ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ప్రారంభమవుతున్న ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 8వ తేదీ శుక్రవారం. ప్రతిరోజు మీతో మీరు కాసేపైనా మాట్లాడుకోండి, లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:58 దాటి 56 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో.

0: దేవీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి నాట్యా కలాం.
1: మిసల్లే అల్లా.

0: ఇంతవరకు నాట్య కలం విన్నారు. ఈనాటి భక్తిగీతాల కార్యక్రమం అంజలి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. ఈనాటి సమర్పకులు ఎస్కే గులాం అహ్మద్.
1: మనిషి మంచివాడిగా అల్లాహ అనుగ్రహం పొందేవాడిగా మారాలంటే నిత్యం సత్యాన్ని మాట్లాడాలి అని ఇస్లాం చెబుతుంది. అబద్ధపు మాటలు మాట్లాడేవాడు ఎన్నటికీ నిజాయితీ పరుడు కాలేడు. అందుకే మునాఫిక్ అనగా కపటి లక్షణాలను తెలుపుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, నోరు తెరిస్తే చెడు మాటలు మాట్లాడేవాడు, మాట్లాడితే పోట్లాటకు అనగా జగడానికి దిగేవాడు, నోరు విప్పితే అబద్ధాలు పలికేవాడు కపటి అంటే విశ్వాసి కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మరో సందర్భంలో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అబద్ధాలలోకెల్లా గొప్ప అబద్ధం ఏమంటే మనిషి తన రెండు కళ్ళు చూడని దాన్ని వాటికి చూపించడం. అంటే తను చూడని విషయములను లేదా ఎవరి ద్వారా అయినా విన్న విషయములను కథలల్లి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పటం కూడా అబద్ధమే. అందుకే పరిహాసానికైనా అబద్ధం ఆడకూడదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అసత్యమైనదని తెలిసి కూడా దాన్ని సాటివారికి నిజమని నమ్మేటట్లు చెప్పటం గొప్ప విశ్వాసఘాతుకం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబద్ధపు సాక్ష్యం చెప్పడం శిర్క్ చేయడం అనగా అల్లాహకు సహవర్తులుగా నిలబెట్టడం మహాపాపమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మానవాళి మార్గదర్శి అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ లో సైతం అనేక చోట్ల అల్లాహ సత్యానికి బాసటగా నిలవమని లేదా పరలోకంలో పలుచన పాలు కావలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది. సూరే బకరా 42 ఆయట్లో నా ఆగ్రహానికి భయపడండి, సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగా పులగం చేయకండి, బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి అని తెలపడం జరిగింది. నాలుక అల్లాహ్ మనకు ఇచ్చిన వరాలలో అత్యంత విలువైనది. ఆ నరాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అనవసరమైన మాటలు ముఖ్యంగా అబద్ధపు మాటల నుండి దూరంగా ఉండాలి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఒకదాని వెనుక మరొకటి 100 అబద్ధాలు ఆడవలసి ఉంటుంది. అందుకే నాలుకను అదుపులో పెట్టుకున్న వారు స్వర్గవాసులని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మనిషి ఒక్కోసారి పలికే మాట అల్లాహను ప్రసన్నం చేసే మాట అయి ఉంటుంది. కానీ మనిషి

0: దీనికి ప్రాముఖ్యతనివ్వడు. అయితే అల్లాహ్ ఈ మాటకు ప్రతిఫలంగా అతని అంతస్తును పెంచుతాడు. ఇలాగే మనిషి అల్లాహ్కు అయిష్టమైన మాటను ఎంతో నిర్లక్ష్యంగా పలుకుతాడు, ఆ మాట అతన్ని నరకకూపంలో పడవేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మనిషి తన నోటిని విశృంఖలంగా వదలకూడదు. చెప్పేదేమిటో ఆలోచించి మరీ చెప్పాలి. అలక్ష్యంగా చాలా చిన్నవిగా భావించి చెప్పే అనేక మాటలు తనను నరకానికి చేరవేస్తాయనే యథార్థాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక్కొక్క చిన్న కార్యం, చిన్న మాట దైవ ప్రసన్నతకు కారణభూతమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఈ చిన్న సత్కార్యానికైనా పరుగుడిపోవాలి. అది స్వర్గ ద్వారంగా మారవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
1: ఎస్కే గులాం అహ్మద్ గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో వేసవిలో చేపల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో చేపల చెరువుల్లో నీటి గుణాత్మక లక్షణాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో నీటి ఆవిర్భవనం ఎక్కువగా జరిగి నీటి మట్టం తగ్గిపోవటం, నీటిలో కరిగిన ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోవటం, విష పదార్థాల మోతాదు పెరగటం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ మార్పులు చేపలపై తీవ్ర ప్రభావం చూపి వాటిని ఒత్తిడికి గురిచేస్తాయి. దీని ఫలితంగా చేపల వృద్ధి మందగించటం, ఆహారం తీసుకునే సామర్థ్యం తగ్గిపోవటం, వివిధ రకాల వ్యాధులకు గురికావటం, కొన్ని సందర్భాల్లో చేపలు మరణించే ప్రమాదం కూడా ఉంది. నీటిలో కరిగిన ప్రాణవాయువు తగ్గిపోవటం చేపల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకం చేపట్టే రైతులు నీటి నాణ్యతను కాపాడటం, సరైన నిర్వహణ పద్ధతులు అనుసరించటం, చేపల ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచటం ఎంతో అవసరం. శాస్త్రీయ విధానాలు పాటించడం ద్వారా ఈ వేసవిలో కలిగే నష్టాలను తగ్గించి మెరుగైన దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో చెరువులో నీటి మట్టం నియంత్రించటం చేపల పెంపకంలో అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగే కొద్దీ నీరు వేడెక్కి నీటిలో కరిగిన ప్రాణవాయు పరిమాణం తగ్గిపోతుంది. ఇది చేపలకు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. నీటి లోతు తక్కువగా ఉన్న చెరువుల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ లోతు ఉన్న నీరు త్వరగా వేడెక్కుతుంది. అందువల్ల చెరువుల్లో నీటి లోతు కనీసం 1.5 నుంచి 2 మీటర్ల వరకు ఉండే విధంగా చూసుకోవాలి. లోతైన నీటిలో ఉష్ణోగ్రత మార్పులు తక్కువగా ఉండి చేపలకు స్థిరమైన వాతావరణం లభిస్తుంది. నీటి మట్టం తగ్గిపోతే చేపలు ఒకే చోట గుంపులుగా చేరి ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల ఆహారం తీసుకోవడం తగ్గి వృద్ధి మందగిస్తుంది. చెరువుల చుట్టూ చెట్లు నాటడం లేదా తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేయాలి. తద్వారా సూర్యకిరణాలు నేరుగా నీటిపై పడకుండా నిరోధించవచ్చు. ఇది ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నీటి ఉపరితలంపై వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు కింది భాగంలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి నీటి లోతు సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు చేపల శరీర క్రియలు వేగంగా జరుగుతాయి. దీనివల్ల నీటిలో కరిగిన ప్రాణవాయువు అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో నీటిలో కరిగిన ప్రాణవాయువు తగ్గిపోతే చేపలు ఒత్తిడికి గురవుతాయి. అందువల్ల నీటి మట్టం అలాగే ఉష్ణోగ్రత నియంత్రణ ఒకదానితో ఒకటి సంబంధమున్న అంశాలు. రైతులు ఈ వేసవిలో నీటి లోతును కాపాడుతూ ఉష్ణోగ్రతను నియంత్రించే చర్యలు తీసుకుంటే వేసవి కాలంలో చేపలకు అనుకూల వాతావరణం కల్పించి నష్టాలను తగ్గించుకోవచ్చు. చెరువుల్లో చేపలు బతికే ప్రధాన ఆధారం నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల నీటిలో ప్రాణవాయువు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా చెరువులో మిగిలిపోయిన ఆహారం మలినాలు కుళ్లిపోవటం వల్ల కూడా ప్రాణవాయువు వినియోగం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో చేపలు నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చే ప్రయత్నం చేస్తాయి. ఈ రకమైన లక్షణాలు కనిపిస్తే నీటిలో ప్రాణవాయువు కొరత ఉందని గుర్తించాలి. సాధారణంగా నీటిలో ప్రాణవాయువు సరిపడా ఉంటే చేపలు చురుగ్గా తిరుగుతూ ఆహారం తీసుకుంటాయి. కానీ ప్రాణవాయువు తగ్గినప్పుడు అవి నెమ్మదిగా కదలడం, ఒకే చోట గుంపులుగా ఉండటం, ఆహారం

0: తినకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే చేపలు మరణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యను నివారించడానికి ఉదయం సాయంత్రం సమయాల్లో చెరువుల్లో నీటిని కదిలించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి ఉపరితలాన్ని కదిలించడం ద్వారా గాలి నీటిలో కలిసేలా చేసి ప్రాణవాయు స్థాయిని పెంచవచ్చు. కొందరు రైతులు చెక్క పలకలు లేదా పంపుల సహాయంతో నీటిని చిలకరించడం వంటి సులభ పద్ధతులు అనుసరిస్తారు. ఇవి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇస్తాయి.
1: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు.

ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 సేవే నా దైవం సేవారత్న అవార్డు గ్రహీత గూడెల్లి యాకయ్య గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు కె నాగలక్ష్మి. 7:30 విజయపథంలో ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కెరీర్ ప్లాన్ ఈ అంశం గురించి తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ గొల్లపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సంగా శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. అనంతరం చిత్రగీతాలు.

8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి, 8:35 శ్రోతల గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం శుభాకాంక్షలు, అనంతరం కిన్నెర లహరి, 9:30 ఏకచిత్రగానం, ఇక ఉదయం 10 గంటలకు 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి జి పద్మ, అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రం, 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 12:40 స్త్రీల కార్యక్రమం ప్రియదర్శినిలో వారాహి మహిళా మండలి సభ్యులు సమర్పించే కదంబ కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, ఇవన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మీ మాటతో ఉపాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 3:30 ఏకచిత్రగానం, సాయంత్రం 4:00 నుండి చిత్రగీతాలు.

నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం రైతే రాజులు, చేపల పెట్టుబడి మార్కెటింగ్ వివరాలు, దూడల పెంపకం వివరాలు ఇంకా జానపద గీతాలు వింటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్. రాత్రి 8:00 కిన్నరలహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈరోజు రాత్రి 10:00 హిందీ చిత్రగీతాల ప్రసారం మనోరంజన్. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:40 వస్తోంది. ముందుగా విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట

ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా

0: సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తున్న అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కాని రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాని, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాని కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాప్అవుట్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి పలు అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ
2: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మూడు అంశాలు కూడా కూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అనే అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందజేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు

0: కురుస్తున్నాయని, దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు రేపు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. वार्ताः. केन्द्रीयमन्त्री अमितशाहः अद्य कोलकातानगरं सम्प्राप्स्यति. तस्य भाजपादलस्य नवनिर्वाचितविधायकैः सह एकस्मिन् उपवेशने भागग्रहणस्य कार्यक्रमो वर्तते. अस्मिन्नवधौ दलस्य विधायकनेतुः चयनं भविष्यति. पश्चिमबंगालस्य राज्यपालः आरएन रविः ह्यः पश्चिमबंगालस्य विधानसभां भंगमकरोत्. राज्यस्य नवमुख्यमन्त्री मन्त्रिपरिषदः च श्वः कविगुरु रवीन्द्रनाथ टैगोरवर्यस्य जयन्त्यवसरे शपथवचनं स्वीकरिष्यन्ति. भारतीय जनता पार्टी इति दलस्य विधायकदलस्य नेतुः चयनम् अद्य कोलकातायाम् एकस्मिन् उपवेशने भविष्यति, यस्य अध्यक्षतां केन्द्रीय गृहसहकारिता मन्त्री अमितशाहः करिष्यति. भाजपादलस्य सर्वे नवनिर्वाचितविधायकाः अपि तत्र उपस्थिताः भविष्यन्ति इति. केरलं राज्ये एआईसीसी इत्येतस्य पर्यवेक्षकैः प्रस्तुत प्रतिवेदनेभ्यः परामर्शानन्तरं नवदिल्ल्यां कांग्रेस द्वारा राज्यस्य नवमुख्यमन्त्रिविषये निर्णयस्य घोषणा भविष्यति. केपीसीसी इत्येतस्य अध्यक्षः सनी जोसेफ उक्तवान् यत् ह्यः तिरुवनन्तपुरम् इत्यत्र जातस्य विधायकदलस्य उपवेशने एआईसीसी इत्यस्य अध्यक्षाय कांग्रेस विधायकदलस्य नेतुः चयनायाधिकार प्रदातुम् एकः प्रस्तावः सर्वसम्मत्या अनुमोदितः. असौ एतदपि उक्तवान् यत् दिल्लीं प्रत्यागताः पर्यवेक्षकाः स्वीय निष्कर्षान् दलस्य राष्ट्रिय नेतृत्वाय समर्पयिष्यन्ति इति. असमराज्ये भाजपेति दलस्य नेतृत्वयुतम् एनडीए प्रशासनम् अस्य मासस्य द्वादशे दिनांके निरन्तरं तृतीयवारं शपथवचनं ग्रहीष्यति. भाजपेति दलस्य वरिष्ठनेतॄणाम् उपस्थितौ ह्यः गुवाहाट्यां शपथग्रहणसमारोहस्य सम्बन्धे एकम् उच्चस्तरीयं सज्जतासम्बद्धोपवेशनम् आयोजितमासीत्. उपवेशनानन्तरम् एकं वार्ताहरसम्मेलनं सम्बोधयन् राज्यभाजपाध्यक्षः दिलीपसैकिया संसूचितवान् यत् शपथग्रहणसमारोहं गुवाहाट्याः खानपारास्थलस्य पशुचिकित्सा महाविद्यालयस्य क्रीडाङ्गणे आयोजयिष्यते. असौ उक्तवान् यत् प्रधानमन्त्री नरेन्द्रमोदी अस्मिन् कार्यक्रमे मुख्यातिथिरूपेण सम्मिलितो भविष्यति. वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः नवदिल्ल्यां वाणिज्यविभागस्य उद्योगान्तरिक व्यापारसंवर्धनविभागस्य च अधिकारिभिः सह विचारविमर्शसत्रस्य अध्यक्षतां कृतवान्. सामाजिकसञ्चारपटले एकस्मिन् लिखिते सन्देशे श्रीगोयलः उक्तवान् यत् निर्यातस्य निवेशस्य

0: च वर्धनाय आकांक्षी निर्यातकेभ्यः अवसरान् उद्घाटयितुं नववैश्विक विपणीनाम् उपयोगाय च एषा चर्चा केन्द्रिता आसीदिति। संचार मंत्री ज्योतिरादित्य सिंधिया अद्यारभ्य महाराष्ट्रस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। अस्यां यात्रायां प्रैष्य विभागेन सम्बद्धः प्रमुख कार्यक्रमः सहैव मुंबई पुणे नगरयोः प्रमुख शैक्षणिक सार्वजनिक कार्यक्रमेषु सहभागिता सम्मिलिता भविष्यति। संचार मंत्रालयेन संसूचितं यत् अद्य श्री सिंधिया महाराष्ट्रस्य मुख्यमंत्रिणा देवेन्द्र फडणवीस इत्यनेन सह मुंबईयां अंधेरी रेल स्थानक उपप्रेक्षालयस्य उद्घाटनं करिष्यति। आकाशवाणी स्वीय नवतितमस्य वार्षिकोत्सवस्य अवसरे अद्य राष्ट्रिय राजधान्यां मैराथन इत्यस्य आयोजनं करिष्यति। प्रायः 3.5 किलोमीटर मितं मैराथन इत्येतत् आकाशवाणी भवनात् आरभ्य कृषिभवनं रेलभवनं आरबीआई भवनं च गच्छति। आकाशवाण्याः दूरदर्शनस्य प्रसारभारत्याः च कर्मचारिणः स्वीय परिवारस्य सदस्यैः च सह अस्यां मैराथन क्रीडायां भागं ग्रहीष्यन्ति इति वार्ताः।
1: आकाशवाणी వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
2: వికారాబాద్ జిల్లాలో అంతర్జాతీయ హోమియోపతి డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ పాల్గొని మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. యోగా అనేది శరీరం మనసు ఆత్మకు సమతుల్యతను అందించే సమగ్ర సాధనమని పేర్కొన్నారు. యోగా అలవాటు చేసుకుంటే జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయని, దీర్ఘకాల వ్యాధులను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం హోమియోపతి పితామహుడు శామ్యూయల్ హానిమాన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ఆయన జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, భోజనశాల, వంటగది, నిల్వగదులను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం సమయానికి అందించాలని, వంట ప్రక్రియలో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సరుకుల నిల్వ, పంపిణీ విధానాన్ని సమీక్షించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించి లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరువాత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, ఔషధాల లభ్యత, వైద్య సిబ్బంది హాజరును తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ పై అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని సూచించారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు 5 చోట్ల అనుమతులు జారీ చేసినట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ తహిమినా తెలిపారు. పిఎసిఎస్ ధారూర్, పూడూర్, డిసిఎంఎస్ వికారాబాద్, తాండూర్, పరిగి ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతావి త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. క్వింటాల్కు 2,400 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించగా రైతులు అధికారిక కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించి లాభపడాలని సూచించారు. మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, సదాచారం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని ఇకో టూరిజం కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవల అనంతగిరి గుట్టలో ఇకో అర్బన్ పార్క్, వీక్షణ గోపురం, పర్యావరణ ఉద్యానవనం, అటవీ అతిథి గృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ అభివృద్ది వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. అనంతగిరిలోని ఔషధ మొక్కలు, సహజ సౌందర్యం పర్యాటకులను

0: ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జనగణన 2027ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు డిజిటల్ విధానాలపై పూర్తి అవగాహన కలిగి పనిచేయాలని తెలిపారు. ఇళ్ల గణన, మ్యాపింగ్, డేటా సేకరణ ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్మికుల కృషి దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. యజమానులు కనీస వేతనాలు చెల్లించి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ చట్టవిరుద్దమని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లాలో రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ డిపోలలో 256 బస్సులు నిలిచిపోయాయి. 4 డిపోల నుంచి 1 బస్సు కూడా బయటికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని యూనియన్ నాయకులు కోరారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. అనంతరం ప్రభుత్వంతో చర్చల తర్వాత సమ్మె విరమించి బస్సులు తిరిగి నడిపించారు.
1: వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాంగ్ చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్, వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్, వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్, వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్, వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపైన ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్ యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. మూడు దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్ పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ

0: చేయొచ్చు, ఆర్థికంగా కూడా కొన్ని సేవలు చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇది కూడా మనకి ఎంతో కొంత కాస్ట్ అవుతూ ఉంది కదా. ఈ సమాజ సేవ చేయడానికి ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. మరి మీ నేపథ్యం ఏంటండి అసలు?
1: మేడం, నేను సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తుంటాను. నాకు వచ్చే జీతం ఎంత అంటే ఒక 15,000 రూపాయలు వస్తాయి. ఆ 15,000 రూపాయలతో పాటు మా మిత్రులు కూడా నెలవారీగా ఒక 100 రూపాయలు చొప్పున మేము పక్కన పెట్టుకుంటామండి. ఆ 100 రూపాయలు పక్కన పెట్టినప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాటిని మేము ఉపయోగిస్తూ ఉన్నాము. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చేస్తూ చూడగా కొంతమంది మనసున్న మహారాజులు మా కొంత ఆర్థిక సాయం కూడా అందజేస్తూ ఉంటారు. వారిని మేము ఆర్థిక రూపంగా కాకుండా ఏదైనా ఉంటే వస్తు రూపైనా మాకు ఇవ్వమని మేము అడుగుతాం. ఆ ధన రూపేణ ఏ రోజున మేము స్వీకరించే వాళ్ళం కాదు. బట్టలే గాని, మదర్ తెరిసా పుట్టినరోజు ఉంది, ఆమె వర్ధంతి గాని జయంతి గాని, మాదొక ఎస్టాబ్లిష్ మాది పుట్టినరోజు 2 అక్టోబర్ గాని దాతలను మా సేవా కార్యక్రమాలకు వారికి వివరించి 150 మందికి వస్త్రదానం, చీరలు గాని దుప్పట్లు గాని పంపిణీ చేయండి అని వారు స్పందించి వారే వచ్చి స్వయంగా వాళ్లకు అందజేసేవారు. అలాంటి కార్యక్రమం మేము బతుకున్నప్పుడే జనాలకు ఉపయోగపడడం కాదు, మేము చనిపోయిన తర్వాత కూడా మా బాడీ ఉపయోగపడాలని మా మిత్రులందరం కూడా నేత్రదానం చేశాం. ఆల్రెడీ సిగ్నేచర్ అందరికి ఒప్పందం కూడా అయింది. ఒకవేళ మా బాడీ ఉపయోగపడ్డట్టయితే కాల్చడం పూల్చడం కాకుండా ఆ మెడికల్ కాలేజీకి కూడా చనిపోయినాక కూడా ఉపయోగపడాలనేది మా యొక్క ఉద్దేశం మేడం.
0: ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు ఇంతవరకు?
1: సేవా కార్యక్రమాలు అనంటే మేము మా యువకులందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ పరంగా కొంతమంది సెటిల్ అయ్యి కొంత సమయాన్ని నాకు ఇవ్వలేకపోతున్నారు. అయినప్పటికీ నేను మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు పిలిచినా వస్తూ ఉన్నారు మా మిత్రులు. ఇప్పటి వరకు మేము చేసే కార్యక్రమాలు చలివేంద్ర నిర్వహణలు చేస్తాం మేడం. పశువులు గాని కోతులు గాని ఎక్కడన్నా నీళ్లు లేకపోతే గోతులు దవ్వి ఆ గోతులలో నీళ్లు నింపడము, వాటికి ఆహారంగా కొంత మాకు చేతనైంది ఆ విధంగా సాయం చేయడము. ఇంకోటి మేము ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన కార్యక్రమం ఏంటంటే రుద్రంపూర్ లో ఉన్న ప్రాంతాన్ని 12 భాగాలుగా విభజించుకున్నాం. జనవరి నెలలో ఒక ప్రాంతము, ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక సంచి ఇచ్చాం మేడం. మీరు అన్నం వండేటప్పుడు గుప్పెడు బియ్యం అందులో వేయండి నెల రోజులు. ఆ నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ గుప్పెడు బియ్యం ఎన్నైనాయో ఆ బియ్యం అన్ని కూడా గ్యాదర్ చేసి ఆ ఏరియాలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ చేతనే వాళ్ళకి ఇప్పించేవాళ్ళం. ఆ విధంగా 12 నెలలు మళ్ళీ జనవరి మళ్ళీ మొదటికి వచ్చేవాళ్ళం. ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఈ మధ్య కాలంలో పుట్టినరోజు పట్టెడన్నం కార్యక్రమాన్ని ఒకటి పెట్టాము రుద్రంపూర్ లో. ఎవరైనా మీ యొక్క పెళ్లి రోజులు గాని మీ పుట్టినరోజులు గాని ఇలాంటి బీదలకు ఉన్నవాళ్ళే పోయి మళ్ళా ఉన్న వాళ్ళకే పెడుతున్నారు. ఆకలి కొన్న వానికి పట్టెడన్నం పెడితే వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు బాగుంటాయని వాళ్ళకి అవేర్నెస్ చేసి ఈ మధ్య కాలంలో పుట్టినరోజు పట్టెడన్నం కార్యక్రమానికి మాకు చాలా మంది కూడా ఈరోజు నా పుట్టినరోజు నేను 10 మందికి భోజనం పెడతానని వారి యొక్క సహకారం కూడా మనసున్న మహారాజులు అందజేస్తూ ఉన్నారు మేడం. ఇప్పుడు కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి, ఫలానా బ్లడ్ గ్రూప్ కావాలి, ఫలానా బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటే మేము కూడా మా దగ్గర ఉన్న వాళ్ళకి మా దగ్గర లిస్టు ఉంటుంది, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్పాన్సర్ చేసి వాళ్ళని మేము వాకప్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం.
0: స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేస్తూ ఉంటారు మీ సేవలో భాగంగా?
1: సేవలో భాగంగా.
0: మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు కదా ఆకయ్య గారు, మరి మీకు ఇన్ని కార్యక్రమాల్లో కూడా మీకు చాలా సంతృప్తినిచ్చినటువంటి సేవ ఒకటి ఉండే ఉంటుంది, అదేంటో కొంచెం మా శ్రోతలతో పంచుకుంటారా?
1: అన్ని విధాలలో సేవలు ఫలానాది అని కాదు, కానీ మేము దేన్ని అసహించుకోకుండా హృదయపూర్వకంగా వాళ్లకు సేవలు చేస్తూ ఉంటాం మేడం. మా యొక్క కార్యక్రమాలను చూసి స్వర్గీయులు తాటిపల్లి లక్ష్మీనారాయణ గారు వారు మా యొక్క కార్యక్రమానికి వచ్చి ఇన్స్పైర్ అయ్యి మాకు ఒకటి డొనేట్ చేశాడు. ఏంటి? ఫ్రీజర్ బాక్స్. అప్పుడు ఆ రోజుల్లోనే ఫ్రీజర్ బాక్స్ కును మాకు డొనేట్ చేశాడు 75,000 రూపాయలు పెట్టి. మేము ఆ యొక్క ఫ్రీజర్ బాక్స్ను ఎవరు చనిపోయినా కూడా ఫ్రీగా వాళ్ళకి సెండ్ చేస్తూ ఉన్నాం. ఫ్రీ సర్వీస్, తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి తీసుకురావడం. అది మాకు బాగా ఇన్స్పైర్ అనిపించింది. అంతే మా కార్యక్రమానికి వచ్చి ఇన్స్పైర్ అయ్యి ఇవ్వడం ఇప్పటికి కూడా అది సర్వీస్ చేస్తుంది మేడం. ఆయన చనిపోయినా కూడా మా సేవా సంస్థ ద్వారా ఆ కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి.
0: ఆ సేవ అలా నడుస్తూనే ఉంది, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. చనిపోయిన వాళ్ళకి అంటే కొంతమంది పెట్టుకోగలుగుతారు కాస్ట్, కొంతమంది పెట్టుకోలేరు, వారికి ఫ్రీగా మీరు సర్వీస్ చేస్తున్నారు. చాలా బాగుందండి, మీ సేవా కార్యక్రమాలు వింటూ ఉంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది. మరి ఆకయ్య గారు, మీరు అందుకున్న అవార్డులు పురస్కారాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి
1: చెప్పండి. మేము అవార్డులు రివార్డుల కోసం ఏ రోజు చేయలేదు మేడం. వాస్తవానికి మీరు అడిగిన దానికి ఏ రోజు కూడా మేము రివార్డులు అవార్డులు

0: ఆశించి ఈ కార్యక్రమం చేయలేదండి. మాకు నచ్చిన కార్యక్రమంగా సమాజంలో మన పాత్ర ఏంటి, సమాజం అంటే ఎవరు, నువ్వు నేను పక్క అటు పక్క నైబర్స్ వీళ్ళందరం కలిస్తేనే సమాజం. సమాజం నాకేమిచ్చిందనే కంటే మనం సమాజానికి ఏం చేశాము అనే దాన్ని మేము ప్రశ్నించుకునేవాళ్ళం. సమాజానికి నువ్వు కోఆపరేషన్ చేయకపోయినా పర్లేదు, కానీ సమాజానికి ఆపరేషన్ చేయకూడదు. మా యొక్క సభ్యుల సిద్ధాంతం అది. దాంట్లో భాగంగానే మాకు సేవారత్న అవార్డు బహుజన సాహిత్య అకాడమీ వారు ఢిల్లీలో కార్యక్రమం పిలిచి మమ్మల్ని మా సేవను గుర్తించేసి వారు మాకు నవంబర్ 13, 2022 ఆ యొక్క సేవారత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నేను సేవారత్న అని నేను ఏ రోజు ఎవరికీ చెప్పుకోలేదు మేడం. అక్కడున్న మా ప్రజానీకానికి నన్ను చాలా మంది కూడా గౌరవిస్తూ ఉంటారు. ఏదైనా సేవా కార్యక్రమాలు నేను నోరు విడిచి అడిగినట్టయితే ఏ సహాయం చేయడానికి కూడా రుద్రంపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకం చాలా స్పందిస్తారు. వాళ్ళకు మేము వాస్తవానికి రుణపడే ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఫ్రీజర్ బాక్స్ ఉంది, ఫ్రీజర్ బాక్స్ కు తోడుగా అంతిమ యాత్ర చేయడానికి అంతిమ రథం ఒకటి ఉప సర్పంచ్ గారు తోటరాజు గారు వారు కూడా 150,000 రూపాయలు పెట్టి ఆ రథం కూడా మాకు ప్రిపేర్ చేసి మాకు డొనేట్ చేశారు వాళ్ళు. ఈ ఫ్రీజర్ బాక్స్ తో పాటు ఆ అంతిమ రథం కూడా సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది.
1: మీరు సేవ చేస్తూ ఉన్నారు సమాజానికి, మరి మీరు సేవ చేస్తున్నా కూడా మరి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా ఉన్నప్పుడే మీ సేవ ముందుకెళ్తుంది అంటారు. జనరల్గా ఇంట్లో కుటుంబ సభ్యుల కోఆపరేషన్ కూడా చాలా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎలా ఉంటుందండి?
0: మా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, నా మిత్రుల సహకారం కూడా ఉంటుంది మేడం. మా శ్రీమతి నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది. ఏ రోజున కూడా మీరు ఎటు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటిది అనేది ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్ళానంటే నేను ఇంటి వ్యవహారాలు ఏమి జ్ఞాపకం ఉండవు, గుర్తుండవు, పట్టించుకోను, అంతా తానై. ఆమె కూడా ఈ సేవా కార్యక్రమాలలో ఉంటుంది, ఆమె కూడా ఆశా వర్కరు, నన్ను ఏ రోజున ప్రశ్నించలేదు. నా మెంటాలిటీ, నా యొక్క ప్రవర్తన ఏంటి అనేది తనకు తెలుసు. సమయాన్ని నేను భోజనానికి కూడా ఇంటికి వెళ్ళాను. ఇతడు ఏదో కార్యక్రమంలో ఉంటాడు అనేది ఆమె బాగా నమ్మకం ప్రోత్సహిస్తే తప్ప నన్ను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. తనతో పాటు నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులే, ఒక అతను ముఖేష్, ఒక అతను సాయి తేజ. పిల్లలు ఏం సెటిల్ కాలేదండి. పెద్ద అబ్బాయి, ఆయన కూడా నన్ను ఇన్స్పైర్ చేసుకుంటా ఉంటాడు, కార్యక్రమం చేసుకుంటా ఉంటాడు. ఆయన కూడా బ్లడ్ డొనేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కుటుంబ పరంగా నాకు మంచి కోఆపరేషన్ ఉంది మేడం. నేను నా కుటుంబానికి గానీ నా పిల్లలకు గానీ సంపాదించిన ఆస్తి అంటూ ఏమీ లేదు.
1: మీ సేవే ఆస్తి.
0: సేవే వారికి, సేవే మా భాగ్యం.
1: యాకయ్య గారు, మరి సమాజ సేవ చేస్తున్న మీరు సేవ చేయడానికి రావాలనుకునే వారికి మీరేం సందేశం ఇస్తారు?
0: సేవ చేసే గుణం వాళ్ళలో నుంచి పుట్టుకు రావాలి, కానీ ఎవరో చెప్పితే వచ్చే ఆలోచన కాదు మేడం. అది చాలామంది మీరు ఏదన్నా కార్యక్రమం తీసుకున్నప్పుడు మాకు కూడా చెప్పండి, మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాం, మమ్మల్ని కూడా భాగస్వాములను చేయండి అని చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు మీరు అన్నట్టుగా ఏదో 2-3 కార్యక్రమాలకి చూసిన తర్వాత వస్తారు, కానీ 4వ కార్యక్రమాన్ని నాకు ఏదో పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని వెళ్ళిపోయే వాళ్ళని మేము బలవంతం పెట్టలేం కదా. కానీ కార్యక్రమానికి రమ్మని అయితే చెప్తూ ఉంటాము. సరే, కొంతమంది మీరు అన్నట్టుగా సేవా కార్యక్రమాలకు వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా కానీ వారి వంతు సహాయ సహకారాలు అందించేవారు కొంతమంది ఉన్నారు మేడం. ఇప్పుడు తల్లి తండ్రిని మించిన దైవం లేదు కదా. తల్లి నవమాసాలు మోసి కనిపించుతుంది, పెద్ద చేసి తండ్రి మనకు ఒక బాధ్యుని చేసి ఇంతవాణి చేసినప్పుడు సేవ అనేది ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదండి. దేవుళ్ళు అనేది నీ ఇంట్లోనే ఉన్నారు. అమ్మా నాన్న, అమ్మా నాన్నని మించిన దైవం లేదు. ఫస్ట్ వీళ్లకు నువ్వు చేసిన తర్వాత ఏ కార్యక్రమమైనా చేయండి. వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా నేను ఇది ఈ కార్యక్రమం చేస్తా ఆ కార్యక్రమం చేస్తా అంటే ఏ భగవంతుడు ఒప్పుకోడండి. చాలా మంది అమ్మా నాన్నను పట్టించుకోరు, కొంతమంది ఉన్నారమ్మా. అందరిని మేము ఆ విధంగా చూడడం లేదు. మనసున్న మంచి మహారాజులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మరి అలాంటి వాళ్ళను మేము ఆశించేది ఏంటంటే, ఎక్కడో లేడు భగవంతుడు, నీ దగ్గరే ఉన్నాడు, ఫస్ట్ నీ వాళ్ళని చూసుకోండి. ఆ పుణ్యం నువ్వు ఏదైతే చేస్తావో ఆ పుణ్యం నీకు తిరిగి ఆ భగవంతుడు ఏదో రూపంగా నీకు అందజేస్తాడు. మనం బ్యాంకులో ఏ విధంగానైతే పైసా కూడబెట్టుకుంటున్నామో ఆ పైసలు తర్వాత మన వృద్ధాప్యంలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పెన్షన్ రూపంలో కానీ అని ఆశిస్తున్నామో, మీరు చేసుకునే ఏదైతే పుణ్యం ఉందో ఏది ఉన్నా కూడా నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాతనే నువ్వు సాధించగలిగినావు. నువ్వు కొంత సంపాదించాలంటే పుణ్యం అనే దాన్ని సంపాదించుకోండి. ఆ పుణ్యం నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు, నీ పిల్లలకు, నీ బంధువర్గానికి ఉపయోగపడుతుందని నేను

0: మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ ఉన్నాను. హృదయం స్పందించాలి. రోడ్డు పక్కన ఏ పరిస్థితిలో ఉన్నాడా తను? తినగలిగే పరిస్థితిలో ఉన్నాడా? నడవలేని పరిస్థితిలో ఉన్నాడా? నడిచే పరిస్థితిలో ఉన్నాడా? దయా, జాలి, గుణ, కరుణ అనే వాటిని మనలో ఉండాలండి. అలాంటప్పుడు మాత్రమే ఏదో కొంత నీ రూపంలో భగవంతుడు వచ్చిండు అనుకుందాం. భగవంతుడు అంటే ఎక్కడ? నీ హృదయమే. నీకాడనే భగవంతుడు ఉన్నప్పుడు, ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తినే లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నీకు వీలైతే ఒక ఆటోకు డబ్బులు ఇచ్చి తనని తీసుకుపోయి తనకు ఒకటి ట్రీట్మెంటో ఏదో ఇప్పించి, తినడానికి ఇంత పండ్లో ఫలాలో ఇంత భోజనమో ఏదో కొంత నీ రూపంలో భగవంతుడు వచ్చిండు అనుకుందాం కదా. మరి అప్పుడే ఆ పైన ఉన్న భగవంతుని దీవెనలు నీకు ఉంటాయనేది తెలియజేస్తున్నాను మేడం.
1: సేవారంగంలో మీరు మరింత ముందుకెళ్లాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాశవాణి నుంచి కోరుకుంటున్నామండి. మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు సేవే నా దైవం సేవారత్న అవార్డు గ్రహీత గూడెల్లి యాకయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
5: విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ సాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం.
6: పదవ తరగతి తర్వాత సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్ స్ట్రీమ్లలో విద్యార్థులు చేరుతారు. వీటిలో చేరే విషయంలో తర్వాత ఏ కెరీర్ ట్రాక్ని ఎంచుకోవాలనే దాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయి. ట్రెడిషనల్ కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్లతో పాటు ఎన్నో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే కొన్ని ప్రోగ్రాంలను ఎంచుకుంటున్నారు. వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ముందుకు వచ్చే కొత్త కెరీర్లు, వాటికి సంబంధించిన కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత దశాబ్ద కాలం నుంచి ఎన్నో పేరుగల పీజీ లెవెల్ కాలేజీలు కూడా యూజీ లెవెల్ ప్రోగ్రాంలను అందుబాటులో తీసుకొచ్చాయి. 12వ తరగతి తర్వాత మేనేజ్మెంట్ ప్రోగ్రాం చదవడం ఒక ఆసక్తికరమైన ఎంపిక. అవునో కాదో ఈనాటి విజయపదంలో తెలుసుకుందాం.
7: మేనేజ్మెంట్ అంటే హోదా పేరులో మార్పు ఉన్న ప్రతి చోట ప్రతి పనిలో మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక మేనేజర్ సంస్థ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వనరులు అంటే మనుషులు, సమయం, బడ్జెట్, ప్లాన్ చేయడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం, నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. వారు టార్గెట్ సెట్టింగ్ చేసి పనులు అప్పగించి, సమస్యలను పరిష్కరించి, పనితీరు పర్యవేక్షించి, టీం అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో టీం సంస్థ వ్యూహానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలి. మేనేజర్ ప్రతి టీంలో, డిపార్ట్మెంట్లో కూడా ఉంటాడు. మేనేజర్గా ఎదగాలంటే ప్రయత్నం, అనుభవంతో సాధించవచ్చు. నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ మంచి కమ్యూనికేషన్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్తో ఇతరుల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. సంబంధిత విద్యార్హతలు లేదా శిక్షణ తీసుకోవాలి. 12వ తరగతి తర్వాత చేసే మేనేజ్మెంట్ ప్రోగ్రాం అనేది ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇది విద్యార్థులను వ్యాపారం, బిజినెస్ లేదా లీడర్షిప్ నిర్ణయాలు తీసుకునే విధంగా డెసిషన్ మేకింగ్ గురించి పరిచయం చేస్తుంది. నిర్ణయాలు తీసుకునే విధానం అంటే డెసిషన్ మేకింగ్ గురించి పరిచయం చేస్తుంది.
6: AI ఇంపాక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ కెరీర్ ని రీప్లేస్ చేయదు, అది దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. రొటీన్ గా చేసే పనులు ఆటోమేట్ అవుతాయి. డేటాని రిపోర్ట్స్ చేయడం, అనలైజ్ చేయడం, రిపోర్ట్ తయారు చేయడం వంటివి ఇప్పుడు డేటాని రెడీ చేయడం కంటే AI చేసిన వర్కౌట్ గురించి ఆలోచించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ కెరీర్ను రీప్లేస్ చేయదు, అది దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. రొటీన్గా చేసే పనులు ఆటోమేట్ అవుతాయి. డేటాని రిపోర్ట్స్ చేయడం, అనలైజ్ చేయడం, రిపోర్ట్ తయారు చేయడం వంటివి ఇప్పుడు డేటాని రెడీ చేయడం కంటే AI చేసిన వర్క్ అవుట్పుట్ గురించి

0: ఆలోచించాలి. మేనేజ్మెంట్లో ఇంట్యూషన్ అనేది ఎంతో ప్రాధాన్యం వహించేది, అది అనుభవం నుంచి వచ్చేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాని అనలైజ్ చేసి స్పీడ్గా రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్కి ఇంట్యూషన్ తోడైతే ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఏఐ ట్రెండ్స్ని ప్రెడిక్ట్ చేసి ప్యాటర్న్స్ గుర్తించి నిర్ణయాలు చెబుతుంది. ఇటువంటి డేటాకు థింకింగ్ని జోడించే నిర్ణయాలపై బాధ్యత మేనేజర్ తీసుకుంటాడు. మేనేజర్లు రొటీన్ పనుల కంటే ఆలోచన ఇతర స్కిల్స్తో పనిచేయాలి. ఇంట్యూషన్ డేటా లేని చోట, పూర్తిగా లేకపోవడం లేదా అనిశ్చితంగా ఉన్న చోట పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మకంగా కమ్యూనికేట్ చేయలేదు, ట్రస్ట్ బిల్డ్ చేయలేదు, ఎమోషనల్గా వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని తీర్చలేదు, టీమ్ని మోటివేట్ చేయలేదు. కాబట్టి తోటివారి పట్ల సానుభూతి, టీం పట్ల బాధ్యత, ఇతరులను ప్రభావవంతం చేయగల మేనేజర్లు అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించగలిగితే టెక్ స్కిల్స్ అవసరమవుతాయి. ఏఐతో కొత్త రోల్స్ రావచ్చు. ఒకప్పుడు ఎక్సెల్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఏఐ ఉపయోగించగలిగే స్కిల్స్ అంతే ఇంపార్టెంట్. స్ట్రాటజిక్గా, క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఆలోచించగలిగి లీడర్షిప్ స్కిల్స్ ప్రదర్శించగలిగితే వారికి ఇది మంచి అవకాశం.
1: మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, బిజినెస్, స్టార్టప్స్ లేదా బ్రాండ్లపై ఆసక్తి ఉందా? ఏదైనా పని లేదా ప్రాజెక్ట్ ని బాధ్యతగా తీసుకుని టీమ్ ని సమకూర్చుకుని నాయకత్వం వహించడం మీకు ఆనందంగా అనిపిస్తోందా? మీరు ఒక పనిని పూర్తి చేయడంలో టైం, ఉన్న రిసోర్స్ ని వేస్ట్ చేయకుండా పూర్తిగా నిర్వహించగలరా? మీరు మీ టీమ్ ఫెయిల్యూర్ ని అంగీకరించి మళ్లీ నిలదొక్కుని ధైర్యం కలవారా? అన్నీ మీరే చేయాలని కాకుండా మీ టీంపై నమ్మకంతో వారికి పనులను అప్పగిస్తూ వారి పనితనాన్ని గమనిస్తూ ఎఫెక్టివ్, ఎఫిషియెంట్గా పనులు నిర్వహించగలరా? టైం తక్కువగా ఉంది, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోగలరా? మీరు సమస్యలను పరిష్కరించడం, సమర్థవంతంగా ఆలోచించడం చేయగలరా? మీరు ఇతరులతో స్పష్టంగా, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలరా? ఒక పనిని లేదా ప్రాజెక్టుకు సంబంధించిన టార్గెట్ సెట్టింగ్, లాంగ్ టర్మ్ విజన్, వర్క్ అలొకేషన్ మీ గ్రూప్కు చెప్పి చేయించగలరా? మీరు ఇతరులను మోటివేట్ చేసి వారితో పని చేయించగలరా? మీరు ఈ అనుభవాల నుంచి నేర్చుకుని మీ పని పట్ల ఇతరులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకుని మీ వర్క్ను మెరుగుపరుచుకోగలరా? మీరు మార్పులను అడాప్ట్ చేసుకుని ఫ్యూచరిస్ట్గా ఆలోచించగలరా? ఇతరులతో మాట్లాడడం, కలవడం ఇష్టమా? రోట్ లెర్నింగ్ కంటే ప్రాక్టికల్గా నేర్చుకోవడం ఇష్టమా? 5 కంటే తక్కువ ఉంటే ఇది ఇప్పుడు మీ చాయిస్ కాకపోవచ్చు. అదే 7 కంటే ఎక్కువ ఉంటే తగిన అనుభవం, శిక్షణతో మీరు అభివృద్ధి సాధించగలరు. ఫిజిక్స్ లేదా కోడింగ్ వంటి టెక్నికల్ సబ్జెక్టులపై బలమైన ఆసక్తి ఉన్నా మొదటి నుంచే మెడిసిన్ లాంటి స్పెషలైజ్డ్ కెరియర్ కోరుకుంటే ప్రెజెంటేషన్స్, టీమ్ వర్క్ లేదా కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండే పాత్రలు ఇష్టం లేకపోయినా మరోసారి ఆలోచించాలి. ఆలోచించి మీ కెరియర్ని ఇంటర్లో సబ్జెక్టులను ఎంచుకోండి.
0: అసలు ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈ కెరీర్ మీకు సరిపడుతుందనుకుంటే 2 మార్గాల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరవచ్చు. 1 ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత క్యాట్, జీమ్యాట్ వంటి పరీక్షలు రాసి ఇండియా లేదా విదేశాల్లో MBAని పూర్తి చేయడం. కానీ ముందు నుంచే మీకు క్లారిటీ ఉంటే ఇంటర్ తర్వాత కోర్సుల్లో చేరవచ్చు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో BBA అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇది 3 సంవత్సరాల కోర్సు. BBA, BMS, BSc ఫైనాన్స్ వంటి కోర్సుల్లోనూ చేరవచ్చు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత BBA ఆనర్స్ అనే 4 సంవత్సరాల కోర్సును కొన్ని కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ MBA, IPM, UG ప్లస్ MBA కలిపి 5 సంవత్సరాల ప్రోగ్రాం. మార్కెటింగ్, ఫినాన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి ప్రత్యేక కోర్సులు కూడా ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు IPM వంటి ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. ఇవి విద్యార్థుల అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి మేనేజ్మెంట్ రంగంలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయ డిగ్రీలతో పోలిస్తే ఈ కోర్సులు కేవలం సిద్ధాంతంపై మాత్రమే కాకుండా కమ్యూనికేషన్, టీమ్ వర్క్, సమస్యల పరిష్కారం వంటి ప్రాక్టికల్ నైపుణ్యాలపై కూడా దృష్టి పెడతాయి.
1: మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తరువాత మేనేజ్మెంట్ ప్రవేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంటర్లో కరెక్ట్ స్ట్రీమ్లో చేరండి. మీరు తీసుకునే సబ్జెక్ట్, రాసే పరీక్షల ఎలిజిబిలిటీని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని ప్రవేశ పరీక్షలు ఇంటర్లో ఏం తీసుకున్నా పరీక్ష రాయవచ్చు అంటాయి, కానీ కొన్నింటికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు IIM అమృత్సర్, IPMలో చేరాలంటే ఇంటర్లో మ్యాథమెటిక్స్ చదవాలని రూల్స్లో మెన్షన్ చేశాయి.

0: అలాగే ఈ కోర్సుల్లో చేరిన తర్వాత మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఇంటర్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్తో తరువాత సులభమైనదని కొందరు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్లో మ్యాథమెటిక్స్, కామర్స్ కోర్సులు ఎంచుకుంటే ఎక్కువ ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.
1: మేనేజ్మెంట్ డిగ్రీ అనేక రకాల కెరీర్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఇది మీకు టెక్నాలజీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మీడియా వంటి విభిన్న రంగాల్లో పనిచేసే అవకాశాన్ని ఇస్తుంది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్సెస్, కన్సల్టింగ్, ఎయిర్ ట్రావెల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ మార్కెటింగ్, అకౌంటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు సాధారణంగా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ప్లానింగ్, ఆర్గనైజింగ్, మానిటర్ చేయడం చేస్తారు. వీరి బాధ్యతల్లో డేటాను విశ్లేషించడం, విధానాలను మెరుగుపరచడం, బృందాలను నిర్వహించడం, వ్యూహాలను అభివృద్ధి చేయడం, సంస్థ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడంలో సహాయపడటం ఉంటాయి. ఏఐతో అవకాశాలు విషయానికొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిస్ట్, ఏఐ స్ట్రాటజిస్ట్, ఏఐ టెక్నాలజీ మేనేజర్, ఇలా ఎన్నో కొత్తవి కూడా రావచ్చు. ఏఐకి కరెక్ట్ పని చెప్పి అది చేసిన పనిని అనలైజ్ చేసి ఆలోచించి తగిన నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత మేనేజర్దే.
0: మార్కెటింగ్ లేదా సేల్స్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. మార్కెట్ విశ్లేషణ, పరిశోధన లేదా మార్కెట్ ప్రణాళిక వేయడం, మార్కెట్లో అస్థిరతను, క్లయింట్ లేదా కొనుగోలుదారుల అవసరాన్ని అర్థం చేసుకోగలగడం ఈ ఉద్యోగానికి ఎంతో అవసరం. మార్కెటింగ్ టీమ్స్ తో కలిసి పనిచేయాలి. వారికి అనుగుణంగా అడ్వర్టైజింగ్, క్యాంపెయినింగ్ రచించాలి. ప్రతి వ్యాపారానికి ప్రకటనలు, పబ్లిక్ రిలేషన్స్ నిర్వహణ ఆవశ్యకత అవసరం. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్స్, పిఆర్ సిబ్బంది, పిఆర్ రచయితలు, కాపీరైటర్లుగా ఉద్యోగాలు పొందవచ్చు. ఇక మానవ వనరులు, ఇందులో తమ సంస్థకు సరైన వ్యక్తులను ఎంచుకోవడం హెచ్ఆర్ పాత్ర. పీపుల్ స్కిల్స్ ఉన్నవారు ఈ పదవిలో రాణించగలరు. ఆర్థిక విశ్లేషకుడుగా కూడా ఈ రంగంలో రాణించవచ్చు. ఒక సంస్థకు కొత్త అవకాశాలను గుర్తించడానికి, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి క్లిష్టమైన విశ్లేషణ నైపుణ్యాలను ఉపయోగించి వీరు యాజమాన్యానికి సలహాలు ఇస్తారు. ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడానికి సాధారణ బీబీఏ డిగ్రీ లేదా ఫైనాన్స్ స్పెషలైజేషన్తో పాటు ఉన్న బీబీఏ డిగ్రీని ఎంచుకోవచ్చు. గణిత లేదా ఫైనాన్స్ సంబంధిత డిగ్రీ, ఎంబీఏ డిగ్రీ కూడా దీనికి సహాయపడుతుంది. వ్యాపార కార్యకలాపాలు అన్నింటినీ సమన్వయం చేయడానికి సంస్థకు ఆపరేటర్స్ కావాలి. ఆపరేటర్స్ మేనేజర్, బిజినెస్ కన్సల్టెంట్, బిజినెస్ అనలిస్ట్ వంటి అవకాశాలు కూడా ఇందులో పొందవచ్చు.
1: ఇంటర్ తర్వాత అందించే మేనేజ్మెంట్, కాలేజీలు అవి నిర్వహించే పరీక్షల వివరాల విషయానికొస్తే ఐపీ మ్యాట్ ఇండోర్తో ఐఐఎం ఇండోర్, ఐఐఎం రాంచీ, ఐఐఎం అమృత్సర్, ఐఐఎం షిల్లాంగ్, ఐఐఎం సిర్మార్. బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఎంట్రన్స్కై ఐఐఎం ఉదయ్పూర్, కోజికోడ్, బెంగళూరు సపరేట్ టెస్టు నిర్వహిస్తున్నాయి. ఐపీ మ్యాట్ రోహ్తక్తో ఐఐఎం రోహ్తక్, జిప్ మ్యాట్తో ఐఐఎం బోధ్గయా, ఐఐఎం జమ్మూ, సియుఈటీతో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్నో టాప్ కాలేజెస్లు, ఎన్పిఏటీ టెస్ట్తో నార్సిముంజి ఇన్స్టిట్యూట్, ఎస్ఈటీతో సిఎంబసిస్, ఇంకా మరెన్నో మేనేజ్మెంట్ స్టడీ ఒక ఫ్లెక్సిబుల్ కెరీర్కు మార్గం. ఇది మీకు సరైనదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో వచ్చే కాంపిటీషన్ నుంచి పోటీ ఉండదు. ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఇది ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 175 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ 25 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేసైడ్ ఎమ్యూనిటీస్ 10 పోస్టులు, సెక్రటరీ బీపీసీఎల్ 8 పోస్టులు, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అష్యూరెన్స్ 30 పోస్టులు, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 250 పోస్టులు భర్తీ చేయనున్నారు. విభాగాల విషయానికి వస్తే ఇంజనీరింగ్, అకౌంట్స్, క్యూఏ, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, బీఈ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతోపాటు పని అనుభవం కూడా చూస్తారు. అభ్యర్థుల వయస్సు 1 ఏప్రిల్ 2026 నాటికి 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు పోస్టును బట్టి 30,000 నుంచి 140,000 రూపాయల వేతనం అందుతుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ చూడమా, www.bharatpetroleum.in www.bharatpetroleum.in ఈ వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 17 మే 2026. మరొక ప్రకటన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. జూలై 1, 2026 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి నెలకు 45,960 రూపాయల నుంచి 124,150 రూపాయల జీతం అనేది లభిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://new.tgpsc.gov.in https://new.tgpsc.gov.in ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 25, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోచారం ముత్తాంగి ఏరియాలో నూతన గృహప్రవేశం జరుపుకుంటున్న శ్రీ కేదారీశ్వర్ కుమార్ గారికి నూతన గృహప్రవేశ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి బంధువులు లక్ష్మీప్రసన్న, భాస్కర్, పద్మావతి, రామారావు, తిరుమల, లావణ్య, శ్రీవాణి, సాయికుమార్, కార్తీక్, దీపక్, ఆర్యన్, నావిక, హరి, శ్రీకర్ణ, కుమార్, అన్నపూర్ణ, ధనుష్, హర్షిత్, సరస్వతి, కల్పన, రమేష్, లక్ష్మీనారాయణ, విఆర్కే రావు, రాణి, బన్ను, కిట్టు.

ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం వాస్తవ్యులు కూనపిరెడ్డి రమేష్ బాబు, వెంకట నాగకుమారి గార్ల మనవరాలు చిరంజీవి జొన్నల ప్రియాన్షి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా చిరంజీవి ప్రియాన్షికి తమ దీవెనలు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమ్మమ్మ తాతయ్యలు కూనపిరెడ్డి రమేష్ బాబు, వెంకట నాగకుమారి గార్లు, అమ్మా నాన్నలు భాగ్యలక్ష్మి బాలాజీ గార్లు, పెదనాన్న పెద్దమ్మలు జొన్నల జగన్మోహన్ రావు లక్ష్మీ సుజాత గార్లు, నానమ్మ జొన్నల బేబీ, అమ్మమ్మ తాతయ్యలు గంధం మాణిక్యాలరావు వజ్రమ్మ, బాబాయి పిన్ని గంధం శ్రీకృష్ణ స్వాతిగార్లు, మామయ్యలు అత్తయ్యలు కూనపిరెడ్డి శ్రీనివాస్ జ్యోతిగార్లు, ఇంకా నిస్సీ బ్రెస్సీ తనుశ్రీ కీర్తిశ్రీ కార్తికేయ గార్లు

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670706.
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, మిథున్, సుచరిత, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, దివ్యభాను, సుధాకర్, లలిత, నరేష్, హర్షిత, జోషిక, అర్జున్, లింగయ్య, సావిత్రి వీరంతా కోరుతున్నారు పవిత్ర బంధం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా కెఎస్ చిత్ర పాడిన పాటనే.

భద్రాద్రి గుత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకె వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్సరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరంతా కోరుతున్నారు. వేటగాడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటనే.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు ఇదే ముర్రాబాబు ఈ చిత్రం నుండి పాటని.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కలరీస్ కలాసీ బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, పెంటయ్య, సూరజ్, ఉమాశంకర్, రజిత, శ్రీనివాస్ యాదవ్, ఇంకా కవిత వీరంతా కోరుతున్నారు లోఫర్ ఈ చిత్రం నుండి పంటని.

లహరి కార్యక్రమంలో తర్వాత భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి రజని, మాధవి, రంగోజీ, మహేష్, చిన్ని, షరీఫ్ వీరంతా కోరుతున్నారు మిథునం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాటని.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడువల కామరా వరద పుల్ల
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: కిమర్ లహరి కార్యక్రమంలో తర్వాత కొత్తగూడెం నెహ్రూ బస్తీ ఏరియా నుండి ఎలుగంటి నాగేశ్వరరావు, సరోజని సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు నువ్వు వస్తావని ఈ చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటనే

ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనుత, బబిత, చాపల్, చైతు, భానురాజ్, మీనా కుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వా.

కార్యక్రమంలో చివరిగా విందాం. వరంగల్ కరీంపురం బొమ్మలగుడి దగ్గర నుండి గోన రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కూర్చున్నారు. దూకుడు ఈ చిత్రం నుండి పాటనే

వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం ఈ శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు వింటారు. ఈనాటి ఏకచిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి బొమ్మరిల్లు చిత్రం నుండి పాటలు. ఈ చిత్రానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. పాడినవారు జీన్ శ్రీనివాస్, రంజిత్, మురళి, ఆండ్రియా, ప్రియా ప్రకాష్, గోపికా పూర్ణిమ, సిద్ధార్థ్, సోమలి, సాగర్, దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి బొమ్మరిల్లు చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. పాడినవారు జీన్ శ్రీనివాస్, రంజిత్, మురళి, ఆండ్రియా, ప్రియాప్రకాష్, గోపికా పూర్ణిమ, సిద్ధార్థ్, సుమంగళి, సాగర్, దేవిశ్రీ ప్రసాద్. ఈనాటి ఏక చిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి జి పద్మా.

0: తెల్లవారుతుందంటే చాలు, ఇకనైనా నిద్రలివ్వండి అంటూ అందరినీ ఆత్మీయంగా తట్టిలేపుతుంది తన సిగ్నేచర్ ట్యూన్తో రేడియో. తమ పనులు చేసుకుంటూ వార్తా విశేషాలు వినేవారు కొందరైతే మగత నిద్రలోనే అన్నీ వింటుంటారు మరికొందరు. ఎవ్వరికీ ఆటంకం కలిగించకుండా సమయానుసారం తన పనిని తాను చేసుకుంటూ విజ్ఞానాన్ని వినోదాన్ని అందరికీ పంచుతుంది రేడియో. మార్కోని కనిపెట్టిన రేడియో నాటి నుండి నేటి వరకు వివిధ కార్యక్రమాలతో అందరినీ అలరింపచేస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు రూపాంతరం చెందుతూ పలు కార్యక్రమాలతో దిశానిర్దేశం చేస్తుంది రేడియో. సమయానికి ప్రతీక రేడియో, భాషా సాహిత్యానికి ఆయువుపట్టు రేడియో, సంగీతానికి పుట్టినిల్లు రేడియో, విజ్ఞాన ఖనిగా, విషయ అన్వేషిగా ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ ఊతమిస్తుంది రేడియో.
1: ప్రపంచంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ను, మార్కోని రేడియోను కనుగొనడంతో సమాచార రంగంలో ప్రపంచాన్ని మార్చివేయగల ఆవిష్కరణలకు అంకురార్పణ జరిగి కాలాన్ని దూరాన్ని అధిగమించి సామాజికంగా మనుషులను దగ్గర చేసే సమాచారం సత్వరమే పొందగలిగే అవకాశాలు ఏర్పడ్డాయి. దూరశ్రవణం, దివ్యదృష్టి అన్న విమకలి, కనకలికి చెందిన సంగతులు ప్రతివారి నిత్య జీవితానుభవంలోకి రేడియో టెలివిజన్లుగా ప్రత్యక్షంగా సాక్షాత్కరించే స్థితి ఏర్పడింది. నేడు డ్రాయింగ్ రూంలో కూర్చుని ప్రపంచంలోని ఏ మూల సమాచారాన్నైనా వినగలిగే, చూడగలిగే, పొందగలిగే ప్రగతి సాధించాం.

0: రేడియో విజ్ఞాన వినోద వికాసాలను అందించే ఒక స్నేహితుడిగా ప్రవేశించింది. మన దేశంలో తొలి రేడియో ప్రసారం 1923 జూన్లో బొంబాయిలో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్రారంభించింది. నవంబర్ 1923లో కలకత్తా రేడియో క్లబ్ తన కార్యక్రమాలను ప్రసారం చేసింది. మే 16, 1924 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ క్లబ్ ఏర్పడి జూలై 31, 1924లో ప్రసార సర్వీసును మొదలెట్టింది. 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ అంగీకారంతో రేడియో ప్రసారాలను ప్రయోగ స్థాయిలో బొంబాయిలో, ఆ తర్వాత అదే సంవత్సరం ఆగస్టు 24న కలకత్తాలో ప్రారంభించింది. బొంబాయి రేడియో కేంద్రానికి అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశారు.
1: అయితే 1930 నాటికి ఆ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల పాలై కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అప్పటికే రేడియో కార్యక్రమ ప్రసారాల పట్ల ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని పరిగణలోకి తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1930 ఏప్రిల్ 1వ తేదీన

0: డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు లేబర్ శాఖ క్రింద ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ను ప్రయోగాత్మకంగా చేపట్టింది. 1934 నాటికి రేడియో ప్రసారాల లాభసాటితనాన్ని గ్రహించి వాటి అభివృద్దికి ఆర్థిక వనరుల కేటాయింపు కూడా చేసింది. అప్పట్లో పీజీ ఎడ్మండ్స్ ఈ వ్యవహారాలు చూశారు. బొంబాయి, కలకత్తాలతో పాటు ఢిల్లీలోనూ, మద్రాసు, బెంగళూరులోనూ రేడియో స్టేషన్లు ఉద్దేశించారు. ఈ క్రమంలోనే మార్చి 1935 కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నియామకం జరిగింది. ఇండియాలో తొలి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ గా లియోనెల్ ఫిల్డన్ ను 30 ఆగస్టు 1935 బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. 1936 జనవరి 19 మొట్టమొదటిసారిగా రేడియో వార్తలు ప్రసారమయ్యాయి. దాంతో రేడియో ప్రసారాలకు ఒక కొత్త జవం జీవం వచ్చాయి. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కు ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. 1937 సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ వ్యవహారంలోకి వచ్చింది. ఆ ఏడాది నవంబర్లోనే ఆల్ ఇండియా రేడియో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. దేశంలోని బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ విదేశీ సర్వీస్ కు 1939 అక్టోబర్లో బీజం వేసింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామం కాలాన రేడియో ప్రసారాల్లో విభిన్న వర్గాల శ్రోతలకు, దేశాలకు ఉద్దేశించిన వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏఎన్ భోకారి అప్పటి బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియో వ్యవహారాలు చూసే శాఖ పేరు 1946 ఫిబ్రవరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ గా, 1946 సెప్టెంబర్ 10 ఆ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గా వ్యవహరించడం మొదలైంది.
1: ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రేడియో ప్రసారాలకు అంకురార్పణ హైదరాబాద్లోనే జరిగింది. మహబూబ్ అలీ అనే ఆయన హైదరాబాద్ చిరాగలీ గల్లీలో 1933 ప్రైవేటు రేడియో కేంద్రం ఏర్పరిచారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఆ కార్యక్రమాలు వినిపించేవి. 1935 ఫిబ్రవరి 3 నిజాం నవాబు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆనాడు సరూనగర్ ప్రాంతంలో రేడియో కేంద్రం పనిచేస్తుండేది. తర్వాత ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక భవనంలోకి మారింది. ఫజుల్ రెహమాన్, అవ్వల్ అలీఖాన్ అనే అధికారులిద్దరినీ అప్పట్లో రేడియో కేంద్ర నిర్వహణలో శిక్షణ నిమిత్తం లండన్కి పంపించింది. వారు తిరిగి వచ్చిన తర్వాత దక్కన్ రేడియో పేరున 1939 జూలై నిజాం నవాబు రేడియో కేంద్రాన్ని అభివృద్ది పరిచారు. 1940 నిజాం పరిధుల్లోనే ఉన్న ఔరంగాబాద్లో మరో రేడియో కేంద్రాన్ని స్థాపించారు. ఫజుల్ రెహమాన్, మహబూబ్ అలీ తఫీర్, సరేబిన్ సయీద్ వంటి అధికారులు దక్కన్ రేడియో వికాసానికి దోహదం చేశారు.
2: 1947 దేశ విభజనలో అప్పటికే నెలకొని ఉన్న రేడియో స్టేషన్లలో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో భారతదేశానికి దక్కగా పెషావర్, లాహోర్, ఢాకా రేడియో కేంద్రాలు పాకిస్తాన్వి అయ్యాయి. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదారు. స్వాతంత్ర్యానంతరం అప్పట్లో ఉన్న 11 రేడియో స్టేషన్లు మన మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 25 పెరిగాయి. 9వ పంచవర్ష ప్రణాళిక వరకు 185 చేరాయి. 2018 వరకు అన్ని ప్రైవేటు కేంద్రాలను కలుపుకొని 369 రేడియో స్టేషన్లు ఏర్పడి తమ ప్రసారాలను అందిస్తున్నాయి.

రేడియో ప్రసారాలలో ఒక గణనీయమైన మైలురాయి వివిధ భారతి. ఆకాశవాణి, పంచరంగి, ప్రోగ్రాంల వివిధ భారతి అనే సర్వీసులను వినోదమే ప్రధానంగా 1957 అక్టోబర్ 3న

0: ప్రారంభించారు. అంతవరకు మన దేశంలో రేడియో సిలోన్ కార్యక్రమాలపై ప్రజలకున్న మోజును క్రమేపీ వివిధ భారతి తన వైపు మరల్చుకోగలిగింది. 1967 నవంబర్ 1 నుండి వివిధ భారతిలో వాణిజ్య ప్రకటనలకు శ్రీకారం చుట్టారు. 1982 నేషనల్ నెట్వర్క్లోనూ, 1985 ప్రైమరీ ఛానల్స్లోనూ కూడా వాణిజ్య ప్రసారాలు మొదలయ్యాయి.
1: సమాచారం, విద్య, వినోదం, జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో కార్యక్రమాల రూపకల్పన జరిగి ప్రసారాలు అవుతున్నాయి. దేశం మొత్తం మీద 24 భాషల్లో 146 పైగా మాండలికాల్లో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.

0: కర్ణాటక, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య, గిరిజన సంగీతం, ప్రసంగాలు, నాటకాలు, రూపకాలు, చర్చలు, అభిప్రాయ వేదికలు, రేడియో నివేదికలు, విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, యువజనుల కార్యక్రమాలు, వృద్ధులకై ప్రత్యేక కార్యక్రమాలు, అంతేగాక అందరూ ఇష్టపడే సినిమా పాటలు, ఇలా ఎంతో వైవిధ్యంతో రేడియో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. క్రీడలకు సంబంధించి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కూడా వీటిలో భాగమే. ఎంతో కాలం నుండి అనునిత్యం రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
1: నా పేరు సిహెచ్ హరిప్రియ, ఉపాధ్యాయురాలిని, నిజామాబాద్ జిల్లా. రేడియో మనకు ఎన్నెన్ని మధురానుభూతులు, జ్ఞాపకాల పొత్తిలలో ఆనాటి నిత్య జీవితంలో ఆత్మీయ బంధమై జ్ఞాన సంపదకు జ్ఞాన భాండాగారంగా రసహృదయులలో రసానంద సాగరమున అలల తీరాన విహరింపజేస్తూ పిల్లలకు తీపి తాయిలంలా, శ్రమజీవులకు స్వాంతన చేకూర్చు చల్లగాలి పరిమళంలా, ప్రాతకాల సమయంలో భక్తి పారవశ్యాలలో ఒలలాడించు వేద మంత్రంలా ఆ బాల గోపాలానికి ఆత్మీయ బంధువుగా పెనవేసుకున్న రేడియో మనస్సు పొరలలోని ఆ జ్ఞాపకాల పేటికను ఒక్కసారి విప్పుకుందాం. మా చిన్ననాడు అంటే 1975 ఆ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 2:30 ఆదివారం అయితే 2:15 నుండి 3 వరకు బాల వినోదం, బాలానందం కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లలందరికీ ఆనాటి కాలంలో ఈ సెల్ ఫోన్స్, టీవీలు లేని కాలం. హోంవర్క్లు కంప్లీట్ చేసుకుని అమ్మ చేసిన తినుబండారాలను తింటూ రేడియో దగ్గర చేరిపోయేవాళ్ళం. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల మాటలు వినగానే మాలో ఆనందం పొంగి పొర్లేది. ఎదురుగా ఉండి పిలుస్తున్నట్టుగా ఉండేవి. వారి మాటలు గుర్తుకొస్తే చాలు, ఆనందం మనసులో తుళ్ళింతలతో గంతులు వేస్తోంది. ఇప్పటికైనా బాలల్లారారండోయ్, బిరబిరబిరబిరారండోయ్ అనగానే ఆటల్లో ఉన్న పిల్లలమంతా ఆటలాడి గబుక్కున పరిగెత్తుతూ వచ్చి రేడియో పక్కన వాలిపోయేవాళ్ళం. వట్టిగా వినడానికి కాదండోయ్, నోట్బుక్ పెన్నుతో సిద్ధంగా ఉండేవాళ్ళం. వికాసం, ఆనందం కోసం, విజ్ఞానం కోసం నాటికలు, ఏకాంకికలు, ఏకపాత్రాభినయాలను కూడా ప్రసారం చేసేవారు. కథలు చెప్పే విధానం పాత్రోచితంగా ఉండేది. భుజభుజరే కుల పిల్లుందా, బుజ్జారే కుల పిల్లుందా, స్వరాజ్యమిచ్చే పిల్లుందా అంటూ స్వరాజ్యం సంపాదించడంలో పిల్లల పాత్రలను తెలియజేసేవారు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూచిపోదుము మెడను వైతుము అంటూ దేశభక్తి

0: భక్తిని పెంపొందించేవారు.
1: ఎన్నో నోములు నోచి నవమాసములు మోసి నాకీ జన్మను ఇచ్చితివమ్మా
0: అను పాటలతో అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని, తర్వాత
1: ఎల్లలెరుగని వారము కల్లలెరుగని వారము
0: అంటూ ఐక్యతాభావాన్ని, వసుదైక కుటుంబ భావనను పాటల రూపంలో సామాజిక దేశభక్తి సందేశాల యుతంగా రూపొందించేవారు, బాలగాయకులతో పాడించేవారు. ఈ కార్యక్రమాలన్నీ బాలల వికాసమునకు, ఆనందమునకు, తద్వారా మంచి అలవాట్లు, వ్యక్తిత్వ క్రమశిక్షణకు మెరుగుపరిచే విధంగా రూపొందించబడేవి. న్యాయపతి రాఘవరావు గారు, న్యాయపతి రామేశ్వరి అక్కయ్య గారుల కృషి ఎనలేనిది. తేట తెనుగు పద్యాలకు ఇందులో స్థానం కల్పించేవారు. వాళ్లు రేడియోలో చదువుతూ ఉంటే పద్యాలు మనం కూడా ఎందుకు చదవద్దని పద్యాలను బట్టి పట్టేవాళ్లం. దిబ్బరొట్టి అబ్బాయి, తర్వాత పంకజం పెళ్లి మొదలగు నాటికలు పిల్లల్లో ఆనందాన్ని, వికాసాన్ని కలగజేస్తూ ఉండేవి. పంకజం పెళ్లి నాటిక సంగీత రూపకం, చల్ చల్ గుర్రం పదవి పోదాం పంకజాన్ని పెళ్ళాడిద్దాం అనే మాటలు ఇంకా మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సాంస్కృతిక సాంప్రదాయాల గురించి తెలిసేవి, చొప్పదంటు ప్రశ్నలను వేసి వాటికి జవాబులు చెప్పించేవారు. వీటన్నిటినీ మేము నోట్బుక్లో రాసుకునేవాళ్లం. పిల్లల మానసిక పరిపక్వతను వికసింపజేసి సమగ్ర మూర్తిమత్వ వికాసం చెందించుటకు తోడ్పడేవి. పిల్లల్నే కాకుండా పెద్దలను కూడా ఆసక్తిగా వినేవారు. దీనితో కుటుంబ బంధాలు బలపడేవి. వినోదం, విజ్ఞానం, మానసిక వికాసంతో అందరి అభిమానాన్ని చూరగునే విధంగా రూపొందించబడిన రేడియో అన్నయ్య గారికి, రేడియో అక్కయ్య గారికి రుణపడి ఉంటాం. సినిమా ప్రముఖుల సైతం బాలానందమునకు అతిథులుగా వచ్చి పిల్లలతో కాసేపు ముచ్చటించేవారు. వీరిలో పోతుకూచి సాంబశివరావు గారు, శ్రీ వెంకయ్య నాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విజయ నిర్మల గారు, నాగేశ్వరరావు గారు, రాజబాబు గారు, ఇంకా నేడు ఐఏఎస్ ఆఫీసర్లుగా, విజ్ఞానవేత్తలుగా ఉన్నటువంటి వారంతా ఆనాడు బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారే. పిల్లలలో భాషా నైపుణ్యాలు, ఉచ్చారణ మెరుగుపరుచుకునుటకు ఎంతగానో ఈ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉండేవి. రేడియో అన్నయ్య అక్కయ్యల కృషి వేల కట్టలేనిది. ఆ తర్వాత నండూరి విఠల్ గారు కూడా చక్కని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న రేడియోకు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ,
2: ఒకప్పుడు ఉదయాన్నే వందే మాతరంతో మొదలై భక్తిరంజని, కోయిలమ్మ పాటలతో మెలకువ తెప్పించిన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. టీవీలు లేని కాలంలో వార్తల కోసం, క్రికెట్ కామెంటరీ కోసం రేడియో చుట్టూ గుమిగూడిన ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆకాశవాణి కేవలం వార్తలకే పరిమితం కాలేదు. రైతు సోదరుల కోసం వ్యవసాయ విశేషాలు, వాతావరణ హెచ్చరికలు అందించి అన్నదాతకు వెన్నుముకగా నిలుస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రసారాల ద్వారా జ్ఞానాన్ని పంచి విద్యా వికాసానికి తోడ్పడింది. కళాకారుల కోసం సంగీత సభలు, రేడియో నాటకాలు, సాహిత్య రూపకాల ద్వారా తెలుగు భాషా సంస్కృతులను కాపాడింది. ముఖ్యంగా మన ప్రాంతీయ మాండలికాలను, జానపద కళలకు ఆకాశవాణి ఇచ్చిన ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఒకప్పుడు మా ఇంట్లో రేడియో ఆన్ చేస్తే అది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది మా ఇంటి సభ్యుడిగా మేము ఇప్పటికీ భావిస్తాం, పూజిస్తాం. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి సంగీతం వరకు ఆకాశవాణి మా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. వార్తలు వినేటప్పుడు వచ్చిన నమ్మకం, సంగీతం వినేటప్పుడు కలిగిన ఆనందం, నాటికలు వినేటప్పుడు పొందిన అనుభూతి, ఇవన్నీ శ్రోతలకు ఆకాశవాణి ఇచ్చిన అమూల్యమైన సంపదగా మేము, నేను ఇప్పటికీ భావిస్తాము. ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా, వేగంగా మారుతున్న కాలంలో కూడా ఆకాశవాణి తన విలువలను, తన విశ్వసనీయతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. 90 ఏళ్లుగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆకాశవాణి మునుముందు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రోతలకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఆకాశవాణి మన ఆశల వాణి, మన విజ్ఞాన వాణి. దశాబ్దాలుగా విశ్వసనీయ సమాచారాన్ని, వినోదాన్ని, సాంస్కృతిక విలువలను ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికి చేరువైన మాధ్యమంగా ఆకాశవాణి నిలిచింది. ప్రతి శ్రోత మనసును తాకుతూ భాషా సంపదను, సాంప్రదాయాలను కాపాడుతూ మరింత ముందుకు సాగింది. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో అనేక తరాలను ప్రభావితం చేసిన ఆకాశవాణి భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
3: నా పేరు విపి చందన్ రావు, నిజామాబాద్. ఆనంద సత్య సుందర నిత్య యవ్వని భా

భారతీయ తీయని సుస్వర విజ్ఞాన వాహిని మన ఆకాశవాణి, అవిశ్రాంత పథగామిని మన ఆకాశవాణి. ఆకాశవాణికి 90 ఏళ్లని విని ఆశ్చర్యపడుతున్నాను. 90 సంఖ్య మాత్రమే, గుర్తింపు అంకె మాత్రమే. 90 అంటే వృద్ధాప్యము కాదు, అభివృద్ధి పథంలో ఒక కామా మాత్రమే. 90 ఏళ్లంటే పరిపక్వత ప్రతిభా స్వరూపమే. 90 అంటే పరిపూర్ణ పరిపక్వత వాణి. వాణి అనగా సరస్వతి, సంపూర్ణ సుస్వర వీణానాదమే కదా.

0: ఏళ్ళంటే పరిపక్వత ప్రతిభా స్వరూపమే, 90 అంటే పరిపూర్ణ పరిపక్వత వాణి. వాణి అనగా సరస్వతి, సంపూర్ణ సుస్వర వీణానాదమే కదా. ఆకాశవాణితో నాకు విడదీయరాని సంబంధ బాంధవ్యాలున్నవి. రేడియోని వింటూ ఎదిగిన వాడిని. ఇప్పుడు నా వయసు 73 ఏళ్ళు. మా ఇంట్లో నా బాల్యంలో రేడియో లేదు, కరెంటే లేదు. పక్కింటి వాళ్ల రేడియో ప్రసారాలు వింటూ నేను నా భాషని, నా సాహితీ జిజ్ఞాసను క్రమేణా అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు నేను కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఒక స్థానంలో నిలబడ్డానంటే అందుకు ప్రధాన హేతువు, స్వర సేతువు ఆకాశవాణియే. మహాకవులు డాక్టర్ సి నారాయణరెడ్డి, దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి మహాకవుల కవితా పఠనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కోపల్లి శివరాం, అడవి బాపిరాజు, ఆరుద్రల గీతాలు వింటూ వారి ప్రేరణతో ఆకాశవాణికి నేను ఎన్నో లలిత దేశభక్తి గీతాలు రచించి అందించాను. రేడియో వారు ప్రసారం చేసే సినీ లలిత గీతాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, ప్రాంతీయ వార్తలను క్షుణ్ణంగా, పదాన్ని విలక్షణంగా చదివే డి వెంకట్రామయ్య, మాడపాటి సత్యవతి, జ్యోత్స్న ఇలియాస్, తిరుమల శెట్టి శ్రీరాములు, ఢిల్లీ నుండి ఏడిద గోపాలరావు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి వంటి వారి స్వర సంధానాలను వింటూ ఎదిగాను నేను. తెలుగు భాషను ఎలా పలకాలో, ఒత్తులు దీర్ఘాలు ఏ విధంగా ఉచ్చరించాలో నాకు ఆసక్తికరంగా నేర్పిన గురువు రేడియోనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన విశ్వంభర కావ్యం తొలిసారి విన్నది మన ఆకాశవాణి ద్వారానే. డాక్టర్ రావూరి భరద్వాజ గారి సహకారం, కొత్త కవులకు ఇచ్చిన వారి ప్రోత్సాహం అపూర్వము. నవ యువ కవులకు ఆకాశవాణి ఒక సరస్వతి విజ్ఞాన వాటిక. నేను రేడియో కేంద్రానికై, పత్రికలకై రాసిన కవితలన్నీ కలిపి ఇటీవల చందనాగ్ని పేరుతో ఒక కవిత్వ పుస్తకం ముద్రించాను. అది జనాదరణ పొందిందంటే కారణం కవిత్వం ఎలా రాయాలో, ఎక్కడ విప్పి చెప్పాలో, ఎక్కడ కప్పి చెప్పాలో వంటి కవితా నిర్మాణ రస రహస్యాలు ఆసక్తికరంగా నాకు నేర్పింది ఆకాశవాణియే. అందుకే అంటాను, అమ్మ చేతి గోరుముద్దల నాకు తినిపించింది ఆకాశవాణియే, నాకు భాష నేర్పించింది ఆకాశవాణియే. ఆకాశవాణి నాకు కవిగా జన్మనిచ్చిన అమ్మ అని. ఆకాశవాణికి 90 ఏళ్ల పండగ పూట నా మనోగతం చెప్పే అవకాశం కలిగించిన ఆకాశవాణి నిర్వాహకులకు, అమ్మలాంటి ఆకాశవాణికి ఈ కవి చందనం, వినయ వందనం, నమస్కారం.
1: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామం. మేము చిన్నప్పటి నుంచి కూడా తెలిసి తెలియని వయసులో కూడా రేడియోలో పాటలను ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. తర్వాత కొద్దిగా జ్ఞానం వచ్చిన కాడి నుంచి వార్తలు వినటం, అలాగే మా నాన్నగారు వ్యవసాయం చేసేది కాబట్టి ఆ వ్యవసాయ కార్యక్రమాలు వింటూ, మళ్ళీ వాతావరణ సూచనలు కూడా వినేది, ఎప్పుడు వర్షం వచ్చేది, మరి తుఫాన్ ఎన్ని రోజులు ఉంటది, ఇలాంటి కార్యక్రమాలు కూడా తెలుసుకునేది. క్రికెట్ కామెంటరీ మాత్రం చాలా ఎక్కువగా వినేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు టీవీలు చాలా తక్కువ. క్రికెట్ వచ్చిందంటే అక్కడ రేడియో వినుకుంటూ చదువుకునేవాళ్ళం, ఆడుకుంటూ కూడా వినేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఈ హైదరాబాద్ కార్యక్రమాలు వీటన్నిటి వినుకుంటూ, కొత్తగూడెం కార్యక్రమం వచ్చిన కాడి నుంచి ఇంకా మేము ఇంకా చాలా రేడియోకు దగ్గరే, ఎందుకంటే ఇంకా స్పష్టంగా వచ్చేది. అప్పుడు మీడియం వేవ్, షార్ట్ వేవ్ లు వినేటప్పుడు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు అలా అయినా ఇష్టంగా వినేవాళ్ళం రేడియోని. రాను రాను ఇప్పుడు ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ ప్రసార భారతి వాళ్ళు న్యూస్ అనే యాప్ వచ్చిన కాడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కార్యక్రమాలు వింటూ, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో గానీ లైవ్ ప్రోగ్రామ్ లో అన్నిట్లలో పాలు పంచుకుంటూ మాకు విజ్ఞానంతో పాటు వినోదం, అలాగే రాష్ట్రంలో నలుమూలలు ఏం జరిగినా గానీ వార్తల రూపంలో అన్ని తెలుసుకుంటూ. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు మన ఆకాశవాణి కొత్త కేంద్రం నుంచి ఉదయం ఉద్యోగం, ఉద్యోగ సమాచారం ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు ఇవి మన ఆకాశవాణి ద్వారా. ముఖ్యంగా ఆకాశవాణి ఎందుకంటే ప్రతి ఒక్కరికి, నిరుపేద కాడి నుంచి రైతుల కాడి నుంచి అందరికి కూడా మంచి మంచి అవకాశాలు, ఎన్నో తెలియని విషయాలు కూడా రేడియో మనకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది.
2: సుబ్బాయిగూడ నుంచి ఎన్నప్పరాన్ మాట్లాడుతున్నాను. కొత్తగూడెం రేడియో కేంద్రం నేను 2006 నుంచి వింటున్నానండి. పోతే ఈ దీంట్లో నాకు ఎక్కువగా నచ్చే కార్యక్రమాలు నాటకలు, కథానికలు చాలా ప్రభావితం చేసింది. అందుట్లో సీరియల్ నాటకం ప్రసారం చేసేవాళ్ళు నాటకాలను, గురువు గారి నాటకాన్ని నన్ను బాగా ప్రభావం బాగా చేసింది. అందులో నా పాత్రే కాబట్టి అందులో గురువు గారి నాటకం నన్ను ప్రభావం చేసింది ఏంటంటే, అందులో సూర్యం గారు పాత్ర నా పాత్రే, నేను ఒక బ్లైండ్, ఆయన అందులో బ్లైండ్ గా వేసిండు కాబట్టి ఆ పాత్ర

0: ప్రభావం చూపిస్తుంది ఏంటంటే, ఆయన రైలు ప్రయాణం చేస్తుంటే ఆ నాటకలో ఒక లేడీ వ్యక్తి పారసపడుద్ది, అతను చేపట్టుకొని కూర్చోబెట్టే విధానం, తర్వాత వాళ్ళు టికెట్ మాస్టర్ వచ్చినప్పుడు టికెట్ అడగటం, ఆ టికెట్ అప్పుడు ఆమె డబ్బులు ఇవ్వలేకపోతే అప్పుడు ఈ సూర్యం పాత్ర వ్యక్తి టికెట్ తీసుకోవటం, వాళ్ళ ఊరికి తీసుకుపోవటం, అది నన్ను చాలా ప్రభావితం. ఆ జీవితంలో కూడా అటువంటి వ్యక్తి వస్తే ఎలా ఉండేది అనేది ఊహించుకొని ఆ ఊహల్లోనే ఆ నాటకంలో నేను ఉన్నాను. తర్వాత పోతే కథానికలు కావచ్చు, తర్వాత విజ్ఞాన విచుకలు కావచ్చు. ఈ రేడియో నాకు చాలా ఉపయోగపడ్డది. నేను 2006 అక్టోబర్ నుంచి ఉంటున్నానండి ఈ కార్యక్రమాన్ని. నేను ఏ కేంద్రంలో కూడా రూపకాలు, కొత్తగూడెం కేంద్రంలో రూపకాలు ఇంకా బాగా అంత నన్ను రూపకాలలో బాగా ప్రభావితం చేసింది కొత్తగూడెం కేంద్రాలు. నేను స్వతహాగా బ్లైండ్ దాని వల్ల నాకు రేడియోయే కాలక్షేపం ఎక్కువ. రేడియో కార్యక్రమాల గురించి నేను అందులో అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఇంటాను, నలుగురికి చెబుతాను. ఇవాళ నన్ను ఒక ధైర్యవంతుడిగా చేసి ఒక పిరికితనం అంతా బాగొట్టి మానసికంగా కూడా నన్ను రేడియో కార్యక్రమాలు చాలా ప్రభావితం చేసింది నన్ను. ఎందుకంటే ఒకప్పుడు నాకు మానసిక భయాలు ఉండేవి. ఈ రేడియో ప్రోగ్రాంలు ఇన్న కాడి నుంచి మనం మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే దాని ప్రభావం ఈ రేడియోయే.
1: నమస్కారం, నా పేరు తిరునగరి గిరిజా గాయత్రి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. కొన్ని దశాబ్దాల నుండి తెలుగువారి సంస్కృతికి, విజ్ఞానానికి మరియు వినోదానికి ప్రతిబింబంగా నిలిచిన ఆకాశవాణి రేడియోతో నాకు ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పటి నుండి రేడియోలో వచ్చే కార్యక్రమాలంటే నాకెంతో ఇష్టం. నేను ఆకాశవాణి యొక్క అభిమానిని. ఆకాశవాణి రేడియోపై ఏర్పడిన ఈ అభిమానం మా నాన్నగారు అయిన శ్రీ మురళీధర స్వామి గారి నుండి వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి కూడా రేడియో కార్యక్రమాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 2 రేడియోలు ఉండేవి. ఒకటి కరెంటుతో నడిచేది, ఇంకొకటి సెల్స్తో నడిచే చిన్న రేడియో. బాసర, ధర్మపురి వంటి దైవదర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా చిన్న రేడియోను తీసుకుని వెళ్లి వినేవాళ్ళం. మాకు ఆకాశవాణి మా దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండి నిదురలేచింది మొదలు పడుకునే వరకు చేస్తున్న పనులను ఆపకుండా రేడియో కార్యక్రమాలన్నింటినీ వింటూ ఆస్వాదించేవారం. మా ఇంటికి వార్తాపత్రిక వచ్చినను సమాచార సేకరణకు మాకు రేడియో ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించే పావురంలా మా ఇంట్లోని గూటిలో కూర్చుని ఉండేది. ఆకాశవాణిపై ఉన్న అభిమానం, అనుబంధం నాకు ఇప్పటికీ విడదీయరానంత గొప్పదిగా ఉంది. నేను ఇప్పుడు నిజామాబాద్ రేడియో మహిళావాణిలో ప్రసంగాలనివ్వడానికి అది దోహదపడింది. టెక్నాలజీ మారిన ఎన్నో మీడియా సాధనాలు క్రొత్తగా వచ్చినను ఆకాశవాణి యొక్క వన్నే ఆకాశవాణికి ఇచ్చే ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఏ ఒక్క వయసు వారికే లేదా ఒక రంగం వారికే పరిమితమైన కార్యక్రమాలను ప్రసారం చేయదు. ఆకాశవాణి రేడియో చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రంగాల వారికి అవసరమైన కార్యక్రమాలను అందిస్తూ, విజ్ఞానం అందిస్తూ, వినోదం కలిగిస్తూ అలరింపజేస్తుంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రం వారు నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: సుదీర్ఘ ఆకాశవాణి ప్రయాణములో మరి ఎన్నో అద్భుతాలుగా ఇస్తూ గడిచిన సంవత్సరాలలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు. ఆకాశవాణి కార్యక్రమాలు అంటే పాటలు వినటమే కాదు, కార్యక్రమాల రూపకల్పనలో అక్కడ చేస్తున్నటువంటి వ్యక్తులు, కార్యక్రమ నిర్వాహకులు, దానికంటే ముఖ్యంగా ఆపై అధికారులు వాటిని ప్రసారం చేసే విధానాలను, ప్రజలకు ఎలా వినిపిస్తే ఎలా వింటారో అనే రీతిలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు వస్తున్నాయి. అంతేకాదు దానికి మూల కారకులు అక్కడ చేసిన సిబ్బంది, మాలాంటి శ్రోతలకు ఎలా వినాలో అనే రీతిలో మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిబ్బందికి అభినందనీయులు. అదేవిధంగా ఈ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది కళాకారులకు రంగస్థలం కాదు, మరి సాంఘికం కాదు, సంస్కృతంగా కాదు అనే రీతిలో ఇది రేడియో కార్యక్రమాలు ఈ ప్రజలకు వినిపించాలని ముందుకు వచ్చి ఎంతో మంది రచయితలను పోషించినటువంటి ఈ ఆకాశవాణికి అభినందనలు.
3: రేడియో ప్రసారాలలో దక్షిణ, తూర్పు, ఆసియా ప్రాంతాల విదేశీ తెలుగు శ్రోతలకు ఉద్దేశించిన విదేశీ ప్రసారాలు మార్చి 1990లో ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది.
4: ప్రతి ఏటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వభాషా కవి సమ్మేళనాలు, రేడియో సంగీత సమ్మేళనాలు, అఖిల భారత నాటక కార్యక్రమాలు మొదలైన వాటన్నింట తెలుగు కవులకు, కళాకారులకు, రచయితలకు, నటులకు ప్రాధాన్యం లభిస్తోంది. ఆకాశవాణి వార్షిక పురస్కారాలను ఏర్పాటు చేసి రేడియో నాటకం, డాక్యుమెంటరీ, సృజనాత్మక రూపకం,

0: కుటుంబ సంక్షేమం, వ్యవసాయ కార్యక్రమం, యువవాణి కార్యక్రమం, బృందగానాలు, జాతీయ సమైక్యత కార్యక్రమం మొదలైన కేటగిరీల్లో ఆకాశవాణి కేంద్రాల నుండి ఎంట్రీలు, పోటీలకు ఆహ్వానించి ఉత్తమంగా ఎంపికైన కార్యక్రమాలకు బహుమతులను అందజేస్తుంది. అలాగే సాంకేతిక ప్రతిభా పురస్కారాలను 1987 నుండి ఉత్తమ వాణిజ్య విభాగ కేంద్ర నిర్వహణకు కూడా పురస్కారాలిస్తున్నారు. మన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి కూడా అధికారులు, కళాకారులు పలుమార్లు వార్షిక పోటీలలో ఉత్తమ కార్యక్రమాల రూపకల్పనకు బహుమతులందుకున్నారు. రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
1: నా పేరు సూరిబాబు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివాలయం గుడి వీధి నుండి మాట్లాడుతానండి. నేను నిత్యం రేడియో ఉంటానే ఉంటానండి, 40 సంవత్సరాలుగా వింటున్నాను. నేను నాది సిగర్ వర్క్ అండి, అంటే చుట్టల పని అనమాట. నేను పెద్దగా చదువుకోలేదు, అయినా అలాగా అవగాహన చేసుకుని ఎప్పుడు పాటలు, వార్తలని, పొద్దున్నే భక్తి గీతాలని ఇవన్నీ వింటానండి. నేను కడప, కర్నూలు, కొత్తగూడెం కేంద్రం ఉంటున్నానండి. ఇప్పుడు లండన్ తెలుగు రేడియో అని వస్తుంది, తెల్లవారుజాము అయితే ఆ పాటలు ఎడుతుంటాను. నేను 5 ఇంటికి లెగుతానండి, 5 ఇంటికాడి నుంచి రేడియో. ఇంకా ఇప్పుడు బాగా మార్జిన్ పెరిగాయండి, ఎఫ్ఎం ద్వారా, రేడియో యాప్ల ద్వారా క్లియర్గా వస్తానండి. అప్పుడు నేను పెడుతుంటే ఆశ్చర్యపోతారు, రేడియో అలాగే వింటున్నాడు ఈయన. ఆవిడ గారన్నా సరే రేడియోలో పాటలు వింటూ నా దగ్గర అలా కూర్చుని ఆ పొగకు అది శుభ్రం చేసి ఇస్తుంటది అనమాట. అయ్యో అయ్యో బాబు, పెద్ద పెద్ద సెట్లు ఉండే మా ఇంట్లో ఉండి, ఆ గ్రామఫోన్ సెట్లు ఉండి, మామూలు రేడియో నెట్వర్క్ లాగా పైన ఏరియల్ లాగి నీటిలో పెట్టి, ఇసుకలో పెట్టి వాడితేగానే వచ్చేది కాదు. ఆ బ్యాండ్ రేడియో 5 బ్యాండ్ల రేడియోలు అయి ఉండేయండి. తర్వాత ఫిలిప్స్ అది వచ్చాక 3 బ్యాండ్, 2 బ్యాండ్లకు కూడా వచ్చేసే ఫిలిప్స్ రేడియోలు నేను కనీసం ఒక 50 ఏళ్ళు చెడగొట్టేసి ఉంటానండి. టేషన్ రావట్లేదండి ఆ టైంలో, అంటే అతమానిగా టేషన్ తిప్పడం, గెలకడం బాగా ఉండేవారు కాదు. మళ్ళీ కొత్తది కొనేయడం. మా కాకినాడ మసీద్ సెంటర్ లో ఫిలిప్స్ కంపెనీ ఉండేదండి, అదే ఏజెంట్. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కొనేసుకుండేవాడి నేను. 300 అయినా 350 అయినా అప్పుడు అదే రేట్ ఎక్కువ. ఒక 35 ఏళ్ళు క్రితం కూడా చెప్తున్నాను మీకు, తలదారు ఎట్టి పడుకుండేవాడు నేను. రేడియో పెట్టేసి బ్యాటరీ పెట్టేసుకుని మా ఆవిడ వాళ్ళు తిట్టివారు, ఇదేటి నేను ఆ భార్య అని, రెండో భార్య ఆవిడ రేడియోని వదలు. నేను పెళ్ళైన 2 సంవత్సరాలు పోయాక మా అత్తగారి ఇంటికి వెళ్ళానండి. దేని గురించి వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండవలసి వచ్చింది. ఉండవలసి వచ్చారు, మేడమే పడుకుని రేడియో పెట్టుకుని ఆ పాటలు ఇంటి నివ్వండి. ఆ తర్వాత ఈ రేడియో ఇప్పించేటని మా ఆవిడ పక్క పోయేవారు ఎంత పిచ్చేటని. ఆ తర్వాత నేను తలదారు ఎడేసి పడుకుంటే వర్షం వచ్చేది తడిచిపోయా, వర్షం వచ్చేది నేను గబగబ పరిగెట్టుకుని దిగిపోయానండి. అర్రో రేడియో మర్చిపోయానండి, అంత వర్షంలో కూడా వెళ్ళి ఆ రేడియో తెచ్చేసుకుని గబుక్కుని వెళ్ళి పీకేసి, తడిచిపోతే మళ్ళీ కాలిపోద్ది, వాడడానికి పనికి రాదు అని చెప్పేసి గబగబ తుడిచేసి ఫ్యాన్ వేసి ఆరు పెట్టేసి మళ్ళీ బిగించుకున్నాను. బాగా ఎండలో పెట్టాక మన్నాడే మళ్ళీ బ్యాటరీలు వేసి వాడితే పనిచేసింది. అంత పిచ్చి అనమాట. మేము పని చేసుకుంటూ గ్రూప్ లో రేడియోలో రికార్డులు పందాలు పెట్టుకుంటూ వాళ్ళం. రామారావు వస్తుంది, నాగేశ్వరరావు వస్తుంది, కృష్ణ వస్తుంది, సోమన్ బాబు వస్తుంది అని చీట్లు కలుపుకుని రేడియోలో పందాలండి. గ్రూప్ అంటే మా వర్కర్స్, మేము వర్కర్స్ అందరూ చోట ఉండే టైంలో పందాలు వేసుకుంటూ వాళ్ళం పాటల మీద. రామారావు నాది, నాగేశ్వరరావు నాది అని సరదా రోజు ఆ టైంకి కరెక్ట్ గా పనికి వచ్చేయాలి. 9 ఇంటికి 9:05కి సేపటి నుంచి పాటలు వచ్చి ఆ టైంలో అబ్బూరి రామారావు గారు అని విశాఖపట్నంలో ఎనివర్సరీ అనమాట. ఆయన ఏబీ ఆనంద్ గారు, వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళ మాటలు వినాలనే ఆనందం కలిగేది మాకు.
2: నా పేరు రామశేషు అప్పారావు చిలకలపూడి, విశ్రాంత తెలుగు ఉపన్యాసురాలని నిజామాబాద్. మనుషుల మనోభావాలను వ్యక్తపరిచే సాధనం భాష అయితే, ఆ భాష ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మనోగతాలను అభివ్యక్తీకరించే ప్రసార మాధ్యమం ఆకాశవాణి, అదే ఆల్ ఇండియా రేడియో. అందరి ఇష్టాన్ని అభిలషించడం, అందరికి సులువుగా వినోదం, విజ్ఞానాన్ని అందించడం, అందుకే ఆకాశవాణి లోగో బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఆకాశవాణి ఎప్పుడు చక్కని భాషకు, సమయ పాలనకు పెట్టింది పేరు. టైం అంటే రేడియో టైం, భాష అంటే రేడియో భాష. రేడియో భాష అంటే అదేదో మనకి అందరాని భాష అనో, కావ్య భాష అనో, గాంధికమనో ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల, వర్గాల, సమాజాలను అలరించే భాషే రేడియో భాష. ఒకప్పుడు రేడియో ప్రసార కేంద్రాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ సందర్భాలలో కూడా రేడియో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను అలరించింది అంటే అతిశయోక్తి కాదేమో. ప్రాంతీయంగా ఉండే జానపద కళారూపాలను వెలికితీసి ఆదరించడమే కాకుండా, కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా, ఆయా కళారూపాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని

0: అర్జించి పెట్టిన ఘనత ఆకాశవాణిది అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు చిందు భాగవతం, ఒగ్గు కథలు, హరికథలు, బుర్ర కథలు, చిరుతల రామాయణం, భాగవతం, జానపద గేయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సినిమాలు టీవీల లాంటి అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ జానపద కళలపై ఇంకా మరుగున పడిపోకుండా నిలిచి ఉన్నాయంటే అది ఆకాశవాణి అని చెప్పడం తప్పదు.
1: రేడియో నాగేశ్వరరావు ఎనుగంటి నెవరు బస్సు 90 సంవత్సరాల ఘన చరిత్ర గల రేడియో శాస్త్రవేత్త గూగ్లీ మార్కోని కనిపెట్టి ఇచ్చిన మన అందరి స్నేహ కోరిక అనేస్తాం. అందరి సంబంధానికి ఇష్టమైన రేడియో చిన్నప్పటి ఆకాశానికి ఈకానికి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి సూక్ష్మ దర్శిని అయి సెల్ ఫోన్ న్యూస్ ఆన్ రేడియో వింటున్నాం. అప్పట్లో గ్రామంలో 4-5 ఊరికి ఒక పంచాయతీకి క్రిస్టల్ డై బ్యాటరీతో నడిచే పెద్ద పెద్ద చెట్లు మాటలు పాటలు జానపద రైతుల సుఖ జీవితాలు కార్మికుల కార్యక్రమం చిన్నమ్మ పెద్దయ్య వ్యవసాయ పనుల సంభాషణ సాయంత్రం రైతు నేస్తం వ్యవసాయ పనులు సమాచారం స్వయం సంజ పనులు ముగించుకుని అక్కడ బయట మంచకపై కూర్చొని సత్తని శివరానందకు మాటలు పాటలు పంచాయతీ బోర్డు రేడియో ద్వారానే చాలా మంది వినేవాళ్ళం. ఒకరు ఇద్దరు గొప్ప వాళ్ళ ఇళ్లలో మీడియం వేవ్ షార్ట్ వేవ్ లో వచ్చే వాణిజ్య ప్రసార భాగాల వివిధ ప్రతి సిలోన్ కార్యక్రమాలు వింటూ సురక్షిత పాటల కొరకు ప్రతి స్టేషన్ కు ఉత్తరాలు రాస్తూ అప్పుడు ఇప్పుడు రేడియోపై మక్కువగా వింటూనే ఉన్నాం. అవి చెడిపోతే బాగు చేయటం ఎలా ఏంటి అనే ఆలోచనల సందిగ్ధలో పట్టుదలతో రేడియో నుంచి టీవీ వరకు ఎలక్ట్రానిక్ యుక్తిగా నేర్చుకుని 10 మందికి నేర్పించి జీవితం సాగిస్తున్నాను. ఈ నా కృషి పట్టుదలకు ప్రపంచానికి పంచి ఇచ్చిన మార్కోని రేడియోనే నా నేస్తం, ఆరోపణం నా జీవితం. ఎందుకంటే
2: నా పేరు గోని రవి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని 91వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఆకాశవాణి అధికారులు, టెక్నీషియన్, మా అభిమాన అనౌన్సర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆకాశవాణి అంటే అది ఒక సత్యవాణి, నిజవాణి. మనం కొన్ని కొన్ని ఛానళ్లలో వినే వార్తలు అవి నిజం కాకపోవచ్చు, కానీ ఆకాశవాణి మాత్రం తప్పకుండా ఉన్నదే చెప్తుంది అనేది మాకు అందరికీ నమ్మకమైన విషయం. దేశ ప్రజలు కాదు, ప్రపంచం మొత్తం తెలిసిన విషయం, ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తుంది. అందుకని ఆకాశవాణి అంటే మాకు ఎనలేని అభిమానం. ఆకాశవాణి అంటే కేవలం వినోదభరితమైన కార్యక్రమాలకే కాకుండా ఎన్నో విజ్ఞానకరమైన విషయాలను అందించే ఒక పాఠశాల లాంటిది. కాలాన్ని బట్టి మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా సరిచూసుకోవాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు డాక్టర్ల ద్వారా మనకు పరిచయ కార్యక్రమాల రూపంగా తెలియజేస్తారు. అలాగే రైతులను ఉద్దేశించి కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, శాస్త్రవేత్తలతోని ఎలాంటి మందులు కానీ వాడాలి, పిచికారీ చేసే విధానం కానీ దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలని, ఇట్లా రైతు సోదరుల కొరకు ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. అందుకే మాకు ఆకాశవాణి అంటే ఎంతో అభిమానం. ఆకాశవాణి అంటే మేము కేవలం పాటల కొరకే కాదు, ఎన్నో మంచి మంచి విషయాలు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరితో పరిచయ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని చాలా సంతోషపరుస్తారు. అందుకని మేము ఆకాశవాణి చాలా బాగా ఇష్టపడి మరీ మరీ వింటాం. నేను గత 35 నుంచి 40 సంవత్సరాల నుంచి రేడియోకు అభిమానిగా ఆకాశవాణి మిత్రులందరికి, మా అధికారులకు అందరికీ 90 వసంతాలు పూర్తి చేసుకుని 91లకు ఎంటవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు.
3: నా పేరు శిలారాణి, వడివారం గ్రామం, మెదక్ జిల్లా. పురాణ గాథల్లో పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆకాశవాణి అంటే ఆకారం కనబడకుండా ఆకాశం నుండి ఒక ధ్వని వినబడేది అని. అలా ఆకాశవాణి ద్వారా రేడియోలో వ్యాఖ్యాత కనబడకుండా తన కంఠస్వరంలోనే శ్రోతలకు ప్రతి భావాన్ని తెలియజేస్తుంది. ఇక రేడియోలో నాకున్న బంధం 40 సంవత్సరములు అనే చెప్పాలి. ఎందుకంటే మా వారు శ్రీమాన్ చిలకమర్రి రంగాచార్యులు గారు 50 సంవత్సరాలుగా రేడియో మెకానిక్ గా పనిచేశారు. టీవీలు లేని ఆ రోజుల్లో రేడియోల ద్వారా చిత్రసీమ వార్తలు, చిన్నయ్య చిన్నక్క సంభాషణలు, సాయంత్రం

0: వచ్చే పురం పనులు సిగ్నేచర్ ట్యూన్ మాకు బాగా నచ్చేవి. జానపద గీతాలు, రాత్రి ప్రసారం అయ్యే నాటికలు తప్పకుండా వినేవాళ్ళం. ఆదివారం రోజు వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం కోసం, బాలానందం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఏకచిత్రవాణి, ప్రాంతీయ వార్తలు, సంస్కృత వార్తలు తప్పక వినేవాళ్ళం. ఆకాశవాణి సమయం అంటే ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉంటుంది. వార్తల్లో చెప్పే వాతావరణ పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు మా దినచర్యల్లో మార్పులు వచ్చేవి. అప్పుడు రేడియోలు ఊళ్ళో మొత్తం సుమారుగా 10 ఉండేవి కావచ్చు. ప్రాంతీయ వార్తల సమయానికి మా మధ్యాహ్న భోజనాలు ఉండేవి. భోజనాలు చేస్తూ వార్తల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంతో పాటు సిలోను వినేవాళ్ళం మేము. ఇక ఇప్పుడైతే పెరిగిన సాంకేతిక ద్వారా రేడియోలు, కార్యక్రమాలు, మొబైల్ యాప్ ద్వారా వింటున్నాను. యాప్లో వినడం ద్వారా వివిధ జిల్లాలలో, రాష్ట్రాలలో ఉన్న శ్రోతల మధ్య సత్సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరముల సందర్భంగా ఆకాశవాణి అధికారులకు, వ్యాఖ్యాతలకు, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదములు.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్. నేను రేడియో వినడం దాదాపు 41 సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్నాను. అయితే రేడియో అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అనేక కేంద్రాలతో మాట్లాడుతూ అనేక కేంద్రాలలో చాలా పాల్గొంటున్నాను. అయితే ఈ ఆకాశవాణి కేంద్రాలు అంటే ఈ మధ్య కాలంలో మాత్రం యాప్ లో వింటున్నాం అన్ని కేంద్రాలను, యాప్ రావడం వల్ల. అటు అంతకుముందు మాత్రం రేడియో కార్యక్రమం వింటూ మరి వేరే మన రేడియో మిత్రులకు ఫోన్ చేసి మేము పాట కోరడం, వాళ్ళని వినిపించమని కోరుతూ ఉండేవాళ్ళం. అది ఇప్పుడు మాత్రం యాప్ ద్వారా వింటున్నాం, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి. మా నాన్న కాడ నుంచి నా దాకా కూడా రేడియో అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా ఇష్టము, మా ఇంటి వాళ్ళందరూ రేడియో ఎక్కువ వింటుంటారు. అయితే ఆ రేడియోని మేము ఎప్పటికీ మర్చిపోలేము. రేడియో ద్వారా నేను ఒక మంచి వ్యక్తిగా చదువుకునే 4వ తరగతి వరకు అయినా కానీ రేడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని ఈనాడు ఇంత ఈ స్థాయికి ఎదిగి రేడియోతో మాట్లాడగలిగే శక్తినిచ్చింది ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే. ఈ రేడియో కార్యక్రమం వింటూ ఉంటున్నప్పుడు మధ్యకాలంలో నేను దాదాపు 1987-88 సంవత్సరంలో చాలా రన్నింగ్ ఉండే, 2000 సంవత్సరం వచ్చేసరికి నాకు కాస్త నిరాశ అనిపించింది. ఎందుకంటే రేడియో వినే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అన్నప్పుడు చాలా బాధ అనిపించేది. కాదు, అయితే అలా అనుకున్నారు కానీ రేడియో మాత్రం వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. యాప్లలో అనేక ఆకాశవాణి కేంద్రాలను వినే అవకాశం కలిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ వింటున్నారు. ఇంకా అప్పుడు నేను అనుకున్నది అప్పుడు తక్కువ వినలేకపోతున్నారు, బాధపడ్డాను. కానీ ఇప్పుడు వింటున్నందుకు మాత్రం చాలా సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే సాధనమే మన రేడియో.
2: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి బాబు చేరింది. మేము మా చిన్నప్పటి నుంచి అంటే నా వయసు 10 సంవత్సరాల నుండి రేడియో కార్యక్రమాలు వినుకుంటూ వస్తున్నాము. ఆ రోజుల్లో అంటే 1985 సంవత్సరంలో ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం నుండే కార్యక్రమాలు వినేవారం. అప్పట్లో విజయవాడ కేంద్రం నుంచి ఆదివారం 12 గంటలకు పుష్పశ్రీ గారి ధర్మ సంధ్యాలు అనే కార్యక్రమం భాగం వచ్చేది. ఆ కార్యక్రమం నేనే కాదు, కేవలం ఆ రోజులలో గ్రామ పంచాయతీ ఒకటి రేడియో ఉండేది, ఆ మైకు. ఆ ద్వారా గ్రామ ప్రజలందరూ ఆ రోజులలో అక్కడనే కూర్చొని ఎంత పని ఉన్నా కూడా పని ఆఫ్ చేసి కూడా ఆ ఉషశ్రీ గారి ధర్మ సంధ్యాలు కార్యక్రమం అయిపోయిన దాకా మా గ్రామ ప్రజలందరూ వినుకుంటూ ఉండేవాళ్ళం. ప్రజలతో పాటు మేము ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందని అప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వచ్చే కార్యక్రమాలు ఎంత పని ఉన్నా పని వదులుకొని ఆ కార్యక్రమాలు వినేవాళ్ళం. ఆ తర్వాత కొత్తగూడెం కేంద్రం ఏర్పడక తర్వాత మేము మీ మాటతో పాటు కానీ విజ్ఞాన వేదికలు కానీ, డాక్టర్ గారి సలహాలు కానీ, పరిచయాలు కానీ, కిసాన్ వాడి కార్యక్రమాలు కానీ విని మేము ఎంతో తెలని విషయాలు తెలుసుకున్నాం. ఆరోగ్య విషయంలో కానీ విజ్ఞానమైన విశేషాలు విని చాలా తెలని విషయాలు తెలుసుకోగలిగాం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. మేమే కాకుండా మా నాన్నల కాడి నుంచి మేము మా పిల్లలు 3 తరాలు బట్టి మేము ఆకాశవాణి వినుకుంటూ వస్తున్నాం. ప్రజల కోసం కానీ ఉద్యోగ విషయంలో కానీ మా పిల్లలు ఆకాశవాణి విని చాలా వరకు ఉపయోగపడ్డది. మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి విషయాలు వినుకుంటూ ఉన్నాం. అన్ని మాకు ఉపయోగపడుతున్నాయి ఏ కార్యక్రమం అయినా.
3: 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మా జీవితకాల నేస్తం ఆత్మీయ ఆకాశవాణితో మా అనుబంధం నభూతో నా భవిష్యత్తు. మా బాల్యంలో మా తండ్రి గారితో మా అమ్మమ్మ గారి ఊరికి పొరలగట్టుపై నుండి వెలుపు ట్రాన్సిస్టర్ రేడియోలో సిగ్నేచర్

0: పేరు వింటూ మైమరిచిన రోజును గుర్తు చేసుకుంటూ అలనాడు ఆకాశవాణితో ప్రారంభమైన మా ప్రస్థానంలో ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు, మధుర స్మృతులు. ఆకాశవాణి అంటే అమ్మ వంటిది, భావయుక్త చిత్ర గీతాలతో లాలిస్తుంది, వేదనలో స్వాంతనను కలిగిస్తుంది. అప్పట్లో సంక్షిప్త శబ్ద చిత్రాలు వింటూ మేమర్చిపోయేవారము. ఇక బాలానందం కార్యక్రమంలో రారండోయ్ పిల్లలారా రారండోయ్ శబ్దం వినగానే పరవశించిపోయేవారము. ఇక వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అనగానే రేడియోని వదలని రోజులు ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎన్నికలలో విజయం సాధించే వార్తలు ఎంతో ఉత్కంఠగా విన్న రోజులు మరవలేనివి. మరియు మాన్యశ్రీ రావూరి భరద్వాజ గారితో పరిచయ కార్యక్రమం నేటికీ మరవలేము. బహుజన హితాయ బహుజన సుఖాయ ఆకాశవాణి ఆశయం అన్నది అక్షర సత్యం. ప్రభాత సమయాన సూక్తి సుధలోని ఆంతర్యాలను అనుసరిస్తూ ఆచరిస్తూ నేటికీ జీవన గమనాన్ని గడుపుతున్న వారిలో నేను ఒకరిని అనడంలో అతిశయోక్తి లేదు. సదా ఆకాశవాణి మా ఆత్మీయంగా తలుస్తూ వేముల నరసింహరావు, విద్యానగర్ కాలనీ, దుబ్బా, నిజామాబాదు.
1: కేవలం శ్రవణ మాధ్యమమైన ఆకాశవాణికి తుఫానులు, వరదలు, కల్లోలాలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వార్తల కోసము ఉదయవేళల్లో గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణులు, అలాగే రైతు సోదరులు, గృహిణులు, వృద్ధులు, సంగీత ప్రియులు రేడియోకి ప్రాముఖ్యం ఇస్తూనే ఉన్నారు. అంతేకాకుండా తమ పనులకు అవరోధం కలిగించకుండా సమాచారాన్ని, రేడియో ప్రసారాలను వినేందుకు జనం మొగ్గుచూపుతూనే ఉన్నారని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. మనము చూస్తూనే ఉన్నాము. ఇది ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలా దశ దిశలా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ రేడియో ప్రసారాలు.
2: బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి నిరంతరంగా కొనసాగుతుంది.

0: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి జి పద్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా గోపి గోపిక గోదావరి ఈ చిత్రం కోసం చక్రి ఇంకా కౌసల్య పాడిన పాట.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. చిత్రం పేరు సుజాత. పాటకు రచన రాజశ్రీ. సంగీతం రమేష్ నాయుడు.

0: పలు సంగద సైగలు చేసేది.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వినండి. చిత్రం పేరు పూజ. పాటకు రచన దాశరథి, సంగీతాన్నందించారు రాజన్ నాగేంద్ర.

తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. పాటకు రచన దాశరథి, సంగీతం సత్యం.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. చిత్రం పేరు స్వయంవరం. ఈ పాటకు రచన దాశరథి, సంగీతాన్నందించారు సత్యం.

సుశీల పాడిన పాట మేఘ సందేశం చిత్రం నుండి వినండి. పాటకు రచన దేవులపల్లి, సంగీతం రమేష్ నాయుడు.

0: పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన పాట చిత్రం సీతారా. ఇప్పుడు వినండి సోగ్గాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. ఈ పాటకు రచన ఆత్రేయ, సంగీతాన్ని అందించారు కెవి మహదేవన్.
1: ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు తిరు

కుంకుమ తిలకం ఈ చిత్రం నుండి వినండి. సుశీల జేసుదాస్ పాడిన పాట, పాటకు రచన గోపి, సంగీతాన్ని అందించారు సత్యం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. చిత్రం పేరు కొండవీటి సింహం. ఈ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జీవన పోరాటం చిత్రం నుండి జేసుదాస్ పాడిన పాట.

ఈ ప్రసారంలో 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా ఆకాశవాణితో మీ అనుబంధం గురించి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి

0: మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

మరింతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహ పరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరగనుంది.

0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది.

0: ప్రయత్నించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిశా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ది చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వారాహి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
2: స్వతంత్ర సమరయోధురాలు నీరా ఆర్య, శ్రీమతి బి శృతి గారు చెప్పే కొన్ని విషయాలు విందామా? అది 1998 జులై, హైదరాబాదులోని పాత బస్తీ. ఫుట్పాత్ మీద పువ్వులమ్ముకుని బతుకుతున్న వృద్ధురాలికి సుస్థి చేసింది. తోటివాళ్లు ఆసుపత్రిలో చేర్పించగా కొన్నాళ్లకే ఆమె కన్నుమూసింది. మృతదేహాన్ని అప్పగించడానికి ఆమె గురించి ఆరా తీస్తూ గుడిసెలోకి వెళ్లిన అధికారులకు పాత ట్రంకు పెట్ట కనిపించింది. అందులోని కాగితాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. ఆమె ఎవరంటే, ఉత్తరప్రదేశ్లోని కేకరా నగర్కి చెందిన మహావీర్ లక్ష్మీదేవి దంపతుల తొలి సంతానం నీరా ఆర్య. తనకు 8 తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. కలకత్తాకి చెందిన వ్యాపారి సేటైన చెజుమల్ ఆమెను దత్తత తీసుకుని చదివిపించాడు. నీరా దేశ స్వాతంత్ర్యం కోసం కలలు కనేది. నేతాజీ సారథ్యం వహిస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్లి ఝాన్సీ రెజిమెంట్లో చేరింది. ఆమె ప్రతిభ చూసి గూఢాచారిగా నియమించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారులు నేతాజీ రక్షణ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగి అయిన శ్రీకాంత్ జయరంజన్తో నీరా పెళ్లి చేశాడు తండ్రి. భర్త ఉన్నత ఉద్యోగి అని మాత్రమే నీరాకి తెలుసు. భార్య సేట్ అయిన చెజుమల్ గారాలపట్టి అని మాత్రమే శ్రీకాంత్కి తెలుసు. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ఇద్దరికి అసలు విషయాలు తెలిసిపోయాయి. భర్త బ్రిటిష్ గూఢాచారి విభాగంలోని సిఐడి అధికారిని, ఎందరో భారత దేశభక్తుల్ని మట్టు పెట్టించాడని, ప్రస్తుతం నేతాజీని హత్య చేయడం అతని లక్ష్యమని తెలిసి నివ్వరపోయింది నీరా. భార్యకు ఆజాద్ హింద్ ఫౌజ్తో సంబంధముందని తెలిసి శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు. ఒకరికి దేశం ముఖ్యం, మరొకరికి ఉద్యోగం ప్రధానం. ఇద్దరూ భద్ర శత్రువులయ్యారు. ఒకరిమీద మరొకరికి గూఢాచర్యం ప్రారంభించారు. ఒకరోజు నేతాజీని కలిసేందుకు వెళ్లింది నీరా. ఆమెను అనుసరించి వెళ్లిన శ్రీకాంత్ బోసుపైకి

0: కాల్పులు జరిపాడు. నీరా అడ్డు రావడంతో గురితప్పి తూట డ్రైవర్కి తగిలింది. మరోసారి నేతాజీ దిశగా తుపాకీ గురిపెడుతున్న భర్తని కత్తితో పొడిచి చంపింది నీరా. నాటి ప్రభుత్వం ఆమెకు జీవిత ఖైదు విధించి అండమాన్ జైలుకు పంపించింది. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారో చెప్పమని నీరాను జైలు అధికారులు తీవ్రంగా హింసించారు. ఆ బాధ తట్టుకోలేక ఆయన ఎక్కడో కాదు, నా గుండెల్లో ఉన్నాడని సమాధానమిచ్చింది నీరా. దాంతో కోపోద్రిక్తుడైన అధికారి, అదే నీ గుండెను చీల్చి నేతాజీని బయటకు తీసేస్తానంటూ కత్తితో ఆమె రొమ్ము మీద కోయబోయాడు. అయినా నీరా నోరు మెదపలేదు. కత్తి మొండిగా ఉండడంతో ఆమె ఛాతిమీద లోతుగా దిగలేదు. దాంతో సుత్తితో ఆమె తలమీద కొట్టేసి వెళ్లిపోయాడా అధికారి. దేశానికి స్వాతంత్రం వచ్చాక విడుదలైన నీరా హైదరాబాద్ చేరుకుని పూలమ్ముకొని బతుకుతూ అక్కడే కన్నుమూశారు. దేశానికి స్వేచ్ఛ తప్ప తనకంటూ ఏదీ కోరుకోని నిస్వార్థ ధీర వనిత నీరా ఆర్య. భారత జాతి నిత్యం తలుచుకోవలసిన వీర వనిత నీరా ఆర్య. 1998 జూలై 26 తుది శ్వాస విడిచింది ధీరా. ఇలా రోజుకో గండాన్ని దాటుకుంటూ వచ్చిన ఆమెకు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత విముక్తి లభించింది. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాల వెనుక ఎంతోమంది వీరులు వీరనారుల త్యాగం ఉంది. యుద్దంలో తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజించడమే కాదు, దేశానికి చీడ పీడలుగా మారిన తన కుటుంబ సభ్యుల్ని హతమార్చడానికి వెనుకాడలేదు కొందరు నారీమణులు. ఆమె చేసిన స్వాతంత్ర పోరాటం గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది. దేశ స్వాతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు నీరా ఆర్య. స్వతంత్ర సమరయోధురాలు నీరా ఆర్య. ఈ అంశం గురించి శ్రీమతి బి శృతిగారు చెప్పిన విషయాలు విన్నారు కదా. కార్యక్రమంలో మానసిక స్థితిని తెలిపే చేతివ్రాత. ఈ అంశం గురించి మౌనికా గారు ఏం చెబుతున్నారో విందామా.
1: కొందరి హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది, ఇంకొందరిదేమో అర్థం చేసుకోవటానికే చాలా టైం పడుతుంది. అందుకే హ్యాండ్ రైటింగ్ బాగుండే వాళ్లకు స్కూల్లో కాస్త ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. మార్కులు రావడమే కాదు, హ్యాండ్ రైటింగ్ మానసిక స్థితిని కూడా తెలుపుతుంది. ఒక్కోసారి హ్యాండ్ రైటింగ్ మారుతూ ఉంటుంది, ఎంత ప్రయత్నించినా మునుపటిలా అందంగా రాదు. కానీ ఆ విషయాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుంది అంటున్నారు సైంటిస్టులు. ఒత్తిడితో ఉన్నప్పుడు రాస్తే ఒక రకంగా, సంతోషంగా ఉన్నప్పుడు రాస్తే మరో రకంగా ఉంటుందట. చేతివ్రాత అంటే వ్యక్తి మానసిక స్థితిని అనుగుణంగా హ్యాండ్ రైటింగ్ మారుతూ ఉంటుంది. అంతేకాదు హ్యాండ్ రైటింగ్ ఒక వ్యక్తి తెలివితేటలు, యాప్టిట్యూడ్, స్వభావం, బలం, బలహీనత, వ్యసనం, నేరపూరిత ఆలోచనలు, ఆసక్తులు, ద్వేషం, సామర్థ్యం లాంటివన్నీ చెప్తుందట. రాసేటప్పుడు ఏ పదం తర్వాత స్పేస్ ఇవ్వాలి అనేది కరెక్ట్గా చేస్తుంటే అటువంటి వాళ్లు ఎప్పుడూ ఇతరులతో మంచిగా ఉండాలని కోరుకుంటారు, స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు, ఇతరుల సలహాలు ఎక్కువగా తీసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ల మద్దతు కోరుకుంటారు, ఎప్పుడూ ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. పదాల మధ్య స్పేస్ ఎక్కువగా ఉంటే ఈ రకమైన వ్యక్తులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు వాళ్లు ఇతరులతో ఈజీగా కనెక్ట్ కూడా కాలేరు. అక్షరాలు పెద్దగా కనిపించేలా రాసేవాళ్లకు ఉన్నతమైన భావాలు ఉంటాయి, ఆధిపత్యం వహిస్తారు, అన్ని విషయాలలోనూ బయటకే చెప్తూ ఉంటారు, ఎవరి దగ్గర తాను తక్కువ కాదు అన్నట్టు ఉంటారు. చిన్న అక్షరాలు రాసేవాళ్లు ఏకాగ్రత, పరిశీలన శక్తి కలిగి ఉంటారు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. సాధారణ సైజు రాసే వ్యక్తులు స్వభావం బ్యాలెన్స్డ్గా, మంచి అనుచరులుగా, విధేయత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీళ్లలో గొప్పదనం ఏమిటంటే మొండిగా ఉండరు, శాంత స్వభావం కలిగి ఉంటారు. వేరియబుల్ సైజుగా రాసేవాళ్లు చేతి రాత ఒక పద్ధతిలో ఉండదు. ఇలాంటి వ్యక్తులు మూడిగా ఉంటారు, ఏకాగ్రత ఉండదు, బాధ్యతగా ఉండరు, సోమరితనం ఎక్కువగా ఉంటుంది, ఇతరులపై ఆధారపడి ఉంటారు. నిటారుగా ఉండే హ్యాండ్ రైటింగ్ ఉంటే భావోద్వేగ వ్యక్తీకరణలతో ముడిపడి ఉంటుంది. కుడివైపు వాలుగా రాస్తే ఉద్వేగభరితమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అయితే ఎడమవైపు వాలుగా ఉంటే ఆత్మపరిశీలన, రిజర్వ్డ్ ఎమోషన్స్ ఉన్నట్టు. పెన్ను మీద బాగా ఒత్తిడి పెట్టి రాస్తే ఎమోషనల్

0: ఇంటెన్సిటీతో ముడిపడి ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, బలమైన భావోద్వేగాలు, సంకల్పం ఉన్న వ్యక్తులు ఇలా రాస్తుంటారు. తక్కువ ప్రెషర్ పెట్టి రాస్తే సున్నితమైన స్వభావం ఉన్నవాళ్ళన్నమాట. రెండు లైన్ల మధ్యలో ఉండే స్పేస్ను బేస్ లైన్ అంటారు. బేస్ లైన్ స్పేస్ తక్కువగా ఉండేలా రాసే వ్యక్తులకు స్టెబిలిటీ ఎక్కువ. అన్ని లైన్ల మధ్య స్పేస్ సమానంగా ఉంటే బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. అక్షరాల ఆకారాలు కూడా పర్సనాలిటీని చెప్తాయి. గుండ్రని అక్షరాలు రాసే వాళ్లలో క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నట్టు. ఒకే కోణంలో అక్షరాలు ఉంటే అనలిటికల్ ఆలోచనలు ఎక్కువ. సంతకం చిన్నగా పెట్టేవాళ్లు వినయం, ఓపికతో ఉంటారు.
1: శ్రీమతి ఎం మౌనిక గారు అందించిన మానసిక స్థితిని తెలిపే చేతివ్రత కొన్ని అంశాలు విన్నాం కదా. శ్రీమతి జి విశాలిణి గారు జీవనతత్వం భగవద్గీత, భగవద్గీత గురించి చెబుతానంటున్నారు, విందామా?
2: భగవద్గీత జీవన విలువల బంగారు పూత, హిందూ సంస్కృతి సంపత్తుల ఊట, భక్తిని ముక్తిని అందించే సాధనా మార్గం, అహం మోహం మమకారాలను దునుమాడే దివ్య సాధనం, వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మహావిధానం భగవద్గీత. విస్తృత పరిధిలో మనందరిలో అనువనువునా వివేకాన్ని ఆవిష్కరింపచేసే వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో మతఛాందసం కనబడదు, మత సంబంధమైన మకిలితనము కనిపించదు. మతబంధనం, అజ్ఞానం, ఛాందసత్వం ఏ కోణంలోనూ ఇందులో కనిపించవు. భగవద్గీత అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. భగవద్గీత జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే ఊరట, పరమాత్మ చూపే త్రోవ. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పదాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత ఈ భగవద్గీత. మన తలరాతను మార్చే మహామంత్రం. దివ్యత్వాల మానవత్వాల మధ్య మధ్యవర్తిత్వ దూత భగవద్గీత. అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని సర్వులకు ప్రతినిధిగా భావించి సకల మానవాళికి కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. గురువులను, బంధువులను, స్నేహితులను, సన్నిహితులను చూసి మమకారంతో జావగారి నీరుకారిపోయిన అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు అపజయాలు, కష్టాలు కన్నీళ్లు, మోదం ఖేదం తప్పవని, అన్నిటినీ ఓర్పుతో నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవిత పాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం భగవద్గీత. వ్యక్తికి స్థితప్రజ్ఞతను, స్థిర విజ్ఞతను నేర్పుతుంది. ఘన భవితకు పట్టం కట్టే సాధనా సంపత్తులకు ఊతం ఇది. గాలి, నీరు, నిప్పు, చెట్టు, గుట్ట, పుట్ట, రాయి, కొమ్మ, రెమ్మ అన్నీ ఆ పరంధాముని మయమే అని చెప్పే వేదాంత సంగ్రహం ఈ గీత. దేవదేవుడు సూత్రధారి అయి జీవుడే పాత్రధారుడై జగత్తు అనే రంగస్థలం మీద సమస్యలకు, సందేహాలకు సమాధానాలు తెలిపే దివ్య, భవ్య, మార్గనిర్దేశక, రసస్పూరక గ్రంథం ఈ భగవద్గీత. యుద్ధంలోనూ శాంతిని అనుభవిస్తాం. కర్మసిద్ధాంతమనే నావను తోలుతూ జీవనసాగరాన్ని ఈదేస్తాం. మనం చేయాల్సిందల్లా గీతాసారాన్ని జీర్ణించుకోవడమే. కష్టాలు వచ్చినప్పుడు బేలగా మారొద్దు, సుఖాలు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆదమరచిపోవద్దు. కష్ట సమయాల్లో తాబేలు తనలో తాను ముడుచుకొని సమస్యల నుంచి తప్పించుకుంటుంది. నువ్వు అంతే. ఇంద్రియాలకు అందకుండా స్థితప్రజ్ఞత అనే కవచాన్ని ధరించు. గొప్పవాళ్లు చేసే పనులను ఇతరులు అనుసరిస్తారు. వారు నిర్దేశించిన ప్రమాణాలనే లోకం పాటిస్తుంది. నిప్పును పొగ కమ్మేస్తోంది, అద్దాన్ని ధూళి ఆక్రమిస్తుంది, మావి గర్భస్థ శిశువును కమ్ముకొని ఉంటుంది, అలాగే జ్ఞానాన్ని మాయ చుట్టిముట్టి ఉంటుంది. ఆ వలలో పడొద్దు, అమాయకుడిలా బ్రతకొద్దు. అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞానదీపం వెలిగించు. జ్ఞానం సర్వోన్నతం, సర్వోత్తమం. ఏమి తింటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యమే. మెలకువలోనే కాదు, నిద్రలోనూ నీ ఆలోచనలు పక్కదారి పట్టకూడదు. మానసిక, శారీరక క్రమశిక్షణ చాలా అవసరం. అనుకోనిది జరిగితే కుంగిపోవద్దు, అనుకున్నది జరిగితే పొంగిపోవద్దు. దేనికి ఆశపడకు. కర్తవ్య

0: అని దక్షతతో నిర్వర్తించు. పక్షపాతానికి తావివ్వవద్దు. నిత్యం ధర్మామృతాన్ని సేవించు. చిత్తం స్థిరంగా ఉన్నప్పుడే బుద్ధి లక్ష్యం దిశగా సాగుతుంది. చిత్తం స్థిరంగా లేకపోతే అనంతమైన కోరికల వైపు పరుగులు పెడుతుంది.
1: జీవనతత్వం భగవద్గీత. భగవద్గీత ప్రాముఖ్యత గురించి జి విశాలిని గారు అందించిన విషయాలు విన్నారు కదా. కార్యక్రమంలో ఎం స్వప్న గారు మహిళలు ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలి అంటే ఏం చేయాలో చెబుతాను అంటున్నారు, విందామా?
2: పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వస్తుంది. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవటం లేదు, ఎన్నో విజయాలను నమోదు చేసుకుంటున్నారు, ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కళ్లపై నిలబడుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడి విధానాలు, ప్రణాళికలు అవసరమవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది, కానీ అది సరికాదు. మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలు భర్త లేదా తండ్రికి విడిచిపెడుతూ ఉంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది, కానీ ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. ఆర్థిక పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జన పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే కొన్ని విషయాలు తెలిసి ఉండటం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ సభ్యుల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటున్నారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తెలుసుకోవాలి. పెట్టుబడుల్లో దేనికి గ్యారంటీ ఉండదు. వివిధ రకాల సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడులు, అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందించే పోర్టల్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడులు ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దే ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి కాదు అనే రెండు భాగాలు ఉంటాయి. విచక్షణ రహితం కానివి అంటే ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణాలు చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రాసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చులు ఇలాంటివి. విచక్షణ రహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీకి ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్ను రూపొందించుకోవచ్చు. పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి, అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, అలాగే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాదికి విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు, లేదంటే 5 నుంచి 10 సంవత్సరాలలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు, లేదంటే 20 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి నిధిని సమకూర్చుకోవడం ఇలాంటివి. లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత విడిగా ఒక్కోదానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఏ కారణం వల్లైనా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటివి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకున్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్టకాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సహాయంతో గట్టెక్కవచ్చు. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెల కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంకు ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్ లో ఈ

0: మొత్తాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మహిళలకు బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సహాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే వారిపై ఆధారపడిన వారు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడనక్కర్లేకుండా తమ సంపదలను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం.
1: మీరింతవరకు మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి ఈ అంశం గురించి స్వప్న గారు అందించిన కొన్ని వివరాలను విన్నారు. శ్రీమతి ఎస్ స్వాతి గారు వ్యక్తులు మనస్తత్వాల గురించి చెబుతానంటున్నారు, విందామా?
2: ఇంగ్లీష్లో మనస్తత్వాన్ని ఆర్చిటైమ్ అని అంటారు. మూలమూర్తి అనే అర్థం వచ్చే ఈ పదానికి మూలాలు ప్రాచీన గ్రీక్ భాషలో ఉన్నాయి. ప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞుడు, మానసిక విశ్లేషకుడు కార్ల్ గుస్తావ్ యుంగ్ మానవ మనస్తత్వంలో ఈ ఆర్చిటైప్ అనే భావనకు ప్రాణం పోశాడు. మనుషుల్లో 10 రకాల స్వభావాలు ఉన్నట్లు ఆయన కనుగొన్నారు. ప్రతి మనిషిలోనూ ఈ స్వభావాల్లో ఏదో ఒకటి బలంగా కనిపిస్తుంది. వారి వ్యక్తిత్వాలను అది ప్రభావితం చేస్తుంది. మొదటగా అమాయకులు. అమాయకులందరూ స్వచ్ఛంగా ఉండాలనుకుంటారు. ఇలపై స్వర్గాన్ని సృష్టించాలన్నది ప్రగాఢ వాంఛ. నిలువెత్తు సంతోష స్వరూపులు. ఆశావాదం వీరికి అదనపు బలం. ఇక అందరి వారు. స్త్రీలు పురుషులు అంతా సమానమే అనేది వీరి నమ్మకం. ఇతరులతో కలివిడిగా ఉండాలనుకుంటారు. అందరి వారిగా బతకాలనుకుంటారు. సమూహం నుండి బయటకు వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడతారు. బలమైన బంధాలను కలిగి ఉంటారు. ఇక హీరోలు. మనసుంటే మార్గం ఉంటుందనే మనస్తత్వం వీరిది. సాహసోపేతమైన చర్యల ద్వారా తమను తాము నిరూపించుకోవాలనే ఆంక్షలు ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తూ ఉంటారు. ఇక సంరక్షకుల విషయానికి వస్తే పొరుగువారిని ప్రేమిస్తారు. ఇతరులకు ఎంత సాయం చేయడానికైనా వెనుకాడరు. సాధువు, పరోపకారి, సంరక్షకుడు, సహాయకుడు, అండగా నిలిచేవాడు, కెరీర్ గివప్, వివిధ రూపాల్లో వీరిని పిలుస్తారు. అన్వేషకులు. నాకు సంఖ్యలు వద్దు అనేది వీరి నినాదం. భ్రమణకాంక్ష ఎక్కువ. కొత్త ప్రదేశాలు చూస్తారు. కొత్త వింతల గురించి తెలుసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు తమకంటూ ఒక లక్ష్యం ఉండదు వీరికి. తిరుగుబాటుదారులు. నియమాలు ఉన్నది ఉల్లంఘించడానికే అనేది వీరి తత్వం. ప్రతీకార కాంక్షతోనో, విప్లవ భావాలతోనో రగిలిపోతూ ఉంటారు. నచ్చనిదానికి దూరంగా ఉంటారు. స్వేచ్ఛా ప్రియత్వమే వీరి బలం, బలహీనత కూడా.
1: వ్యక్తులు మనస్తత్వాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ స్వాతి గారు అందించిన విషయాలను విన్నారు. కార్యక్రమంలో మీకు తెలుసా ఈ విషయం అంటూ మన ముందుకు వస్తున్నారు శ్రీమతి జి మౌనిక గారు. మరి వారు చెప్పే విషయాల్ని విందామా?
3: మీకు తెలుసా, చంద్రుని దశల్లో మార్పులు మనసుపై ప్రభావం చూపిస్తాయని పురాతన కాలం నుంచి నమ్ముతున్నారు మనుషులు. ఒక్క తుమ్ముతో లక్ష క్రిములు గాల్లో కలుస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించే మందుల్లా పనిచేస్తుంది ఎండార్ఫిన్ హార్మోన్. అది నవ్వుతోనే విడుదలవుతుంది. చైనీయులు గన్ పౌడర్ను ఔషధ ప్రయోజనాల కోసం కనిపెట్టారు. ప్రపంచంలో ఎన్ని రుచులైనా ఉండొచ్చు కాని ప్రాథమిక రుచులు తీపి, చేదు, ఉప్పు, పులుపులే. పేరున్న కళాకారులు, తత్వవేత్తలు ఎక్కువ మంది ఎడమచేతి వాటం అలవాటున్నవాళ్లే. మన మెదడు శరీర బరువులో 2% మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం శక్తిలో 20% వాడుకుంటుంది. వర్షపు వాసనను పెట్రోచోర్ అంటారు. ఇది మొక్కల సువాసన, బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే సమ్మేళనాల కలయిక. పెద్దల్లో 5% మందికి నిద్రలో మాట్లాడే అలవాటుంటుంది. రెండో భాష నేర్చుకుంటే మెదడులో నిర్మాణాత్మక మార్పు వస్తుంది. ప్రాచీన కాలంలో లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియాలో 700,000 పుస్తకాలు ఉండేవట. ఒక్క జీన్స్ ప్యాంట్ తయారు చేయడానికి 2,900 గ్యాలన్ల నీరు అవసరం. కారు టైర్లలో గాలిని 2 ఏళ్లుగా పూర్తిగా మార్చకుండా ఉన్నట్లయితే ఆ గాలి నీటి రూపంలోకి మారిపోతుంది. అంతరిక్షంలోకి పిజ్జా డెలివరీ చేసిన మొదటి కంపెనీ పిజ్జా హట్. శరీరం నుండి తల వేరు చేసిన తల 15 సెకండ్ల వరకు స్పృహ కోల్పోదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కు తన ఇంటి అడ్రస్ను కూడా మరిచిపోయేంత మతిమరుపు ఉంటేదట. మన బ్రెయిన్ పగటిపూట కన్నా రాత్రిపూటనే చురుకుగా పనిచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం వైశాల్యంలో ఎంత పెద్దదంటే

0: భూమి ఉపరితలంలో 1/3 వంతు ఆక్రమిస్తుంది. భూమి మీద ఖండాలన్నింటినీ ఒకచోట చేర్చిన పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దదిగా ఉంటుంది. మీరెప్పుడన్నా గమనించారా, వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫోటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో 10:10 చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలుంటాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది, కాబట్టి లోగో క్లియర్గా కనబడడం కోసం అలా పెడతారు. అలాగే 10:10 వాచ్ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంది. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువును నింపుతారు, ఎందుకంటే ఈ వాయువుకు రంగు, రుచి, వాసనలు ఉండవు. అదే ఆక్సిజన్ నింపితే ఆక్సిడైజింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి. ఇలా గాలి నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా భద్రంగా ఉంటాయి.
1: మీరింతవరకు శ్రీమతి జి మౌనిక గారు అందించిన మీకు తెలుసా ఈ విషయం అనే అంశాలను విన్నారు. కార్యక్రమంలో జానపద గేయంతో మన ముందుకొస్తున్నారు శ్రీమతి ఎన్ రేణుకా గారు.
2: నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లాని జడలో పూలు పెట్టనా. ఆరుముల్ల చీర కట్టనా, నా మావా బొగ్గ మీద సుక్క పెట్టనా. ఆరుముల్ల చీర కట్టనా, నా మావా బొగ్గ మీద సుక్క పెట్టనా.

0: నల్లాని జేడలో పూలు పెట్టనా, ఆరుముళ్ళ సీర కట్టనా, నా మామ బుగ్గ మీద సుక్క పెట్టనా, ఆరుముళ్ళ సీర కట్టనా, నా మామ బుగ్గ మీద సుక్క పెట్టనా, ఆరుముళ్ళ సీర కట్టనా, నా మామ బుగ్గ మీద సుక్క పెట్టనా.
1: మీరింతవరకు శ్రీమతి ఎన్ రేణుకా గారు ఆలపించిన కమ్మనైన జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జీవితమంటే పోరాటం, పోరాటంలోనే ఉంది జయం, జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో శ్రీమతి గద్దె చంద్రకాంత గారు అందించే విషయాలను విందామా?
2: జీవితం ఓ బహుమానం, స్వీకరించండి. జీవితమంటే ఓ సవాలు, ఎదుర్కోండి. జీవితము ఓ సాహసం, ధైర్యం చేయండి. జీవితము ఓ దుఃఖం, అనుభవించండి. జీవితము ఓ రహస్యం, ఛేదించండి. జీవితము ఓ ఆట, ఆడండి. జీవితము ఓ పాట, పాడండి. జీవితము ఓ అవకాశం, తీసుకోండి. జీవితము ఓ శూన్యం, పూరించండి. జీవితము ఓ అందం, ప్రేమించండి. జీవితము ఓ పోరాటం, గెలవండి. జీవితము ఓ లక్ష్యం, సాధించండి. జీవితము ఓ గందరగోళం, పరిష్కరించండి. జీవితము ఓ ప్రశ్న, జవాబివ్వండి. జీవితము ఓ ప్రయాణము, సాగించండి. జీవితము ఓ ప్రమాణం, నెరవేర్చండి. జీవితము ఎంతో అనుకుంటే ఎంతో ఉంది, జీవితము ఇంతే అనుకుంటే ఏమీ లేదు. సుఖాలలో సంతోషించండి, కష్టాలలో నిలదొక్కుకోండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పనిచేయండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది.
1: మీరింతవరకు జీవితమంటే పోరాటం, పోరాటంలోనే ఉంది జయం అంటూ శ్రీమతి గద్దె చంద్రకాంత గారు అందించిన విషయాలను విన్నారు.
3: మీరింతవరకు శ్రీ వారాహి మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల పదున నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాక్థాన్లను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాసేపటి క్రితమే కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనపై అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూలు, రాజన్న సిరిసిల్ల, ములుగు, నల్గొండ, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన నమోదు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి అవకాశమని, ప్రజలు స్వీయ గణనలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్లు పిలుపునిచ్చారు. భారతదేశపు తొలి స్పేస్టెక్ యూనికార్న్గా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈ ఘనత తెలంగాణ స్టార్టప్

0: ఎకోసిస్టమ్కు గర్వకారణమని, భారతీయ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. వరంగల్ జిల్లా అశోక్ నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేనిపక్షంలో తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోని పలు కులాల పేర్లను మారుస్తూ గౌరవప్రదమైన పర్యాయ పదాలను జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు గ్రూప్ ఏ, గ్రూప్ డి విభాగాల్లోని అసభ్యకర పదాలను తొలగించి రికార్డుల్లో మార్పులు చేపట్టింది. ముఖ్యంగా దొమ్మరను గడవంశీయగా, పిచ్చకుంట్లని వంశరాజుగా, బుడబుక్కలను శివక్షత్రియగా మార్చారు. అలాగే ధోబి, తమ్మలి, మేరు వంటి పదాలను చేర్చడం ద్వారా ఆయా వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. ప్రభుత్వ రికార్డుల్లో తక్షణమే అమల్లోకి వచ్చే ఈ మార్పులు విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా చాటుకునేలా దోహదపడనున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందన్నారు.
1: ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, 2 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 lakhs కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. రైతులు ఆందోళన పడేది అవసరం లేదు.
0: ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూరదర్శన్ యాదగిరి డీడీజీఈ ఎన్వి రమణ మాట్లాడుతూ, ఆకాశవాణి కార్యక్రమాలు ప్రాచీన భారతీయ సంస్కృతి, కళలు, కళారూపాలను, సాహిత్యాన్ని పరిరక్షిస్తూనే నిత్య నూతన రూపకల్పనతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అంతకుముందు ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ డీడీజీఈ హరిసింగ్, ఎన్వి రమణ జెండా ఊపి ప్రారంభించారు. బషీర్బాగ్ సెక్రటేరియట్ మీదుగా సాగిన ఈ వాకథాన్ తిరిగి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు తరతరాలుగా ఆకాశవాణి అందిస్తున్న సేవలను వివరించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో అందరి శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా ఆకాశవాణి తమ ప్రసారాలు అందిస్తున్నదన్నారు. దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గత 132 నెలలుగా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తూ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీనివాస మహేష్, ఆకాశవాణి సహాయ సంచాలకులు రామ్ గోపాల్, నీహార, సీమాకుమారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగులు ఈరోజు ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయం నుంచి రామవరం సెంటర్ వరకు ఆకాశవాణి సిబ్బంది ఉత్సాహంగా వాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆకాశవాణిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకర్రావు, సీనియర్ ఇంజనీర్ మాలిబాబు సింగ్ సహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఆర్జేలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన వాకథాన్ను కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఆదివాసీ సంస్కృతిని కాపాడుతూ సమాచార వారధిగా సేవలందిస్తున్న ఈ కేంద్రం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందని, జాతీయ రహదారుల విస్తరణతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాలు రాష్ట్ర

0: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని విమర్శిస్తూ తెలంగాణ సంక్షేమం కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మించడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన వారు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశాన్ని గత ప్రభుత్వం కమిషన్ల కోసం కాలరాసిందని ఆరోపించారు.
1: మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది.
0: వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముంబైలో జరిగిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్లో పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ను రూపొందించామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దాన్లను ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గురించి అకాడమిషియన్ శ్రీమతి శాంతి వేదుల, కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ కిరణ్ అగస్త్య గారితో చర్చా కార్యక్రమం మొదటి భాగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 10th తర్వాత మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలాగే ఇంటర్ తర్వాత కూడా నిర్ణయం అనేది కూడా చాలా కీలకం. మన భవిష్యత్తు ఏంటి, మనం ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాము, మన భవిష్యత్తుని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది ఈ రెండు డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి దీని గురించి వివరించడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్ శాంతి వేదుల గారు, అలాగే ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ విజయ్ కిరణ్ అగస్త్య గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం శాంతి వేదుల గారు.
2: నమస్తే మ్యామ్.
1: విజయ్ కిరణ్ గారు.
3: నమస్తే మేడం.
1: విజయ్ కిరణ్ గారు, ముందుగా మీరు చెప్పండి, మనకు చిన్నప్పటి నుంచి వింటుంటాం 10th వరకు మంచిగా చదువు, అక్కడి నుంచే నీ జీవితం మలుపు తిరుగుతుందని పెద్దవాళ్ళు చదువు చదువు చదువు అంటారు. సరే, ఈ 10th కష్టపడి పాస్ అవుతాం, కానీ తర్వాత తీసుకునే నిర్ణయం అనేది చాలా కీలకం అని నేను అనుకుంటాను. దీనికి మీరేమంటారు?
3: 100% కరెక్ట్ అమ్మా. అక్కడి నుంచే వాళ్ళ ఫైనల్ కెరీర్ ఎటువైపు వెళ్తుందో అనే డెసిషన్కి పునాది అక్కడే పడుతుంది. చెప్పాలంటే అదొక క్రాస్ రోడ్స్, ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సిన టైం. అయితే ఇష్యూ ఏంటంటే మొత్తం దేశంలో కూడా, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో కూడా చాలా కొన్ని కెరియర్స్ గురించి అవగాహన ఉంది. చెప్పాలంటే ఒక స్టూడెంట్కి కానీ ఒక పేరెంట్ కానీ, కొన్నిసార్లు ఈవెన్ టీచర్స్కి కూడా ఒక 7 లేదా మ్యాక్సిమం ఒక 10-12 కెరియర్స్ గురించి అవగాహన ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇష్యూ చేసిన లిస్ట్ ప్రకారం కూడా 240 కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 95% స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ తెలియదు. దానివల్ల ఏమవుతుంది, మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషలీ మన తెలుగు ప్రజల్లో అయితే ఒకటి ఏముంటుందంటే, అబ్బాయి పుట్టాడంటే ఇంజనీర్ రెడీ అవుతున్నాడు, ఆ అమ్మాయి పుట్టింది

0: అంటే డాక్టర్ రెడీ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దీన్ని మనం మార్చి ఒక సైంటిఫిక్ వే ఆఫ్ కెరియర్ సెలెక్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే 95% పీపుల్ని కన్వర్ట్ చేయటం కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈరోజు దీని మీద చాలా ఫోకస్ అండ్ థ్రస్ట్ అవసరం.
1: విజయకరణ్ గారు, మీరు అన్నట్టుగా 8 నుంచి 10 కెరీర్ అనేది మనకు అవగాహన ఉంది. మీరు చెప్పారు 240 ఉన్నాయని. సో మరి ఎవరిని ఎడ్యుకేట్ చేయాలంటారు? ఇది పేరెంట్స్ తెలిస్తే కదా మరి పిల్లలకి వాళ్ళు గైడ్ చేసేది. ఈ విధమైన చర్యలు ఎవరు తీసుకోవాలంటారు?
0: చాలా చక్కని ప్రశ్న మేడం. ఇది స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, ముఖ్యంగా స్కూళ్ళలో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే చాలా మటుకు పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది కానీ చాలామంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. మనము తెలంగాణ చూసుకుంటే 41,000 స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకపోవచ్చు కదా, చాలా తక్కువ శాతం ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా తక్కువ

0: ముఖ్యంగా స్కూళ్ళలో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే చాలా మటుకు పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది కానీ చాలామంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. మనము తెలంగాణ చూసుకుంటే 41,000 స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకపోవచ్చు కదా, చాలా తక్కువ శాతం ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా తక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ పిల్లలు ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ మరి ఎవరు గైడ్ చేస్తున్నారు? ఆ గైడ్ చేసే మెయిన్ పర్సన్స్ ఆ టీచర్స్,
1: టీచర్స్.
0: క్లాస్ టీచర్స్, స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్. సో అక్కడ ఫస్ట్ అవగాహన పెరగాలి. వాళ్ళే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఈ చేంజ్కి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి సౌత్ ఇండియాలో ఇంజనీరింగ్ క్రేజ్ చాలా ఎక్కువ. ప్రతిసారి మనం పేపర్లలో చదువుతూనే ఉంటాం 90% ఇంజనీరింగ్ ఉద్యోగాలు రాలేదనేసి. అయినా కానీ ఈ క్రేజ్ తగ్గలేదు చూడండి, ఎందుకంటే అవగాహన రాహిత్యం అంతే. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్తో స్టార్ట్ చేయాలి. ఆ ప్రిన్సిపల్సే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అప్పుడు మళ్ళీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం, ప్లస్ 9th 10th స్టూడెంట్స్ని ఎడ్యుకేట్, ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే కూడా తప్పేమీ లేదు. సో ఇది 3 మేజర్ పార్ట్స్గా మనము చూడాలి.
1: ఓకే, అయితే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉన్న చిన్న అవగాహన వల్ల కొన్ని కెరీరే మనం చూడగలుగుతున్నాము. ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు 10th తర్వాత?
0: ఇంతకు ముందు నేను అన్నట్టుగా చాలా ఫోకస్ ఇంజనీరింగ్ మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే, చాలా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కొన్ని కెరీర్స్ తెలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ రకరకాల కెరీర్స్ ఉంటాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా గ్రోయింగ్ కెరీర్, చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. అలాగే కెరియర్స్ ఇన్ కామర్స్ కానీ, కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ బాగా గ్రోయింగ్ కెరియర్స్ ఉన్నాయి. కెరియర్స్ ఇన్ డిజైన్, డిజైన్ లో మళ్ళీ టెక్నాలజీ బాగా వాడుతున్న డిజైన్లు, నాన్ టెక్నాలజీ డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ డిజైనింగ్ అని. మళ్ళీ టెక్నాలజీ సైడ్ కొంచెం చూస్తే కార్ డిజైన్, అట్లా హై ఎండ్, లో ఎండ్ రెండు రకాల డిజైన్ కెరియర్స్ ఉంటాయి. తర్వాత కామర్స్ సైడ్ కూడా రకరకాల కెరియర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాల్యుయేటర్ అనేసి, అలాగా వేరియస్ టైప్స్ ఆఫ్ కెరియర్స్ ఉంటాయి. కానీ మనం లిమిటెడ్గా, మనం ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే కెరియర్స్ గురించి అవగాహన కూడా లేదు, స్ట్రీమ్ అవగాహనే చాలా మందికి. స్ట్రీమ్ అంటే ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే కామర్స్ అండ్ ఆర్ట్స్ అనుకుంటాం. ఇప్పుడు మెడిసిన్ అంటే కూడా మళ్ళీ దానిలో బోల్డ్ అన్ని కెరియర్స్ ఉంటాయి. మెడిసిన్ అంటే కూడా స్పెషలైజేషన్ని బట్టి కెరియర్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా అవగాహన పెరగాలి. అందుకే మెయిన్ అయితే 10th దగ్గరే క్లారిటీ రావాలి. కానీ ఇంటర్ తర్వాత కూడా నేను స్ట్రీమ్ డిసైడ్ అయిపోయాను, ఇంజనీరింగ్ అనుకుందాం, మళ్ళీ దానిలో నా స్పెషలైజేషన్ నాకు ఏది బాగా సూట్ అవుతుంది, దేనిలో ఆపర్చునిటీస్ ఎలాగున్నాయి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి గ్లోబల్ ఆపర్చునిటీస్ అవగాహన కూడా తక్కువ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బాగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్కి స్కోప్ ఎక్కువ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. వేరే టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే లెటర్స్ ఏ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి యూరోప్లో కానీ, సౌత్ కొరియా కానీ, జపాన్, ఇలాంటి ప్లేసెస్లో ఆపర్చునిటీ. ఇప్పుడు గ్లోబ్ ఈజ్ వరల్డ్ ఈజ్ గ్లోబల్ విలేజ్ అంటారు, అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రమే అవకాశాలు ఏమున్నాయనే లిమిటేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగా బ్రాడ్గా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం.
1: ఓకే, మరి విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు 10th తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదర్ ఇంటర్కి వెళ్ళొచ్చు, లేదంటే పాలిటెక్నిక్, లేదంటే వొకేషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఎటు వెళ్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇప్పుడు 2 దారులు మనకు కనిపిస్తున్నాయి కదా.
0: పాలిటెక్నిక్ అంటే ఇంకా మళ్ళీ మనం లిమిటెడ్గా ఒక 4-5 ఆపర్చునిటీస్కి లిమిట్ చేసుకున్నట్టు అండి. ఇంటర్లో వొకేషనల్ కోర్సెస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. వొకేషనల్ కోర్స్ అంటే మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, మనం ఒక పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ కోర్స్ ఏదో పికప్ చేసి చేస్తున్నాం. ఇంటర్ వచ్చేసరికి మళ్ళీ బ్రాడ్ స్ట్రీమ్స్ అయిపోతున్నాయి మనకి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, బ్రాడ్ స్ట్రీమ్స్ అయిపోతున్నాయి. సో ఒక్కొక్క స్ట్రీమ్లోనూ ఏం కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేయాలి. అసలు దీనికన్నా ముందు కూడా ఏంటంటండి, మనం ఫస్ట్ ప్రతి పిల్లవాడు యునిక్, ప్రతి పిల్లవాడికి వాళ్ళ వాళ్ళ సామర్థ్యం వేరే ఉంటుంది, ఎబిలిటీస్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్స్ వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళ పర్సనాలిటీ వేరు. ఈ 3 కాంబినేషన్లో ఎలాంటి కెరియర్స్కి వీళ్ళు ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నాక మనము వొకేషనలా, లేకపోతే పాలిటెక్నికా, లేకపోతే ఇంటర్మీడియట్ అయితే ఏ గ్రూప్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతం ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక గ్రూప్ డిసైడ్ అవుతున్నాం, తర్వాత కెరియర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకున్న కేపబిలిటీస్కి, నా పర్సనాలిటీకి మేబీ నాకు కామర్స్లో కొన్ని

0: ఎగ్జామ్స్ బాగా సూట్ అవుతాయేమో. బట్ ఫస్ట్ నేను ఎంపీసీ తీసుకొని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నెక్స్ట్ ఏం చేయాలి. అసలు అలా చేయకూడదు. టెన్త్ దగ్గరే ఈ మూడు పారామీటర్స్ తోటి ఒక మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్తో మాట్లాడాల్సిన అవసరం అవకాశం అదే కరెక్ట్ టైం అన్నమాట. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఒక పేరెంట్కి తెలియకపోవచ్చు, ఈ విషయాలన్నీ స్టూడెంట్కి తెలియకపోవచ్చు, టీచర్కి కూడా తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ అనగానే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనే చెప్పే వాళ్ళే కౌన్సిలర్స్ అనుకుంటారు. కాదు, కరియర్ కౌన్సిలర్ అంటే మీకు ఏ కరియర్ బాగా సూట్ అవుతుంది అని చెప్పే ఆ ప్రాసెస్లో వెళ్ళి ఆ సైంటిఫిక్ అప్రోచ్ డిసైడ్ అవుతే అసలు ఈ కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుందండి, ఏది బెటర్ కెరియర్ ఏంటి ఇదంతా. ఎందుకంటే ప్రతి పిల్లవాడు యూనిక్, ఆ పిల్లవాడికి ఏది బెస్ట్ సూటబుల్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం.
1: ఓకే, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్గా చాలా మంచి వివరణ ఇచ్చారు విజయ్ కిరణ్ గారు. మరి మనతో పాటు ప్రముఖ అకాడమిషియన్ శాంతి వెదల్ గారు కూడా ఉన్నారు. మేడం మీరు చెప్పండి, మరి మనకు టెన్త్ తర్వాత ఎటు వెళ్ళాలని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటర్ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు?
2: ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఆల్రెడీ విద్యార్థి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ ఇవన్నీ కూడా మనకి కోర్సెస్ అనమాట. సాంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సెస్ అంటాం వీటిని. అయితే ఈ ఇంటర్మీడియట్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు ఆప్షన్ ఏంటి అంటే డిగ్రీ అని చెప్తాం. అంటే ఎంపీసీ వాళ్ళకి ఎఫ్సెట్ ఉంది, అవి ఉన్నాయి, నీట్ బైపీసీ వాళ్ళకు ఉంది. మరి వాట్ అబౌట్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అంటే ఆబ్వియస్లీ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్. అయితే అక్కడికి మళ్ళీ బీకామ్, బీబీఏకి వస్తారు. ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి 2021 విద్యా సంవత్సరం నుంచి నైపుణ్యాభివృద్ధి ఉన్న కోర్సెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే సాంప్రదాయ డిగ్రీ కోర్సులకి అనుగుణంగా ఇప్పటి వరకు మార్కెట్ నడిచింది. కానీ ఇప్పుడు రాబోయే ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు బీకామ్ చేసావంటే అయితే ఇంకా ఏంటి, ఇంకా ఏమున్నాయి నీ దగ్గర సర్టిఫికేట్స్ లేదా మెరిట్స్ ఏంటి చెప్పు. నువ్వు బీకామ్ 9.8 10 10 అయితే కాదు, దాంతో పాటుగా మనం ఇంగ్లీష్ లో దెర్ ఇస్ అ సెయింగ్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటాం. అట్లాంటి సర్టిఫికేట్స్, అట్లాంటి నీకు దేనిలో నైపుణ్యం ఉంది. ఇందాక విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు మనకి పిల్లగాడి టేస్ట్ ఏంటి, వాళ్ళ అభిరుచి ఏంటి అనేది అన్నట్టుగా ఇప్పుడు ఎంపీసీ తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత కూడా మేబీ నేను ఎఫ్సెట్కి వెళ్ళలేను, ఎంసెట్కి వెళ్ళలేను, సైన్సెస్ చదవలేను, కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే నాకు భయం, ఏదో తీసుకున్నందుకు అమ్మా నాన్న తిడతారని పాస్ అయ్యాను అని చెప్పి అన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు, నూతన విద్యా ఎన్ఈపీ 2020 ప్రకారం వాళ్ళు బీకామ్ లో జాయిన్ చేసుకోవచ్చు, వాళ్ళని బీబీఏలో జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు సైన్సెస్ లోనో ఇంజనీరింగ్ లోనో స్టిప్లేట్ అయ్యి కన్ఫైన్ అవ్వక్కర్లేదు. ద స్కై ఈజ్ ఓపెన్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన విద్యార్థులకి బీకామ్ లో కొంత కోటా కూడా కల్పించారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే మీకు ఇన్ని విద్యావకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని. సో డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే సాంప్రదాయ డిగ్రీలు చదువుకోవచ్చు, అలాగే ఇప్పుడు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్కి వస్తే కనుక డేటా సైన్సెస్, డేటా అనాలిసిస్, బీకామ్ లో కూడా బిజినెస్ అనలిటిక్స్, ఇట్లా వివిధ కోర్సెస్ అంటే టైలర్ మేడ్గా ఏదో ఉన్నాయి అన్న ఉంచకుండా వాటిని కూడా మార్కెట్లోకి వచ్చే విద్యా విధానాలతోటికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా పిల్లల్ని ఎంఈసీ అంటే బీకామ్ అని వదిలేకుండా బీకామ్ లో స్ట్రీమ్స్ తీసుకొచ్చారు. అంటే స్పెషలైజేషన్స్ అంటాం. ఈ కోర్సెస్ తో పాటు కొన్ని ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ అంటే స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ రాను రాను ప్రపంచంలో రీసెంట్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలిసింది ఏంటంటే సాంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉన్న వాళ్ళు పోటీ ప్రపంచంలో నిలబడరు. కాబట్టి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే స్కిల్ తోటి నీకు ఎందులోనో ఒక దాంట్లో నువ్వు నైపుణ్యం కూడా ప్యారలల్ గా సంపాదించుకోవాల్సిందే, అటువంటి కోర్సెస్ ని డిజైన్ చేయడం జరిగింది. అవి బీకామ్ లో ఉన్నాయి, బీఎస్సీలో ఉన్నాయి, బీబీఏలో ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ప్లస్ టూ తర్వాత సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చదవాలంటే కనుక వాళ్ళకి దోస్త్ ద్వారా వెళ్ళొచ్చు. నాన్ దోస్త్ కాలేజీలు కూడా 72 కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో అంటే నేరుగా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్తు ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు దోస్తు ప్రక్రియ ఆల్రెడీ నడుస్తుంది. May 8 వరకు వెబ్ ఆప్షన్స్ అంటే దోస్తు రిజిస్ట్రేషన్ 1, 2, 3 స్టెప్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది కొన్ని ప్రక్రియల ద్వారా జరుగుతుంది. సో ఇట్లా తీసుకుంటున్నప్పుడు విద్యార్థి అంటే ప్లస్ టూ తర్వాత కూడా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నాం. బైపీసీ తీసుకున్న వాళ్ళు నేను నీట్ రాయలేను, నాకు ఇక్కడ తోటి బైపీసీ మీద

0: పట్టుకుంది అంటే వెంటనే వాళ్ళు ఏం చేయొచ్చు, బీబీఏకి వచ్చేయచ్చు. అయితే ఇక్కడ కొంచెం లిమిటేషన్స్ ఇంకా ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్ బీకామ్ కి రాగలడు, బైపీసీ స్టూడెంట్ బీబీఏకి రాగలడు, కానీ ఎంఈసీ స్టూడెంట్ బీఎస్సీ మైక్రోబయాలజీ జాయిన్ అవ్వలేడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వెసులుబాటు, ఈ ఫ్లెక్సిబుల్ సిస్టమ్, యాజ్ ఏ ఎక్స్పర్ట్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇంటర్మీడియట్. అక్కడ ఇప్పుడు ఎంఎల్టీ కోర్సెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సులు, అవి తీసుకున్న తర్వాత బీకామ్ బిజినెస్ అనలిటిక్స్కి వచ్చేయచ్చు. ఇంకా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కంటిన్యూ చేసుకోకర్లేదు వాళ్ళు. కాబట్టి నూతన విద్యా విధానంలో ప్లస్ టూ తర్వాత పిల్లలు అప్పటికైనా, అంటే మీరు చెప్పినట్టుగా ఇందాల నుంచి మనం చర్చలో మొదల నుంచి అనుకునేది ఏంటి, టెన్త్ నుంచే నిర్ణయం కీలకంగా ఉండాలి. ఒకవేళ టెన్త్ లో కనుక ఏదైనా తప్పిదం జరిగి విద్యార్థి అభిరుచికి, అంటే తల్లిదండ్రుల అభిరుచులు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు, నువ్వు ఇది అయిపో అంటారు. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు
1: స్టేట్మెంట్స్.
0: అంటే ఏంటి, నాలో నిన్ను చూసుకోవడం, ఇది అనాదిగా వస్తున్న ఆచారం. స్నేహితుల ప్రభావం వలనో తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనో అవుతున్నారు తప్ప విద్యార్థి అభిరుచిని తెలుసుకుని తరగతి గదుల్లో, అందుకే నేనేం చెప్తానంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు నవంబర్ డిసెంబర్ నుంచి ప్రతి స్కూల్ హ్యాస్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ, కెరీర్ కౌన్సిలర్స్ లైక్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అదే తరగతి గదుల్లో పిల్లలకి డయాస్ మీద నుంచోబెట్టి నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఇదిగో వీళ్ళ ద్వారా మీరు తెలుసుకోండి, ఏదో ఒక మాధ్యమం ద్వారా, ఒక రేడియో మాధ్యమం ద్వారా కానీ, ఒక పేపర్ ద్వారా కానీ, లేకపోతే కెరీర్ కౌన్సిలర్స్ ఇప్పుడు వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చే వారం 10 రోజుల ముందు నుంచి కానీ పిల్లల్ని, ఇందాల నుంచి మనం అనుకుంటున్నట్టు తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వీళ్ళు ఎటువైపు చదివితే, ఏ కోర్సు చదివితే ఎటు వెళ్తారు, వీళ్ళ నెక్స్ట్ ప్రపంచం ఏంటి అనేది అవగాహన విస్తృతంగా తీసుకురావాలి. ఇది కాబట్టి ప్లస్ టూ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి 6 యూనివర్సిటీస్కి దోస్త్ అడ్మిషన్స్ ఉన్నాయి. 6 యూనివర్సిటీస్ కాకుండా కావలసినన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి. మీ అభిరుచికి అనుగుణంగా వెళ్తే దానిలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు కామర్స్ ఇష్టం, నన్ను కామర్స్లో జాయిన్ చేస్తే నేను మనసు పెట్టి చదువుతాను కాబట్టి రాణిస్తాను. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కోర్సు రాణించదు, మనసు పెట్టి ఏకాగ్రత పెట్టి ఇంట్రెస్ట్ తోటి చదివిన పిల్లలు రాణిస్తారు. కాబట్టి వాళ్ళ అభిరుచులకి వాల్యూ ఇవ్వండి. ఒకవేళ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ అయ్యి నేను బీబీఏ చదువుకుంటాను, నాకు బీబీఏ వైపు వెళ్ళాలని ఉందంటే వెళ్ళనివ్వండి. మన మేధావులు అందరూ కలిసి ఎంపీసీ బైపీసీ తోటి ఇటు రావచ్చు అని పెట్టారు అంటే ఏ స్టూడెంట్ కెన్ లీడ్. కాబట్టి తల్లిదండ్రులు ఎంపీసీ అయిపోతే బీఎస్సీఏ చదవాలి అనేం లేదండి, ఓపెన్ ఆఫర్స్ ఉన్నాయి, కాబట్టి ఈ కోర్సెస్ వైపు కూడా రాణించవచ్చు.
1: శాంతివేదులు గారు, ఇప్పటి వరకు అయితే అట్లీస్ట్ మనకి టెన్త్ వరకు అన్న టైం ఉంది, కానీ ప్రస్తుతం చూస్తుంటే 6th క్లాస్ 7th క్లాస్లోనే స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలకి, చిన్నపిల్లల మైండ్లో మేబీ ఇంకా చాలా సబ్జెక్ట్స్ తనకి ఇంట్రెస్ట్ ఉండి ఉండవచ్చు, కాకపోతే పోటీ ప్రపంచంలో పక్క వాళ్ళు జాయిన్ అయ్యారేనో ప్రెస్టేజ్ కోసమో, మనం ఇందాక అనుకున్నట్లుగా ఆ పేరెంట్స్ చేయలేకపోయింది పిల్లల్లో చేయడము, బలవంతంగా ఇది రుద్దుతున్నారు. ఎందుకంటే ఒక 6-7 తరగతి చదివే పిల్లల మైండ్లో ఏమి ఉండదండి, బలవంతంగా మనం రుద్దడం తప్ప. సో ఇది, ఇటువంటి పరిస్థితి ఎలా దారితీస్తుందంటారు?
0: చాలా దారుణమైన పరిస్థితి అండి ఇదైతే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటాం దీన్ని. అంటే ఏదో ఒక కార్పొరేట్ విద్యా సంస్థ స్టార్ట్ చేసింది అంటే తల్లిదండ్రులకి, విద్యా సంస్థలకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, విద్యని, విద్యను అందించడానికి ఒక మాధ్యమంగా వాడండి. అయితే ఇక్కడ విద్యా సంస్థలు 6వ తరగతి నుంచి ఐఐటికి చెప్తున్నా, అసలు ఐఐటి రాయడానికి విద్యార్థికి ఉండాల్సిన అర్హత ఏంటి మేడం? ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు 6వ తరగతిలో ఐఐటి చెప్తున్నారు, అప్ టు 10వ తరగతి వరకు ఐఐటి చెప్తున్నారు, వాటి 10th పాస్ అవ్వడు మేడం, ఈసీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఐఐటి ఎగ్జామినేషన్. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడైతే ఐఐటి కానీ ఏదైనా కానీ ఇప్పుడు సిఎస్ఈపిటి ఫౌండేషన్ ఉండేది. ప్లస్ టూ తర్వాత కామర్స్ విద్యార్థులకి లేదా ఎంపీసీ వాళ్ళకి, ఎంపీసీ నుంచి కూడా సిఏ చదివిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిరుచి ఏంటి, నేను ఇది అవుతాను అంటే అప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆ దిశగా కౌన్సిలర్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు 6వ తరగతిలో పిల్లల్ని ఐఐటి గురించి చేస్తానంటే వాళ్ళ విజ్ఞత ఎంత, వాళ్ళ మేధాశక్తి ఎంత, వాళ్ళ ఓపిక ఎంత, మీరు ఎందుకు అన్నెసరీగా పిల్లల్ని స్ట్రెయిన్ చేయడం, దాని వల్ల సైకలాజికల్ ఇబ్బంది, స్ట్రెస్ పౌండ్స్, తర్వాత మీరు శరీర సౌష్ఠవం కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్లో భయంకరమైన మార్పులు. ఎందుకు అవి? వాళ్ళకి 6వ తరగతిలో సైన్స్ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, రూట్స్ కనుక స్ట్రాంగ్ గా మీరు డెవలప్ చేస్తే ఆ విద్యార్థి ఐఐటి దశకు వచ్చే వాళ్ళకి తనంతటి తానే

0: ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు. ఆరో తరగతి నుంచి విద్యార్థికి ఐఐటి అవగాహన ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. ఇప్పుడు టెన్త్ తర్వాత అవేర్నెస్ తీసుకురావాల్సింది అప్చేయండి. నేను ఇప్పుడు అదే అంటున్నా, స్కూళ్లలో కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ ని పిలుస్తున్నారు, అలాగే కెరీర్ కౌన్సిలర్స్ ను కూడా ఒకళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, టెన్త్ తర్వాత ఇది లేదా వీళ్ళ పని ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసుల మీద ఫోకస్ చేసి ఎవరి అభిరుచి ఎటుంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కోణంలో వాళ్ళని అవగాహన కల్పించండి, ఆ కోణంలో వాళ్ళని గైడ్ చేయండి. పదో తరగతి అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూనివర్సిటీ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ కి వీళ్ళ నైపుణ్యానికి. కాబట్టి పదో తరగతి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఐఐటి అవుతాను అని ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి దానికి సగ్గట్టుగా చెప్పండి. నాకు ఇంకా అడిగితే ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి విజయ్ కిరణ్ గారు లాంటి కౌన్సిలర్స్ ని పెట్టుకుని లేదా మా లాంటి అకాడమిషియన్స్ ని అడిగితే టోటల్ గా విద్యారంగంలోనే ఉన్నాం కాబట్టి వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్ని అవగాహన తీసుకొస్తాం, పిల్లల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అయితే అప్పుడు అదేమవుతుంది, నేను పాడాలని ఇంట్రెస్ట్ ఉంది నన్ను తీసుకొచ్చి మీరు ఎదుగు నువ్వు ఇలా పాడాలని నేర్పిస్తే నాలో ఒక మంచి గాయకుడు రెడీ అవుతాడు. అంతేగాని అక్కర్లేని వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది తల్లిదండ్రులకి ఫీజులు ఇబ్బంది.
1: విజయ్ కిరణ్ గారు, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గా మేడం అన్నట్టు, ఇప్పుడు ఒక విద్యార్థి సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది, ఇంకొకరికి క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సో ప్రతి ఒక్కళ్ళని మనం ఈ స్టడీస్ మీదే ఫోకస్ చేయడం వల్ల మనం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మిస్ అయిపోతూ ఉంటాం. వాళ్ళల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఉండొచ్చు, ఒక లిరిక్ రైటర్ సిరివేనల్లో ఉండి ఉండొచ్చు. సో వాళ్ళని మన బాల్యంలోనే వాళ్ళని చిదిమేస్తున్నట్టు. సో యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్గా మీ దగ్గరకు వచ్చే పిల్లలకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తుంటారండి?
2: చాలా మంచి ప్రశ్న అండి. శాంతి మేడం కూడా చాలా చక్కని పాయింట్స్ చెప్పారు, దానికి కొన్ని యాడ్ చేస్తూ మీ ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిది, పేరెంట్స్లో ఒక ఇష్యూ ఏంటంటే పిల్లవాడి కెరియర్ అనేది పేరెంట్కి ఒక సోషల్ ప్రెషర్. అంటే మీ అబ్బాయి ఏం చేశాడు, మీ అమ్మాయి ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, మా అమ్మాయి ఎక్కడుంది, మా అబ్బాయి ఎక్కడ. ప్రతి పిల్లలు యునిక్. ఈ కంపారిజన్ చేయడం మనం ఎప్పుడైతే మానేస్తామో సగం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అయిపోతాయి వాళ్ళకి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ సోషల్ ప్రెషర్ వల్ల ప్రతి వాళ్ళు ఆ ఐఐటి ఫౌండేషన్కు వెళ్ళాలనే ఒక ఇంకొక ప్రెషర్, ఎందుకంటే మోస్ట్ పాపులర్ కెరియర్ ఆప్షన్ కాబట్టి. ఇందాక మేడం చెప్పిన దానికి నేను కొన్ని స్టాటిస్టిక్స్ జోడిస్తాను. 15 lakh పీపుల్ ఐఐటి ఫౌండేషన్ రాస్తారు అని యావరేజ్, 13 to 15 lakh పీపుల్ రాస్తారు. వీళ్ళలో ఆ ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేవాళ్ళు 1 to 1.5% పీపుల్ మాత్రమే ఉంటారు. ఆ 1 to 1.5% పీపుల్లోనూ చివరికి మళ్ళీ వాళ్ళలో ఒక 7 to 10% మందికి మాత్రమే సీట్లు వస్తాయి. అంటే మరి మిగిలిన 99% పీపుల్ ఏం కావాలి, వాళ్ళందరి మీద మనం స్ట్రెస్ క్రియేట్ చేసేస్తున్నాం స్ట్రైట్ అవే. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే సక్సెస్ రేట్ కన్నా న్యాచురల్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే అంత కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి. అండ్ ఏ వయసులో, చాలా చిన్న వయసులో, 15-17 ఏళ్ల వయసులో, ఇది ఒక విషయం. రెండవది, 6th to 10th మేడం అన్నట్టుగా అసలు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు. ఆ వయసులో ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఐటమ్స్ కన్నా కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫోకస్ ఎక్కువ ఉండాలి ఎడ్యుకేషన్లో, అది బాగా మిస్ అవుతుంది. ఎందుకంటే రోజంతా నేను ఒక గ్రైండ్లో కూర్చున్నట్టు స్కూల్ అయిపోయినాక మళ్ళీ ఐఐటి ఫౌండేషన్లో కూర్చోవాలి, దానివల్ల ఇబ్బందులు. సో ఆ వయసులో, అందుకే ఇప్పుడు ఇందాక మేడం ఇంకో మాట అన్నారు, ఎన్ఈపి 2020లో ఫోకస్ ఈజ్ ఆన్ స్కిల్స్ అనేసి. ఆ స్కిల్స్లో లైఫ్ స్కిల్స్ కూడా ఒక భాగం, చాలా ఇంపార్టెంట్. ఆ పర్సనాలిటీ బిల్డింగ్ అనే దాని మీద మనం ఫోకస్ చేసి వాళ్ళని టెన్త్కి వచ్చినప్పుడు రైట్ కెరియర్ని చూస్ చేసుకోవడంలో ఫోకస్ చేసామనుకోండి, ఈ ఇష్యూ అసలు చాలా మటుకు తగ్గిపోతుంది. సో నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే సోషల్ ప్రెషర్కి గురి కాకండి, మీ పిల్లలని ఇంకొకరి పిల్లలతోటి కంపేర్ చేయకండి. మీరు అన్నట్టుగా కంపేర్ చేస్తా పోతే మనం ఎంతోమంది ఇళయరాజాలను కోల్పోతున్నాం, ఎంతోమంది వాళ్ళ కోర్ టాలెంట్ అనేది మిస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటండి, పిల్లవాడి ఇంట్రెస్ట్ అనేది కొంచెం ట్రిక్కీ ఈ రోజుల్లో, ఇవి ఇన్స్టాగ్రామ్ రోజులు. వాడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక 5 seconds స్వైప్ చేసి ఇంకో దానికి వెళ్తాడు, అంటే వాళ్ళకి చాలా క్విక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మారిపోతుంది. అందుకే మేము కెరియర్ కౌన్సిలింగ్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ కెరియర్ ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేయం. వాళ్ళకి ఏ పని చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొద్ది మందికి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ బాగా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ని కెరియర్స్లో బాగా సూట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్లో బాగా సూట్ అవుతారు, మేబీ టీచింగ్లో బాగా సూట్ అవుతారు.

0: ఒక లాయర్కి మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, ఒక ఆంటర్ప్రీనర్కి మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. అట్లాగే కొద్దిమందికి ఏంటంటే చాలా షై ఉంటారు, వాళ్ళని మనం ఈ కెరియర్స్లోకి పుష్ చేసామనుకోండి అవ్వచ్చు సక్సెస్, బట్ చాలా స్ట్రగుల్ అవుతారు ఇనీషియల్ స్టేజ్లో, ఎందుకంటే అది వాళ్ళ న్యాచురల్ పర్సనాలిటీ కాదు. సో మనము ఇంకోటి ఇంట్రెస్ట్ అనగానే వాళ్ళది వాళ్ళు ఏం చేస్తే ఎగ్జైట్ అవుతున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. అందరితో కలిసి పనిచేస్తే ఎగ్జైట్ అవుతున్నారా, ఆడుకుంటూ ఎగ్జైట్ అవుతున్నారు. కొద్దిమంది పిల్లలు వాళ్ళలో వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ డిఫరెంట్ పర్సనాలిటీ ట్రేట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్స్ అర్థం చేసుకొని అప్పుడు మనం వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయాలి, రాదర్ దాన్ నీకు సైన్స్ ఇష్టమా నీకు కామర్స్ ఇష్టమా అనే ప్రశ్న అడిగితే వాళ్ళకి నిజంగా దానికి సమాధానం తెలియదు. సో పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే, ఒకటి ప్రెషర్ పెట్టద్దు, రెండు ఆడుతూ పాడుతున్న వయసులో వాళ్ళని పర్సనాలిటీని డెవలప్ కానివ్వండి, ఆ పర్సనాలిటీ బేసిస్ మీద 10th వచ్చినప్పుడు ఒక మంచి కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ తోటి కూర్చొని సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొని కెరియర్ సెలెక్షన్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆ వయసులో మళ్ళీ ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే, మనం ఒక 15 ఏళ్ల కుర్రాడు 16 ఏళ్ల కుర్రాడు కానీ ఒక అమ్మాయితోటి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది వారికే అవగాహన ఉండదు. కొన్నిసార్లు వాళ్ళ విషయాలు పేరెంట్స్ కొంచెం బెటర్గా చెప్పగలుగుతారు, టీచర్స్ కొంచెం బెటర్గా చెప్పగలుగుతారు. సో ఆ ఇన్పుట్స్ తీసుకొని మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ తీసుకున్నట్టయితే చాలా మటుకు మంచి సక్సెస్ఫుల్ కెరియర్స్లోకి ఎంటర్ అవుతారు విత్ హ్యాపీనెస్. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ మనీ మేకింగ్ రెండు టుగెదర్గా వెళ్తాయి కెరియర్స్లో, ఆ అవకాశం పెరుగుతుంది.
1: అవునండి, ఇప్పుడు మనం సక్సెస్ని చూసే పర్స్పెక్టివ్ కానీ డెఫినేషన్ కానీ మారాలని నేను అంటాను. ఎందుకు అంటే మనకి ఏంటంటే యాజ్ అ పేరెంట్స్గా చాలా త్వరగా సెటిల్ అయిపోవాలి. సెటిల్మెంట్ అంటే చాలా మంచి ఇన్కమ్ రావాలి, వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, ద బెస్ట్ ఉండాలి. అండ్ అసలు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగే పేరెంట్స్ ఎంతమంది అండి? ఎందుకంటే ఐఐటీలను చూసుకుందాం, ఐఐటీ చేసిన వాళ్ళు, ఐఐఎం చేసిన వాళ్ళు, కొన్ని క్రోర్స్లో శాలరీ డ్రా చేసిన వాళ్ళు ఎందుకు హ్యాపీగా లేరు? ఎందుకు మళ్ళీ అది వదులుకుని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఏదో చిన్న విలేజ్కి వచ్చి ఫార్మింగ్ చేసుకోవడం వల్ల ఎందుకు సంతోషం ఉంటుంది?
0: ఇందాక నేను చెప్పిన విషయంలోనే దీనికి సంబంధించిన పాయింట్ కూడా దాగుంది. ఎప్పుడైతే పేరెంట్, ప్రతి పేరెంట్, ఇది కొంచెం పేరెంట్స్కి కొంచెం కష్టం కలిగించచ్చు ఈ మాట, కానీ ఏంటంటే మనము ఒక లైఫ్ని ఈ ఎర్త్ మీదకి తీసుకొచ్చి చాలా గ్రేట్ థింగ్ చేస్తున్నాం, కానీ ఆ లైఫ్కి నేను ఓనర్ అనుకుంటాం చూసారండి, ఆ మైండ్ సెట్ అనేది బయటకు వచ్చేసేయాలి. ఆ లైఫ్ని ఎలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంచాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టి, నేను దీని ఓనరు కాబట్టి దీని ఈ పర్టికులర్ లైఫ్లోంచి
1: నాకంతా నాకే అధికారం ఉంది,
0: నాకు అధికారం ఉంది, నా కోరికలు వాళ్ళ ద్వారా తీర్చాలనుకోవటం తప్పు, అది కెరియర్ కానివ్వండి వేరే విషయాలు కానివ్వండి. సో ఆ ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది మనము మార్చుకోవాలి. రెండవది ఏంటంటే, పిల్లలు ఇండియాలో ఉంటున్నారా బయట ఉంటున్నారా అనే పాయింట్లో, వాళ్ళ హ్యాపీనెస్ ఆర్ మనీ అనే పాయింట్లో సక్సెస్ డెఫినేషన్ని మీరు అన్నట్టుగా చాలా చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొద్దిమందికి సక్సెస్ మనీ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ ఒక పొజిషన్ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ పబ్లిక్లో మాట్లాడటం కావచ్చు, కానీ చాలామందికి సక్సెస్ అంటే మనీ అవుతుంది. ఇప్పుడు మనము గూగుల్కి వెళ్ళి ద మోస్ట్ సక్సెస్ఫుల్ 10 సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ఇండియా అంటే కూడా మనీ బేసిస్ మీదే వస్తుంది. ఒక ఇస్రో సైంటిస్ట్ పేరు రాదు, లేకపోతే ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్ పేరు రాదు, ఒక మంచి సోషల్ రిఫార్మిస్ట్ పేరు రాదు. సో మనీ డ్రివన్ అయిపోయింది. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, అది కూడా మనము పేరెంట్స్కి ఎంకరేజ్ చేయాలి. సక్సెస్ డెఫినేషన్ని చిన్నప్పటి నుంచి మార్చాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి దానిపైన. అందరూ మనీని ఫోకస్ చేయక్కర్లేదని మీరు అన్నట్టుగా, కొద్దిమంది పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నా కొడుకు ఐఐటీని అయిపోయాడు మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఐఏఎం కంప్లీట్ చేశారు మంచి ఉద్యోగం వచ్చింది, అబ్రాడ్లో కోట్లు సంపాదిస్తున్నారు, బట్ హ్యాపీగా లేరు. అప్పుడు మరి మీ యాజ్ అ పేరెంట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అప్పుడు అప్పుడు ఉండే బాధ అది చాలా యూనో డిఫికల్ట్, దానిలోంచి మళ్ళీ బయటికి రావటం ఇంకేం చేయలేం. కాబట్టి ఏంటంటే ఈ సోషల్ ప్రెషర్ కానీ మన ఓన్ అభిప్రాయాల్ని వాళ్ళ మీద రుద్దటం కానీ మనం తగ్గించుకుంటే వాళ్ళు హ్యాపీనెస్ చూస్తారు. మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి నచ్చిన కెరియర్స్ దానిలో కూడా డబ్బులు సంపాదిస్తూ హ్యాపీగా ఉంటే అది మీ హ్యాపీనెస్ అయితే, ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్ రావాలండి మన మన లాంటి దేశంలో. ఏంటంటే అందరం ఇక్కడ ఒక హర్డ్ మెంటాలిటీ అంటారు, అంటే ఒకరు ఏదైనా చేస్తాం, ఇందాక మేడం కూడా అన్నారు, ఒక పిల్లవాడు జాయిన్ అవుతున్నాడంటే అందరూ అది జాయిన్, ఒక పేరెంట్ జాయిన్ చేస్తుంటే అందరూ జాయిన్ చేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఇప్పుడు మనం ఒక సొసైటీ

కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నవారు సుమన్ మాలోత్ గారు, పి ఆనందరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0874-295038, మరో నంబర్ 295039. మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీకు రేడియోతో ఉన్న అనుబంధాన్ని శ్రోతలందరితోటి పంచుకోవాలని కోరుతున్నాము.

0: ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
0: నరేందర్ రెడ్డి గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు, మన శ్రోతలకు, మీకు అందరికీ శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా ఆకాశవాణి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి.
1: మేడం, మళ్ళీ వస్తే నాకు రేడియో విషయానికి వస్తే నాకు 35 ఏళ్ళుగా రేడియో పరిచయం మేడం.
0: చెప్పండి.
1: యాప్ ద్వారా అయితే నేను 3 ఏళ్ళకి వింటాను మేడం అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో. అప్పుడైతే రేడియో తగ్గినే ఉన్నాను మేడం. నా జీవితంలో సుమారు నేను 20 రేడియోలు మార్చినాను మేడం. ఎట్లంటే పొలం కాడికి పోయినా కూడా నేను రేడియోని ఎత్తుకొని పోతా ఉన్నాను మేడం. అంత ఇంట్రెస్ట్ మేడం రేడియో అంటే నాకు. మళ్ళీ వస్తే నేను అన్ని కార్యక్రమాలు అప్పుడు వినేవాడిని మేడం. ఇప్పుడైతే యాప్ ద్వారా అన్ని వింటున్నాము. అప్పుడైతే పోయితే 2 స్టేషన్లు మేడం. అప్పుడు మీడియం రేడియో ద్వారా హైదరాబాద్ ఏ వస్తాం అండి. మళ్ళీ వస్తే మాకు చిత్తూరు కదా మేడం, మాకు కడప తిరుపతి 2 వస్తా ఉన్నాయి మేడం. ఫీడ్బ్యాక్ రిలే ఇస్తా ఉన్నారు అప్పుడు. దానివల్ల మేము అప్పుడు కొన్ని స్టేషన్లు వింటా ఉన్నాం మేడం. ఇప్పుడైతే అన్ని స్టేషన్లు వింటూ అన్ని కార్యక్రమాలు మా చెవుల్లో వేసుకుంటున్నాం మేడం. కాబట్టి రేడియోతో నాకు చాలా అనుబంధం ఉంది మేడం.
0: మంచిదండి రెడ్డి గారు. మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: మేడం, నాకు ఒకే కుటుంబం సినిమా నుంచి అందరికి దేవుడు ఒక్కడే అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: తర్వాత కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? బాగున్నామండి వెంకటేష్ గారు. హలో, మేము చేసామండి వెంకటేష్ గారు. ఈరోజు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటుంది, మరి మీ అభిప్రాయం ఏంటి?
1: 90 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భం శుభాకాంక్షలు అమ్మ. నాకు రేడియో అంటే చాలా ఇష్టం అమ్మా. నేను 1975 నుంచి వింటున్నాను. మొదటి కార్యక్రమం నేను హైదరాబాద్ వచ్చే కార్యక్రమంలో, ఇది కార్మికుల కార్యక్రమంలో విన్నానమ్మా. అప్పటి నుంచి నేను ఇక నిరంతరాయంగా రేడియో వింటున్నాను. రేడియోలో మా కుటుంబంలో సభ్యులాగా ఉన్నానమ్మా.
0: చెప్పండి.
1: హైదరాబాద్ గానీ విజయవాడ, కడప, విశాఖపట్నం వింటూ ఉండేది. తర్వాత ఉత్తరాలు రాసేవాన్నమ్మా.
0: మంచిదండి. మరి
1: మొట్టమొదటిసారి నేను హైదరాబాద్ కి 1985 ఉత్తరం రాశానమ్మా.
0: ఓకే.
1: అప్పుడు యువవాణి యువజన కార్యక్రమంలో కథానిక వచ్చేది, చాలా బాగుండేది. దానిపైన అభిప్రాయం రాస్తే ఎమ్మటే పది చదివి వినిపించారు, చాలా ఆనందంగా ఉందాం.
0: మీరు రాసిన లెటర్ వారు చదివి వినిపించగానే మీ పేరుతోటి మీకు చాలా ఆనందం వేసిందండి?
1: అవునమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మామూలుగా మనకు 2:30 ఇప్పుడు శ్రీలంక మీద వచ్చేది, 2:30 నుంచి 3:30 వరకు దాన్ని కూడా రాసేవాడిని. మీనాక్షి పొందుతున్న మేడం గారు చాలా బాగా చెప్పేవారు.
0: అవునండి.
1: అవును. దాని తర్వాత కూడా సన్నర కార్యక్రమం మలయాళం ఇవి కూడా వచ్చాయి, అన్ని వింటున్నానమ్మా. అయితే మనకు ఈ కడప విశాఖపట్నం పగటి పూట రాలేదమ్మా, నైట్ వచ్చేది ఎక్కువ, రాత్రి పూట వచ్చేది. ఇక ఎఫ్ఎం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆనందంగా ఉందమ్మా.
0: మంచిదండి, మీరు రేడియో కార్యక్రమాలు వింటున్నారని మీరు చెప్పిన మాటల్ని బట్టి మాకు బాగా అర్థమైందండి. ఓకే, మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: లైన్ ఆఫ్ సినిమాలో.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: తర్వాత కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుంచి శ్రీరామ హనుమాన్ గారు మాట్లాడుతున్నాను మేడం.
0: శ్రీరామ హనుమాన్లు గారు బాగున్నారండి?
1: బాగున్నాం. నిన్న వర్షం పడేది, వాతావరణం చల్లగా ఉంది మా గ్రామంలో.
0: లేకపోతే ఎండలకు చాలా ఇబ్బందికరంగా ఉంది కదండి.
1: చాలా ఎండలు మేడం, ఇంత నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం ఇంత చూడడం ఎండలంటే.
0: శ్రీరామ హనుమాన్లు గారు, మరి ఈరోజు మనము ఆకాశవాణి 90 వసంతాల వేడుకను జరుపుకుంటున్నాము, మీకు ఈ రేడియోకు ఉన్న అనుబంధం గురించి మాతో శ్రోతలతో పంచుకోండి.
1: దాదాపు నేను 20-30 సంవత్సరాల నుంచి రేడియో రేడియో అంటే అభిమానం. రేడియో విన్నప్పుడు మన మనసు హృదయం ఆనందం
0: ఉంటుంది,
1: ఎన్ని బాధలుగా దూరం అయిపోతుంది. అందుకే రేడియో ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళు వినాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
0: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారండి?
1: అవును, నేను ప్రతిరోజు చిన్నారాలు తప్పకుండా వింటాను. స్టేషన్ కూడా నేను ఇతరాలు రాస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా పేరు శ్రీరామ హనుమాన్, నిజామాబాద్ జిల్లా కొండ మండలం 58.
0: మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలండి?
1: అంకుశం నుంచి జీవిత అండ్ రాజశేఖర్ నటించిన పాట ఒకటి.
0: తప్పకుండా అండి, శ్రీరామ హనుమాన్లు గారు మీరు కోరిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: శ్రోతల కొరకు కూడా అందరికీ ఈ పాట
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సీతంపేట మంజీర నుంచి భద్రు మాట్లాడుతున్నా మేడం.
0: భద్రు గారు బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. భద్రు గారు, మరి ఈ రోజు ఆకాశవాణి 90 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకుని వేడుక జరుపుకుంటున్న సందర్భంలో, అంటే 90 సంవత్సరాలు ఇప్పటికీ కాబట్టి ఈ రోజు వేడుకగా జరుపుకుంటుంది ఆకాశవాణి. మీకు ఆకాశవాణికి ఉన్నటువంటి సంబంధం, అనుబంధం
1: మంచిది మేడం, తెలియని విషయాలు కూడా తెలియజేస్తారు. నేను ఇప్పుడే 5-6 సంవత్సరాల నుంచి ఉంటాను మేడం ఆకాశవాణి.
0: ఓకే,
1: మంచి డాక్టర్ సలహాలు కానీ ఏమైనా కానీ మంచి విషయాలే తెలియజేస్తారు.
0: డాక్టర్ సలహాలు వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటా మేడం.
0: వింటూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంటర్వ్యూస్ లో డాక్టర్?
1: మంచిగా అనిపిస్తుంది మేడం.
0: ఓకే, ఇంకా ఏ కార్యక్రమాలు వింటూ ఉంటారు?
1: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటా మేడం, మంజరి మొత్తం వింటూ ఉంటా.
0: ఓకే భద్రు గారు, మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: మధ్యలో సినిమా నుంచి ఇది తొలి రాత్రి అనే పాట అయింది మేడం.
0: తప్పకుండా భద్రు గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? శారదా సంపత్ కుమార్ గారు, బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శారద గారు, మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాలు ఆ వేడుకను జరుపుకుంటుంది, మీకు రేడియోకు ఉన్నటువంటి అనుబంధము ఎటువంటిది?
1: చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సిక్స్ రేడియో ఉందండి మాకు, అప్పటి నుంచి మాకు రేడియో అంటే బాగా ఇష్టం అనమాట. అందులో బాలానందం చిత్రాలు వచ్చేవి, ఆత్మ కార్యక్రమం, పథకథలు అవన్నీ వినేవాళ్ళం చిన్నప్పుడే.
0: అంటే మీరు చిన్నప్పుడు
1: అయినప్పటి నుంచి కొత్తగూడెం కొంచెం మేము పాలమంచ నుంచి

0: శారదా గారు, మీరు చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు? మంచిదండి. మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాము. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం, ఎల్లుండి ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాం.
0: షాకిర్ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: షాకిర్ గారు, మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీ రేడియో వింటూ ఉంటారు కదా, మరి మీకు రేడియోకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది?
1: మేడం, గత 1990 నుండి వింటాను మేడం రేడియో. అది అప్పుడు నేను పని నేర్చుకుంటా ఉండేది మేడం, రివైండింగ్ వర్క్ నేర్చుకునేది. మా గురువు గారి దగ్గర రేడియో ఉండేది మేడం. మా గురువు గారి దగ్గర చెల్లి మాకు కూడా అట్లా వినడం అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఇప్పుడు రాగానే ఉంది మేడం. ఇప్పుడు ఇవాళ రేపు ఫోన్లు ఉన్నాయి, ఆ టీవీలు ఏదున్నా కూడా రేడియో మాటకు బరాబర్ మా జిందగీలో ఒక భాగం మేడం.
0: అవునండి, ఎక్కడ పని చేసుకుంటా ఉన్నా సరే మనం వినడానికి బాగుంటుంది.
1: బాగుంటుంది మేడం.
0: మంచిదండి షాకిర్ గారు. మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: సీతామహాలక్ష్మి చిత్రం నుండి మావిచి గురు తినదా అనే కోయిల పలికేనా అనే పాట మేడం.
0: తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి.
0: నాగేశ్వరరావు గారు
1: మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి. నాగేశ్వరరావు గారు బాగున్నారా?
1: చాలా బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా మీకు రేడియోకు ఉన్నటువంటి అనుబంధం?
1: మాకు రేడియోకి చాలా అనుబంధం ఉందండి. నేను అసలు రేడియో శ్రోతగానే మా జీవితం కొనసాగింది అనుకోండి. రేడియో ఇంటూ ఇంటూనే శ్రోతగా ఉంటూ రేడియోని కూడా రిపేర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రేడియో రిపేర్ లోకి దిగాను. రేడియో రిపేర్ చేస్తూనే ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నానండి. నేను చాలా జీవితం కూడా చాలా అనుభవించాను. ఆఖరికి రేడియో ఫీల్డ్ లో ఉంటూనే 10 మందికి నేర్పిస్తున్నాను. 10 మందికి నేర్పించాను, 10 మందికి బుద్ధిగా కలిగించింది నా రేడియో.
0: రేడియో వినడమే కాదు, రేడియో రిపేర్ కూడా నేర్చుకున్నారు మీరు.
1: రేడియో రిపేర్, రేడియో అంటే టీవీ రిపేర్ చేస్తూ జీవితాన్ని గడిపిస్తున్నాను. ఇప్పటికైనా నా 10 మందికి శిష్యులు తయారు చేసేసి వాళ్ళ బుద్ధికి వాళ్ళు చేశాను.
0: మంచిదండి నాగేశ్వరరావు గారు.
1: మేడం, నేను అయితే ఈ రేడియో 90 వసంతాల దినోత్సవంగా చిన్న మాట ఒకటి చెప్తాను మేడం.
0: తప్పకుండా చెప్పండి.
1: పగలంతా శ్రమించి పొత్తిళ్లలో ఒదిగి రాత్రిళ్ళు నిద్రించే అలసిన గుండెలపై ఆనందంగా పెట్టుకుని పరమశాన వింటూ వింటూ గుర్రు పెట్టి నిద్రపుచ్చే నిద్ర రాణి రేడియో. కథ కవిత పద్య రాగాల వినోదాల విహంగ తీతు ప్రియమంటూ సిగ్నేచర్ ట్యూన్ తో సుప్రభాతాల మేల్కొల్పు తుమ్మిద నాదాల జుంకారిణి కేయూరాన్నవు శయంతి పురుషం ఆరామ చంద్రోజ్వల అలనాటి మేటి సాంస్కృతిక శోకాల పాఠాల ప్రవల్లిక ఇప్పటి యాంత్రిక అనుసంధాన హరిణి న్యూస్ ఆన్ ఎయిర్ ఆల్ ఇండియా రేడియో రేడియోలో అరచేత వద్దికై ప్రతి వారికి వినిపించే శ్రవణ యంత్రాల చరవాణి మనము మనసు మెచ్చే మార్గ నిర్దేశిక సాధిని సాధనము అందరికీ నేస్తాం రేడియోనే రేడియో నాగేశ్వరరావు.
0: మంచిదండి, చివరికి మీ పేరు పక్కన రేడియో అని చేర్చుకున్నారు.
1: ఎస్ మేడం, రేడియో ఇప్పుడు నన్ను ప్రతి ఒక్కరు రేడియో నాగేశ్వరరావు అంటారు.
0: మీ అభిమానానికి,
1: నా జీవితానికి చరమార్థకం పరమార్థం అయినటువంటి సందేశం నాకు ఇదండి. నాకు ముక్తిగా పూర్తిగా మిగిలింది కూడా రేడియో అనుకుంటున్నాను.
0: మంచిదండి నాగేశ్వరరావు గారు, మీ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా మాకు
1: ఈ రేడియోతో నేను కవితలు రాస్తున్నాను, కథానికలు నాటికలు కూడా రాస్తుంటాను మేడం.
0: మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: నాకు మేడం ఈరోజు అడుగు జాడల సినిమాలో తోలీ సోలని తూరుకు గాలి గాలివాటులో నావలు సాగే నావలు నడితే అనే పాట కావాలి.
0: తప్పకుండా అండి నాగేశ్వరరావు గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ మేడం, నేను కొత్తగూడెం బర్మకార్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నూర్జహాన్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: మరి నూర్జహాన్ గారు, ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుకను జరుపుకుంటుంది, అంటే 90 సంవత్సరాల వేడుక. మీరు ఎప్పటి నుంచి రేడియో వింటున్నారు, రేడియో కార్యక్రమాలు ఎలా మీకు నచ్చుతున్నాయి, ఈ విషయాలు మాకు, మాతో పాటు ఈ రేడియో వింటున్న శ్రోతలందరూ వింటూ ఉంటారు కదా, కాబట్టి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
1: అప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ ఒకటిన్నరకి అనేది అనేది అయ్యగారు అయ్యగారు అని వచ్చే ప్రోగ్రామ్ ఒకటిన్నర అవుతుంది అన్నం తినాలి అని అనిపించేవాళ్ళం మేడం. అదొకటి ఉదయ తరగతి అని ఒక మ్యూజిక్ వచ్చేది మేడం, అది కూడా వినేవాళ్ళం. అంటే అది 7 గంటలకే వచ్చింది మేడం. అలా అట్లా చాలా సంవత్సరాల ముందు ఇప్పటికి కూడా మేము అలాగే చేస్తున్నాం మేడం. అలా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేడం, మా పక్కన కూడా వాళ్ళు ఈడంటున్నారని మా బస్ లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు మేడం. రేడియో వింటున్నారు, వినండి రేడియో వినండి, అన్ని విషయాలు తెలుస్తా ఉంటాయి రేడియో రేడియో రేడియో వల్ల మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా విశేషాలు కూడా నేను చాలా మందికి చెప్తున్నాను మేడం. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, తీసుకొని సెల్లులో కూడా వింటున్నారు మేడం.
0: మంచిదండి నూర్జహాన్ గారు. మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఈరోజు వేరే దినోత్సవం కాబట్టి మేడం, మేము శుభాకాంక్షల సినిమాలో నుంచి ఆనందం ఆనందమాయే అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా నూర్జహాన్ గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: తర్వాత కాలర్ ఎవరు చూద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రాణాజపాలెం మండలం ఈలప్పుడు గ్రామం నుంచి మేడం.
0: బాబుచారి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాము. మరి బాబుచారి గారు, ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుక, మరి మీకు రేడియోకు ఉన్నటువంటి అనుబంధం?
1: అయితే మేము చిన్నప్పుడు రేడియో బిడ్డ ఇంటుండేవాళ్ళం. ఇంటుంటే మేము అనుకునేదిగా రేడియో వినుకుంటా, అదే ఈ రేడియో చుట్టూ 10 మంది పిల్లలు అని చెప్పి రౌండ్ తిరుగుతున్నాం. దీంట్లో మనుషులు ఎవరు ఉన్నారు, మనుషులు ఎక్కడున్నారు, అది చూస్తే గింత అంతే ఉంది రేడియో, ఇది మాటలు వస్తున్నాయి, మనుషులు అవపడతలేదు అని మా అమ్మ మా నాన్న అడుగుతుంది. అరే ఏంది ఇట్లా వస్తాను, పాటలు వస్తున్నాయి, చెప్తాను, మనుషులు ఏంది, మా అమ్మ మా నాన్న అడితే కాదు ఇక్కడ నుంచి కాదు అది హైదరాబాద్ నుంచి వస్తున్నాయి, మరి ఏ లేదా పైన ఏం లేదా ఏం లేదా ఏస్తున్నాయి నాన్న అని అడిగితే అది కాదు అది అంటే వస్తాయి అని అని చెప్పేది. అట్లట్లా చిన్నప్పటి నుంచి ఇనుకుంటూ ఇనుకుంటూ ఉన్నాం. అయితే ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు అని వచ్చాయి మధ్యాహ్నం అప్పుడు. అది మా ఊళ్ళో అప్పుడు మాకు మాకు ఉండే రేడియో మేము ఎప్పుడే కొన్నాం, మా పక్కన పక్కన పక్కన మొత్తం ఊహాంతం రేడియోలు అయిపోయినాయి. అప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఇదే ఉండేది అప్పుడు, అది బ్యాటరీతో నడిచేది. అప్పుడు మా ఊళ్ళో కరెంటు లేదు, కేవలం బ్యాటరీ సెల్స్లు నడిచేది. రేడియో సెల్స్ కూడా అప్పుడు 1 రూపాయన్నరే, ఒక సెల్స్ 1.5 రూపాయన్నర, 4 సెల్స్లు ఉండేది అప్పుడు. మచ్చి రేడియో అని ఉండేది, దాని చిన్న బొమ్మ ఉండేది, ఆ రేడియో ఉన్నది. అప్పటి నుంచి ఆ రేడియో రేడియో మా నాన్నోళ్ళు వాడంగా నేను కూడా ఆ రేడియోని దగ్గర దగ్గర ఆ రేడియోని 78 నుంచి 83 వరకు విన్నాం ఆ రేడియో, అదే రేడియో మర్చి రేడియో ఎన్నుకుంటా ఎన్నుకుంటా ఆ కార్యక్రమాలన్నీ ఎన్నుకుంటా. అయితే మా ఊళ్ళో ఆ రేడియో పెట్టుకుని శ్రీరామనవమి పందిళ్ళు వేసి, అప్పుడు గుళ్ళు లేవు మా ఏరియాలో, దేవుని గుళ్ళు దేవుడు పందిళ్ళు వేసి ఆ రేడియో దగ్గర పెట్టుకుని భద్రాచలంలో తరంరాలు అమ్మవారి తరంరాలు పడ్డ అనగానే మా ఊళ్ళో కూడా అయిపోయినాయి ఇంకా అందరూ కూడా మా ఏరియాలో అంతా రేడియోలు పెట్టుకుని ఆ భద్రాచలంలో తరంరాలు పడ్డ అన్నప్పుడు మా ఏరియా చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం దేవుని పెళ్లి చేసేది మా కాడ. ఆ రేడియో ఉండబోయే దగ్గర పెట్టుకుని వినేది. ఆ తరమల పడ్డాయంటే భద్రాచలంలో అయిపోయినాయి ఇక మనకాడుకు కావాలని తొందరపడి చేసేది శ్రీరామనవమి
0: రేడియో వినుకుంటూ.
1: ఎక్కువ శాతం మాకు రేడియో ఎక్కువ అభిమానం. మొదటి నుంచి కూడా మా తాతయ్యల కాడి నుంచి, మా నాన్నల కాడి నుంచి, మా కాడి నుంచి, మా పిల్లల కాడి నుంచి కూడా రేడియో రేడియో అంటే అభిమానం మాకు.
0: మంచిదండి బాబుచారి గారు, మీకు రేడియోకున్న అనుబంధము చాలా ఏళ్ళ నాటిదని తెలుస్తుంది. మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: చంటి చిత్రం నుంచి ఎన్నెన్నో అందాలనే పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, కారేపల్లి రాంబాబు.
0: నమస్తే అండి రాంబాబు గారు. రాంబాబు గారు, ఈరోజు మీకు ఆకాశవాణికి ఉన్నటువంటి అనుబంధము మాతోటి మీరు పంచుకుంటారండి.
1: మొత్తం నేను చెప్పాల్సింది అంటే బాబుచారి గారు, వీలపూడి బాబుచారి గారు ఇక్కడ దేవునిపల్లి కావాలి అంటే భద్రాచలం దాన్ని అనౌన్సింగ్ వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు మేడం. ఏదైనా కూడా క్రికెట్ సామాన్ తిన్నామన్నా వీడియో అనే మంచిగా ఉంటది. దాన్ని బాబుచారి గారు మొత్తం చెప్తారు, మాకేం లేకుండా ఆఫ్ చేయకుండా మొత్తం అతనే చెప్తారు.
0: ఎవరు ఫాలో అయినా ఒక్కటే కదండి.
1: అదే మేడం, అదే చెప్పాల్సిన.
0: మీ ఊర్లో కూడా దేవుడు పెళ్లి భద్రాచలంలో ఎలా జరుగుతుందో అలా రేడియోలో వింటూ చేసేవాళ్ళ?
1: అదే అయినాకనే ఇక్కడ స్టార్ట్ అయింది మేడం. టీవీలో చూసినంత అపీరియన్స్ ఉండదు, రేడియో కామెంట్ ద్వారానే మంచిగా ఉండేది. ఆ కామెంట్ ద్వారానే ఇక్కడ కూడా దేవుని పెళ్లి చేసేది ఖాళీలో.
0: మంచిదండి. మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మా పేరు కేశవ మేడం, మంగళ జిల్లా కొలిమిల్ల మండలం పెద్దగుంటుల గ్రామం మేడం.
0: కేశవ గారు
1: మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, బాగున్నాం మేడం. మన రేడియో కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు బాగుంటాయి మేడం. 90 వసంతాలు చేసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది మేడం.
0: మరి మీరెప్పటి నుంచి రేడియో వింటున్నారు?
1: మేడం మేము 10th క్లాస్ చదివేటప్పుడు నుంచి వింటున్నాం మేడం, 5 నుంచి మేడం.
0: మీరు 10th క్లాస్ లో విన్న ఒక ప్రోగ్రామ్ చెప్తారా? అంటే ఏ కార్యక్రమాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు?
1: ఇప్పుడు ఎక్కువ పాటలే మేడం, మేము ఇప్పటికీ పాటలు వింటాం మేడం. మనకు ఇప్పుడు మళ్ళా కొత్త కార్యక్రమం పెట్టినారు మేడం వాట్సాప్ ద్వారా. అది ఇష్టమైన పాట కోసం అది వాట్సాప్ పంపించి అది 2 లైన్లు పాట అది ఏదో ఇస్తారు మేడం.
0: నాకు నచ్చిన పాట మంచిదండి. మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: పోరాటం కావాలి మేడం. జయసుధా మోహన్ బాబు నటించిన సినిమాలో మోహన రాగం తొంగెను మూల నాదం మోంగెను లయలో సురుచిరతి స్వరగతిలో సుకుమార భావనలో మోహన రాగం తొంగెను ఎదలు మూల నాదం
0: చాలా బాగా పాడారండి పాట. మరి మంచిదండి. మరి మీరు అడిగిన పాట మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలు,
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: ఇవాళ రిక్వెస్టింగ్ సాంగ్స్ హ్యాపీ బర్త్డే లవ్.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో
0: హలో అండి, హలో హలో
1: హలో, స్వీటీ మాట్లాడుతున్నానండి.
0: స్వీటీ గారు, స్వీటీ గారు, కూలర్ సౌండ్ ఎక్కువ వస్తుందండి. స్వీటీ గారు, మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుక జరుపుకుంటుంది, మరి మీకు రేడియోకు ఉన్నటువంటి అనుబంధము మాతోటి, శ్రోతలతోటి మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోవాలండి.
1: శుభాకాంక్షలు
0: మీకు కూడా అండి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు
0: చెప్తున్నాను.
1: ఆకాశవాణి నా చిన్నతనం నుంచి వింటున్నానండి. నేను ఎల్ల పడుకొని వింటూ పాటలు వినేదాన్ని బాగా. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎక్కువ సాంగ్స్ వినేదాన్ని. సువార్త వాణి, పూర్ణ చంద్ర గారు దైవజనుడు చెప్పే దైవవాక్యాలు వినేదాన్ని, ఆర్ఆర్కే గారు, అలా వింటూ అన్ని ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం.
0: స్వీటీ గారు, మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఎదురులేని మనిషి మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్ వినిపించండి.
0: తప్పకుండా అండి,
1: గ్రేట్ ఫీలింగ్ అండి విత్ ఎఫ్ఎం.
0: మంచిదండి. మీకు అంటే ఇప్పుడు కూడా మీరు వింటున్నారు కదా, చిన్నప్పుడు విన్నారు కదా మీకు అప్పుడు?
1: ప్రతి ప్రోగ్రామ్ చాలా డిలైట్ గా ఉంది, స్పెషల్ గా ఉంది, గ్రేట్ ఫీలింగ్ విత్ ఎఫ్ఎం.
0: మరి మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము స్వీటీ గారు, వినండి. తప్పకుండా.

0: ఝాన్సీ గారు బాగున్నారండి? బాగున్నామండి. మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా మీకు రేడియోకు ఉన్నటువంటి సంబంధము ఎటువంటిది, అంటే మీరు ఎప్పటి నుంచి రేడియో వింటున్నారు, కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి?
1: నేను రేడియో అంటే అప్పుడప్పుడు వింటూ ఉండేదాన్ని, బట్ 3 ఇయర్స్ నుంచి ఇక రెగ్యులర్ గా వినడం స్టార్ట్ చేశాను. నాకు పెద్ద ఒక ప్రోగ్రామ్ నచ్చింది. ముఖ్యంగా వచ్చేసి మీరు హెల్త్ కాన్సెప్ట్ గురించి చేస్తారు కదా, అది బాగా నచ్చింది నాకు.
0: ఒకప్పుడు వినలేదు కానీ 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వింటున్నారు.
1: అవునండి, మా చిన్నప్పుడు మా ఇంట్లో లేదు, బట్ ఎవరైనా ఇంట్లో వీళ్ళలో ఉంటే అక్కడ పిల్లలు ఆడుకున్నప్పుడు వినేది, వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే అప్పుడు చిన్న పిల్లలంగా డాన్స్ వేసే సాంగ్స్ మేము.
0: డాన్స్ ఏ పాటలు కేసారండి?
1: అప్పుడు కొంచెం పళ్ళు నుంచి వచ్చేది సాంగ్ నాకు బాగా.

0: అవునండి, మా చిన్నప్పుడు మా ఇంట్లో లేదు, బట్ ఎవరైనా ఇంట్లో వీళ్ళలో ఉంటే అక్కడ పిల్లలు ఆడుకున్నప్పుడు వినేది వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే. అప్పుడు చిన్న పిల్లలు కూడా డాన్స్ చేసే సాంగ్స్ మేము.
1: డాన్స్ ఏ పాటలు కేసారండి?
0: అప్పుడు కొంచెం బన్నీ వినించే చెడి సాంగ్ నాకు బాగా గుర్తుంది. బన్నీ బన్నీ
1: మంచిదండి. ఝాన్సీ గారు, ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి? తప్పకుండా ఝాన్సీ గారు, మరి మీకోసము మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరో చూద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? బాగున్నారండి. మరి ఈరోజు ఆకాశవాణి 90 వసంతాల వేడుకను జరుపుకుంటున్నది కదండి, మరి మీకు తొంభై సంవత్సరాల శుభాకాంక్షలా? మరి మీరు ఎప్పటి నుంచి రేడియో వింటున్నారు? అంటే కనీసము మరి ఇన్ని సంవత్సరాల లెక్క ఉంటుంది కదండి. ఓకే అండి, మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి? పాడతారా? పాటే పరుగులు పెడుతుంది, మనం పరుగులు పెట్టలేము. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట. అవునండి, ఓకే ఓకే. మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించిన వారు సుమన్ మాలోతు గారు, పి ఆనందరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలుపాక శంకరరావు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన బాబు మూవీస్ వారి మూగ మనసుల చిత్రం నుండి పాటలు వింటారు.
1: ఈనాటి ఈ బంధం, ఈనాటి

0: మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే పిల్లోయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే
1: కోతలు ఎందుకు కోస్తావే
0: గౌరమ్మో నీ మొగుడెవరమ్మా ఎవరమ్మా వాడెవరమ్మా
1: గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన బాబు మూవీస్ వారి మూగ మనసులు చిత్రం నుండి పాటలు విన్నారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి కొత్త
0: శివయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 07 6.
2: మరొక నెంబర్ 7989 70 1 58.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్ల నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమించుకుందాం రా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: అమ్మే కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టుందో, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోలా వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్.

0: ఎవడి గోల వాడదే.
1: ఓకే దేవుడా.
2: రఘువరుణ్ విటెక్ చిత్రం నుండి హేమచంద్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి యువసేన, ఈ చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట.

ఇప్పుడు పాడిన పాట. మీరు విన్న పాట యువసేన చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట. ఇప్పుడు వినండి విజయ్ ప్రకాష్ పాడిన పాట, చిత్రం ప్రేమ కావాలి.

100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతలు వింటున్నారు. చిత్రగీతలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. ఇప్పుడు వినండి చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి ఈ పాట.

లెక్క చిత్రం నుంచి ఆర్ కృష్ణరాజ్ భువన్ పాడిన పాట, సాహిత్యం భువనచంద్ర, సంగీతం దేవా.

లు నమోదు చేయబడతాయి. రండి, మనందరూ భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

కార్యక్రమం తర్వాత ప్రేమికుల రోజు ఈ చిత్రంలో ఉన్నిమీనన్ పాడిన పాట

చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లాల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ప్రభుత్వంతో పంచాయతీలలో నారీశక్తికి కూడా ప్రోత్సాహం లభించింది.
1: అవును, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ తో గ్రామాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది.
2: మజబూత్ పంచాయత్ ఆత్మ నిర్భర్ గావ్ కా భీ ఆధార్ హై. और इसलिए पंचायत की व्यवस्था जितनी मजबूत होगी उतना ही लोकतंत्र भी मजबूत होगा.
0: మరిట రండి, ఈ ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన పంచాయతీలను మరింత బలోపేతం చేస్తామని మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వార్తల వివరంగా, దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ మంత్రి శ్రీహరిని నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాభవన్లో మూసీ పునర్జీవన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులను మధుపార్క్ రిడ్జ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నిర్వాసితులు వ్యక్తం చేసిన సందేహాలు అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బ్లీపార్క్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ప్రజాప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎస్పీఎం ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం 270 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అధికార ఎమ్మెల్యేగా కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు బలమైన వేదికగా నిలిచే జిల్లా మహిళా సమాఖ్య భవనాలు తెలంగాణలో రూపుదిద్దుకుంటున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక కల్పించడం, మహిళా ఆర్థిక వ్యవస్థను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని మంత్రి సీతక్క తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ainews_hod ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశుపోషణపై రాష్ట్రంలోని రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి పశుపోషక రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తీసుకొస్తామని, రైతులు పశుసంపద పెంపుపై దృష్టి సారించాలని కోరారు.
4: ఇన్సూరెన్స్ సంబంధించిన విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైల్ పరిశీలన ఉందని చెప్పి చెప్తున్నారు. పశు సంపదను పెంచే మేకలతో

0: ఇన్సూరెన్స్ సంబంధించిన విషయం అంశాన్ని పరిష్కారం తొందరగా చేయాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తానని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సభావేదికతో పాటు మొత్తం మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు 13 లక్షల చేశారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ రెడ్డి కలిశారు. క్రికెట్ అభివృద్ది ప్రోత్సాహానికి హెచ్సీఏ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన గవర్నర్కు వివరించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదిస్తున్న TG20 లీగ్ కార్యక్రమంపై కూడా గవర్నర్కు తెలియజేశారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం వాక్థాన్ నిర్వహించింది. ఇందులో భాగంగా వరంగల్ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ప్రారంభించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరి వాణి ఆకాశవాణి అనే నినాదంతో ఆకాశవాణి ప్రాంగణం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగింది.
2: రేడియో అనేది వ్యవసాయ అభివృద్ధికి ఒకప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ ఉపయోగపడతా ఉంది. ఇది మరింతగా రైతాంగానికి ఇంకా చేరువలు కావాలని, వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ రానున్న రోజు లోపల రైతులు రేడియో ద్వారా మరింత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.
1: మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యువకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. పిల్లలే కాదు, మాకు కూడా గౌరవం వస్తుంది. అందుకే పిల్లల్ని చదివిపియాలన్న ఆలోచన కూడా ఈ రోజు పేద తల్లిదండ్రులకు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు రాబోయే రోజుల్లో. మహబూబ్ నగర్ ని హబ్గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మనం ఎన్నో కొత్త కాలేజీలను కట్టుకున్నాం.
1: ప్రతి భవన లేబర్ కార్డు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ సూచించారు. వేములవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు మారథాన్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రణాళిక చేపడుతుందని వివరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో రైతులకు స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వరిష్ఠ భాజపా నేత సువేందు అధికారీ భాజపా విధాయక దళస్య నేత నిర్వాచిత. స పశ్చిమబంగ ప్రదేశ ప్రథమ భాజపేతి దళస్య ముఖ్యమంత్రీ భవితుం సజ్జ అస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సోమనాథ మందిరం భారతస్య దృఢతాయాః, ఏకతాయాః, సభ్యతాయాః చ బలస్య కాలాతీతం ప్రతీకత్వేన వర్ణితం. DRDO తథా భారతీయ వాయుసేనయా స్వదేశీయస్య తారాగ్లైడ్ శస్

పదహారి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 10:00 మనోరంజన్, హిందీ చిత్రగీతాలు వినవచ్చు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, 6:30కు సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఆర్య పద్మనాభరావు. 6:35కు రైతు సమాచారంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుంటారు. 6:45కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్ కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇంకా సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ సృష్టికర్త గోపాలకృష్ణ గోఖలే ప్రసంగం వింటారు. 7:45కు జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30కు ఉద్యోగవాడి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35కు శుభాకాంక్షలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఇది రికార్డెడ్ ప్రోగ్రాం. 9:30కు ఏకచిత్ర గానం. 10:00 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో చేపల పెట్టుబడి మార్కెటింగ్ వివరాలు ఇంకా దూడల పెంపకం వివరాలు జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 కిన్నెర

మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో, 6 గంటల 10 నిమిషాలు ప్రాంతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, హైదరాబాద్ కేంద్రం నుంచి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు, 7 గంటలకు 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర రూపకం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 7 గంటల 40 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు, 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మనకి ఎక్కువ ఉత్పాదకత అలాగే మంచి దిగుబడి రావాలంటే

నాణ్యమైనటువంటి నారు ఉత్పత్తి చేయటం చాలా చాలా ముఖ్యం. నాణ్యమైనటువంటి నారు నాటటం వలన మొక్క వేగంగా ప్రధాన పొలంలో నిలదొక్కగలదు, అలాగే శాఖీయంగా పెరిగి అధిక దిగుబడిని పొందటానికి సహాయం చేస్తుంది. సాధారణ పద్ధతిలో నారు పెంచుట వలన కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. ఏమిటవి? మొక్కకు తగినంత నీరు అందక పెరుగుదలలో అసమానతలు కనిపిస్తాయి. అన్ని మొక్కలు ఒకే రకంగా నీరు పారించినప్పుడు సరిగ్గా పొందలేవు కాబట్టి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అధిక సాంద్రతలో మొక్కలు ఉండటం వలన నర్సరీ దశలో కుళ్ళు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉండి దానివల్ల నారు కుళ్ళిపోవటం లేదా ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. నారు పీకేటప్పుడు వేర్లు తెగిపోవటం జరుగుతుంది. అలాగే నారు తునిగి మరి తర్వాత ఎక్కువ భాగం చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల అధిక మోతాదులో విత్తనం నారుగా పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని మొక్కలు వృధా అవుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం మోతాదు మనకు అవసరం అవుతుంది. ముఖ్యంగా కూరగాయల్లో విత్తన ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక సమస్య మనకి. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే మామూలుగా మనం ఎత్తు నారుమళ్ళు పోసుకొని ఈ విధంగా ప్రయత్నిస్తాం. అయినప్పటికీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మనకి ఈ నారుని ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది రైతు సోదరులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు, కానీ చాలామంది రైతు సోదరులు ఇప్పటికీ కూడా మామూలుగా ఈ నారుని పెంపకం చేపడుతూ ఉన్నారు. షేడ్ నెట్ల కింద కూరగాయల నారు ఉత్పత్తి చేసుకున్నప్పుడు నారు దశలో మొక్కలకి సరిపడేంత కాంతి, నీడ, అలాగే తేమ శాతము అవసరం కాబట్టి ఇది షేడ్ నెట్లలోనే సాధ్యమవుతుంది. మొదట 7 నుంచి 9 మీటర్ల పొడవైనటువంటి సిమెంటు లేదా రాతి స్తంభాల్ని 5 నుంచి 8 మీటర్ల దూరంలో నిలువుగా అంటే 3 అడుగులు లోతుగా పాతుకోవాలి. వీటి పైభాగాన షేడ్ నెట్తోటి ఇనుప తీగ సహాయంతో కప్పాలి. పక్కలను కూడా పురుగులు కీటకాలు చొరబడకుండా తెరలు దించుకున్నట్లయితే బాగుంటుంది. ఇందువల్ల తెల్లదోమ, పేనుబంక, నల్లి ఇలాంటి వాటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్యంగా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నివారించవచ్చు. నేలను బాగా చదును చేసి మీటర్ వెడల్పు కలిగినటువంటి బెడ్లను కనుక తయారు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. సుమారు 0.75 అంగుళాల వ్యాసం కలిగినటువంటి ప్లాస్టిక్ పైపుల్ని అర్ధచంద్రాకారంగా ఉంచి నర్సరీ బెడ్ మీద అమర్చాలి. వర్షాకాలంలో వీటి మీద ప్లాస్టిక్ షీట్ కప్పటం వలన నారు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇక నారుమడి పెంచేటువంటి విధానంలో ప్రోట్రేల్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. నారు పెంచడానికి ఉపయోగించేటువంటి ట్రేలని మనం ప్రోట్రేల్ అంటాం. ఇవి పాలీ ప్రొపైలిన్తో తయారు చేయబడ్డవి. వీటి వాడుకలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి ట్రేలని 6 నుంచి 8 సార్లు నారు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా 98 గుంతలు ఉన్నటువంటి ట్రేలని ఎక్కువగా టమాటా, మిరప, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, బెంగళూరు మిర్చి, వంకాయ, అలాగే కాకరకాయ మొదలగు కూరగాయల నారు పెంచడానికి వాడతారు. ట్రే పరిమాణం సుమారుగా 54 సెంటీమీటర్లై ఉంటుంది. ట్రే వాడే ప్రతిసారి కూడా శుభ్రమైనటువంటి నీటితో కడిగి శిలీంద్రనాశకాలతోటి నిర్జలీకరణ చేయాలి. ప్రతి గుంతకు అడుగు భాగాన రంధ్రం ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే అది కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ట్రేలలో నాణ్యమైనటువంటి నారు పొందడానికి అనుకూలత ఉంటుంది. మనము నారు పెంచడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ముఖ్యంగా బలవర్ధకమైనది, సులువుగా వేలు లోపల పోవటానికి వీలుండేదిగా వాడుకోవాలి. ఉదాహరణకు పశువుల ఎరువు లేదా సేంద్రీయ పదార్థాల కన్నా పూర్తిగా కుళ్ళినటువంటి ఆవిరితో నిర్జలీకరణ చేసినటువంటి వాణిజ్యపరమైనటువంటి మాధ్యమం ఉపయోగించడం ద్వారా నాణ్యమైన నారు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మాధ్యమం ఉపయోగించడం ద్వారా తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి పీచుతో తయారు చేయబడినటువంటి కోకోపిట్ను తేమను నిలుపుకునేటువంటి సామర్థ్యం విత్తనం మొలకెత్తడానికి

0: అలాగే మంచిగా మొక్క ఎదగటానికి ఉపయోగపడుతుంది. కోకో పిట్ కొబ్బరి నార పరిశ్రమలో వెలువడేటువంటి వ్యర్థ పదార్థం. ఇది బాగా కుళ్ళిన తర్వాత నిర్జలీకరణ చేసి పోషక పదార్థాలు జతపరిచి ఆ తర్వాత మాధ్యమంగా వాడతారు. నారు దశలో వచ్చేటువంటి తెగుళ్ళు నివారణకు 1 టన్ను కోకో పిట్కు 100 కిలోల వేపచెక్క లేదా వేపపిండి అలాగే 1 కేజీ ట్రైకోడర్మా విరిడిని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కోకో పిట్టుకు బదులు వానపాములు వంటి వర్మీ కంపోస్ట్ను కూడా కొన్నిసార్లు మనం వాడుకోవచ్చు. ఫ్రూట్ ట్రేల్లో నారు పెంచుకుంటున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలను కోకో పిట్తో నింపాలి. ఒకవేళ వర్మీ కంపోస్ట్ వాడినట్లయితే దానికి సమపాళ్లలో ఇసుకను కలిపి ఆ ట్రేల్లో నింపుకోవాలి. నింపేటప్పుడు కోకో పిట్లో తగినటువంటి తేమ శాతం ఉండేట్టుగా చూసుకోవాలి. 1 ట్రే నింపుటకు సుమారుగా మనకి 1.25 కిలోల కోకో పిట్ అవసరం అవుతుంది. అంటే సుమారుగా మనకు 98 గుంతలు ఉంటాయి కాబట్టి గుంతలన్నిటికీ కూడా 1.25 కిలోల కోకో పిట్ అవసరం అవుతుంది. నింపిన తర్వాత ఒక్కొక్క విత్తనం ప్రతి గుంతలో 0.5 సెంటీమీటర్ లోతులో వేసి దాని మీద కోకో పిట్తో కప్పాలి. విత్తనం మొలకెత్తే వరకు కూడా నీరు పెట్టకూడదు. ఈ విధంగా విత్తిన ట్రేలని ఒకదాని మీద ఒకటి సుమారుగా 10 ట్రేలను అమర్చి పాలిథిన్ కవర్తో కప్పాలి. దీనివల్ల తేమ శాతం సమృద్ధిగా ఉండి వేసినటువంటి విత్తనం పంటను బట్టి 3 నుంచి 6 రోజుల్లో మొలకెత్తడం ప్రారంభిస్తుంది. మొలకెత్తడం మొదలైన వెంటనే ట్రేలను వేరు చేసి పాలిథిన్ కవర్ కప్పినటువంటి బెడ్ల మీద జతలు జతలుగా అమర్చాలి. క్రమం తప్పకుండా రోజు క్యాన్ తోటి లేదా హోస్ పైప్ తోటి మనం ట్రేలని తడుపుతూ ఉండాలి. నారు పోషణ కొరకు 19% నత్రజని, 19% భాస్వరం, 19% పొటాషియం ఉన్నటువంటి 3:19 మిశ్రమాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి విత్తనం విత్తిన తర్వాత 12 రోజులకి 20 రోజులకి నారుమడికి ఒక పిచికారీ చేయాలి. నారుని వర్షం బారి నుంచి కాపాడటం కోసం మనం నారుని జాగ్రత్తగా ఈ పాలిథిన్ షీట్లతోటి మనం కప్పుకోవాలి. అర్ధచంద్రాకారంతో ఉన్నటువంటి పైపుల్ని పెట్టి దాని మీద పాలిషింగ్ షీట్ పెట్టినట్లయితే కనుక మనం వర్షం బారిన పడకుండా నారుని సంరక్షించుకోవచ్చు. అలాగే నారుమడి దశలో మనం సరైనటువంటి శస్త్రరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నారు ఆరోగ్యంగా ఉంటే ప్రధాన పొలంలో నాటేటప్పుడు మనకి మంచి పంట వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు నరినాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తలు వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్,

0: ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: ब्रॉडकास्टर होने के नाते जब इस तरह का कार्यक्रम हम करते हैं तो इसका संदेश दूर दूर तक, सुदूर प्रदेश तक इस पहुंचता है और ये बहुत बड़ा उदाहरण होगा.
3: देश भर में जो हमारे 232 मुख्य केंद्र हैं, उन पर ये आयोजन इस महीने आयोजित होगा और ये उत्सव है. हम देश की सेवा में जो आकाशवाणी का योगदान रहा है, उस योगदान को सेलिब्रेट कर रहे हैं.
0: आकाशवाणी 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ, సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ, సాధికారత, సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లిన ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలందించే అవగాహనను, శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర

ప్రాథమిక ఆరోగ్య సేవలు, ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన రెండవ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఆరో విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం. చేపల పట్టుబడి మార్కెటింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చేపల పెంపకంలో చేపల పట్టుబడి కూడా అత్యంత కీలకమైన అంశం. పెంచిన చేపలను సకాలంలో సరైన విధంగా పట్టుబడి చేసి మార్కెటింగ్ చేయకపోతే ఎక్కువ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. చేపలను నీటి నుండి బయటకు తీసిన వెంటనే తాజా స్థితిలో మార్కెటింగ్ చేసినప్పుడే మంచి గిట్టుబాటు ధరను పొందవచ్చు. నాణ్యత లోపిస్తే గిట్టుబాటు ధర లభించదు. ఒక్కోసారి నిర్లక్ష్యంతో కూడా పూర్తి

నష్టపోవలసి వస్తోంది. ఇందుకు కారణం చేపల పట్టుబడిలో తగిన ప్రణాళిక లేకపోవడమే. మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా దీనికి తగిన కారణమని అనుకోవచ్చు. పట్టుబడి తర్వాత మార్కెట్ కు తరలించడంలో సమన్వయం కొరవడడం కాబట్టి చేపల పట్టుబడిలో కూడా అనేక కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటోంది. మత్స్యకారులు సరైన ఏర్పాట్లు చేసుకొనక పట్టుబడి చేసినట్లయితే ఎక్కువసేపు ఎండలో కుప్పలుగా పోసి ఉంచడం, సరిపడే ఐస్ లేదా ప్యాకింగ్ సిబ్బంది లేక ఆలస్యంగా ప్యాకింగ్ చేయడం వల్ల కూడా చేపల నాణ్యత దెబ్బతింటోంది. పట్టుబడి అయిన చేపలను మంచి నీటితో శుభ్రపరచకపోవడం, నేలపై ఇష్టం వచ్చినట్లుగా విసిరివేయడం, గాయపరచడం, గ్రేడింగ్ చేయకపోవడం, సరిపడా ఐస్ లో పెట్టకపోవడం వల్ల కూడా చేపల నాణ్యత తగ్గిపోతోంది. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక నష్టాల బారిన పడాల్సి వస్తోంది. కాబట్టి చేపల పట్టుబడిలో కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది. మత్స్యకారులు పట్టుబడి చేసే ముందు చేపల పట్టుబడికి ముందు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అన్నింటినీ సమకూర్చుకున్న తర్వాతనే పట్టుబడిని ప్రారంభించాలి. చేపలు పట్టే ఒక రోజు ముందు కావలసిన వలలు, సరిపడా మనుషులు, తగినంత ఐస్, ప్లాస్టిక్ ట్రేలు, థర్మాకోల్ బాక్సులు, టార్పాలిన్ షీట్స్, టెంట్ ఇలాంటివి సమకూర్చుకోవాలి. చేపలు అధిక ఉష్ణోగ్రతల్లో త్వరగా పాడైపోతాయి కాబట్టి వీలైనంత వరకు చేపల పట్టుబడిని చల్లని వేళల్లో, అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. సత్వర పట్టుబడికి గాను తగినంత కూలీలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. పట్టుబడి ఆలస్యమైతే తర్వాత ప్రక్రియ కూడా ఆలస్యమై అస్తవ్యస్తమవుతోంది. కాబట్టి పట్టుబడి కాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పట్టుబడి అయిన చేపలను మంచినీటిలో శుభ్రపరిచి టార్పాలిన్ కవర్పై మట్టి తగలకుండా పోయాలి. దీనిపై ఎండ తగలకుండా టెంట్ వేయాలి. చేపల ప్యాకింగ్ ఆలస్యం అయ్యేలా ఉంటే చేపలపైన ఐస్ చల్లుకోవాలి. వీటిపై ఇంకో కవర్ను కప్పాలి. చేపలు పట్టే చెరువు దగ్గరకు చేపలను రవాణా చేసే పెద్ద వాహనాలు దారి సరిగా లేక రానట్లయితే పట్టుబడి అయిన చేపలను ట్రాక్టర్ల సహాయంతో లేదా చిన్న చిన్న ట్రాలీ ఆటోలతో పెద్ద వాహనాల దగ్గరకు చేర్చుకోవాలి. ఈ రవాణాలో కూడా చేపలను తక్కువ పరిమాణం గల ఐస్ చల్లి తీసుకెళ్లడం అన్ని విధాలా శ్రేయస్కరం. పట్టుబడైన చేపలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని త్వర త్వరగా తూకం వేసి ట్రేలలో సరిపడే ఐస్ వేసి ప్యాకింగ్ చేయాలి. గాయపడిన చేపలను, మంచిగా ఉన్న చేపలను వేరు చేసి వీటిని విడిగా ప్యాక్ చేయడం ఎంతో మంచిది. సుమారుగా 20 గంటల్లో మార్కెటింగ్ చేసే చేపలను ప్లాస్టిక్ ట్రేలలో మరియు 30 గంటల్లో లేదా ఆపై మార్కెటింగ్ చేసే చేపలను థర్మాకోల్ బాక్సులో ప్యాక్ చేయాలి. చేపల ప్యాకింగ్లో పొడి అంటే క్రషర్ చేసిన ఐస్ను వాడటం ఎంతైనా మంచిది. ట్రేలలో చేపలను ఐస్ను 1:1 నిష్పత్తిలో వేయాలి. అంటే ఒక ట్రేలో 50 కిలోల చేపలకు 50 కిలోల ఐస్ను వేసుకోవాలి. ఐస్ మరియు చేపలను బాక్స్ ట్రేలలో ఒక వరుసలో వేయాలి. అంటే మొదటి వరుస ఐస్, దానిపై చేపల వరుస, ప్లస్ ఐస్ వరుస, తర్వాత చేపలు, తర్వాత ఐస్ వరుసగా వేసి ప్యాక్ చేసుకోవాలి. చేపల ప్యాకింగ్ను చెట్టు నీడలోను లేదా టెంట్ నీడలో చేపట్టాలి. ప్యాక్ చేసిన చేపల ట్రేలను లేదా బాక్సులను వాహనంలోకి సరిపడినన్ని వరుస క్రమంలో ఎక్కించాలి. చేపల రవాణా కూడా చల్లటి వేళలో చేయడం అన్ని విధాల మంచిది. వాహనం పూర్తిగా లోడ్ అయిన తరువాత ఎక్కువ ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ ప్రదేశానికి సురక్షితంగా చేర్చుకోవాలి. కాబట్టి సరైన అవగాహనతో చక్కటి సమన్వయంతో చేపల పట్టుబడిని చేయాలి. ఈ విధంగా చేపల పట్టుబడి ముందు, పట్టుబడి తరువాత తగిన మెలకువలను పాటిస్తే జరిగే నష్టాలను అరికడుతూ వినియోగదారునికి నాణ్యమైన చేపలను అందించడంతో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు. ఉత్పత్తిదారులకు మరియు వినియోగదారులకు మధ్య జరిగే లావాదేవీలను మార్కెటింగ్ అని అంటారు. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లాగా చేపల అమ్మకంలో కూడా 2 రకాల మార్కెటింగ్ ఉంటుంది. అవి టోకు వ్యాపార మార్కెట్, చిల్లర మార్కెట్. టోకు వ్యాపార మార్కెట్లో పట్టిన చేపలను ఎక్కువ మొత్తంలో టోకు ధరకు అమ్ముతారు. ఈ వ్యాపారం ఎక్కువగా అక్కడక్కడ పట్టణ ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. ఇక్కడ స్థానిక కమిషన్ ఏజెంట్లది ప్రముఖ పాత్ర ఉంటోంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా సరైన గిట్టుబాటు ధరలను దృష్టిలో ఉంచుకుని అమ్ముకోవడం మంచిది. ఇక చిల్లర మార్కెట్ విషయానికి వస్తే ఇది ఎక్కువగా అనేక ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. అలాగే సమీప సంతల్లో కూడా చిల్లర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. చేపలను స్థానికంగా ఉండే చిల్లర వర్తకులకు అమ్మితే ధర కూడా అధికంగా వస్తోంది. అలాగే రవాణా ఛార్జీలు, ఐస్ ప్యాకింగ్ ఛార్జీలు, ఏజెంట్ల కమిషన్ కూడా మిగులుతోంది. కాబట్టి రైతులు పెరిగిన చేపలను పాక్షిక పట్టుబడి చేసుకుని చిల్లర వర్తకం చేసుకుంటే వ్యాపారులకు అమ్ముకునే అధిక ధర లభిస్తోంది. మంచినీటి చేపల్లో ఖరీదైన కొర్రమేను చేప. మాంసాహారులు ఈ చేపను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కొర్రమేను చేపలో ముళ్లు తక్కువగా ఉండడం వలన సులభంగా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ చేప మార్కెట్లో సజీవంగా ఉండి తాజా స్థితిలో లభిస్తోంది.

0: కొర్రమేను చేప దాదాపుగా అన్ని సహజ మంచినీటి వనరుల్లో లభించే అతి ముఖ్యమైన చేప. అధిక డిమాండు, ఎక్కువ మార్కెట్ విలువ కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఇది. దాదాపుగా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరుగుతోంది ఈ చేప. అందువలన ఆక్వాకల్చర్లో దీనికి కూడా ఇతర చేపలతో పాటు కలిపి పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం కొర్రమేను చేప పిల్లలకు విపరీతమైన డిమాండ్ ఉంది, కానీ సరిపడా విత్తనం లభించడం లేదు. కొర్రమేను చేప విత్తనాన్ని కేవలం సహజ మంచినీటి వనరుల నుంచే సేకరిస్తున్నారు. వీటి సేకరణలో కనీసం మెలకువలను పాటించక విచక్షణారహితంగా వివిధ దశలలో ఉండే విత్తనాన్ని సేకరించడం వలన ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో కొర్రమేను చేప విత్తనం వృధాగా మరణానికి గురవుతోంది. ఈ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కొర్రమేను చేప జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. తొలకరి చినుకులు పడిన వెంటనే కొర్రమేను చేప బ్రీడింగ్ సీజన్ మొదలవుతోంది. కానీ మే నెల నుండి ఆగస్టు నెల వరకు మాత్రం కొర్రమేను చేప బ్రీడింగ్ అధికంగా ఉంటోంది. ఫలితంగా వీటి విత్తనం కూడా ఈ సమయంలో అధికంగా లభిస్తోంది. కొర్రమేను చేపలు నాచు నీటి మొక్కలుండి లోతు తక్కువగా ఉండే మంచినీటి వనరుల్లో సురక్షితంగా ఉండే స్థలంలో బ్రీడింగ్ చేస్తోంది. తల్లిదండ్రి చేపల సంరక్షణలో గుడ్లు పొదగబడి చేపపిల్లలు బయటకు వస్తాయి. ఈ చేపపిల్లలు లభించే స్థలం కొర్రమేను చేపపిల్లలు నాచు నీటి మొక్కలు ఉండి నీరు నిలుచుండి లోతు తక్కువగా ఉండే సహజ మంచినీటి వనరుల్లో గుంపులు గుంపులుగా నీటి ఉపరితలంలో బుడగలను వదులుతూ నీటి సుడులతో తిరుగాడుతూ ఉంటాయి. ముందుగా వీటిని శబ్దం చేయకుండా దూరం నుంచి జాగ్రత్తగా గమనించాలి. కొర్రమేను చేపపిల్లలు మంచినీటి వనరుల్లో వివిధ దశల్లో ఉంటాయి. అన్ని దశల చేపపిల్లలను సేకరించడం లాభదాయకం కాదు. కాబట్టి చేపపిల్లల సేకరణలో కొన్ని మెలకువలు పాటించాలి. కొర్రమేను చేపపిల్లలు ప్రారంభ దశలో లేతగా ఉండే ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి తల్లిదండ్రి చేపల సంరక్షణలో గుంపులుగా తిరుగాడుతూ ఉంటాయి. వీటిలో బ్రతుకుదల రేటు చాలా తక్కువ, కాబట్టి వీటిని సేకరించకూడదు. కొర్రమేను చేపపిల్లలు 2 అంగుళాల సైజుకు ఎదిగిన తరువాత బూడిద లేదా లేత నలుపు రంగులోకి మారిపోతాయి. వీటికి బ్రతుకుదల రేటు కూడా అధికం, కాబట్టి ఈ దశలో సేకరించడం అన్ని విధాలా మంచిది. కొర్రమేను చేపపిల్లలు సేకరణ కనీసం 3 లేదా 4 వ్యక్తులు అవసరమవుతారు. చేపపిల్లలు గుంపు కనిపించిన వెంటనే జాగ్రత్తగా నీటిలోకి దిగి సన్నటి వల లేదా దోమతెర గుడ్డను నీటిలో ముంచి ఇరువైపుల నుండి నెమ్మదిగా చేపపిల్లలను గుంపు వైపుగా కదలాలి. 3వ వ్యక్తి వీటిని ఎదురుగా చేపపిల్లల గుంపు చెదిరిపోకుండా జాగ్రత్తగా వలను పట్టుకుని ఉండే 2 వ్యక్తుల వైపుగా నెమ్మదిగా కదిలిస్తూ ముందుకు సాగాలి. కొర్రమేను చేపపిల్లల గుంపు వల దగ్గరకు, అంటే వలలోకి వచ్చిన వెంటనే జాగ్రత్తగా పిల్లలతో పాటు వలను పైకి లేపి చేపపిల్లలను సేకరించుకోవాలి. కొర్రమేను చేపపిల్లలను సేకరించిన వెంటనే సగానికి పైగా నీరు నింపిన రంధ్రాలు గల డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. రోజుకు నీటిని 2-3 సార్లు మార్పిడి చేయాల్సి ఉంటోంది. కొర్రమేను చేపల్లో స్వజాతి అంటే భక్షణ. ఒక చేపను మరొక చేప తినడం సర్వసాధారణం. బలంగా ఉండే పెద్ద సైజు చేపపిల్లలు బలహీనంగా ఉండే చిన్న సైజు చేపపిల్లలను ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి సేకరించిన చేపపిల్లలను సైజుల వారీగా తప్పకుండా గ్రేడింగ్ చేసి ఉంచుకోవాలి. వ్యాధిగ్రస్తమైన చేపపిల్లలను, గాయాలైన వాటిని మంచివాటి నుండి వేరువేరు చేయాలి. లేనట్లయితే మిగతా చేపపిల్లలన్నీ కూడా వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంటుంది. కొర్రమేను చేపపిల్లలు జీవించి ఉండే ఇతర రకం చిన్న చిన్న చేపపిల్లలను, రొయ్యపిల్లలను మొదలగు వాటిని ఆహారంగా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వడం మంచిది? ఇవి అందుబాటులో లేనప్పుడు ఎండుచేపలు ప్లస్ రొయ్యలను పొడిగా చేసి చల్లాలి. కొర్రమేను చేపపిల్లలను డబ్బాలో నిల్వ ఉంచవలసి వచ్చినప్పుడు వాటికి సరైన ఆహారం లభించినచో సర్వభక్షణ ప్రారంభిస్తాయి. కాబట్టి క్రమం తప్పక ఆహారమిస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సేకరించిన చేపపిల్లలను వెంటనే గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలి. లేనట్లయితే వ్యాధిగ్రస్తం కావచ్చు లేదా అధిక మొత్తంలో మరణించవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొర్రమేను చేపపిల్లల సైజును అనుసరించి 1 రూపాయి నుండి 3 రూపాయల వరకు పలుకుతోంది. కాబట్టి నిరుద్యోగ యువత తమ తమ ప్రాంతాల్లో 3-4 కలిసి ఇలాంటి మెలకువలు పాటించి చేపపిల్లలను సేకరించుకుని అమ్ముకున్నట్లయితే తమకు ఉపాధితో పాటు పెంపకందారులకు మంచి చేపపిల్లలను అందించిన వారమవుతాం. అంతేకాకుండా ప్రజలకు ఇష్టమైన కొర్రమేను చేపల ఆహారాన్ని అందించవచ్చు. అలాగే అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
1: చేపలు పట్టుబడి మార్కెటింగ్ గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

0: కార్యక్రమంలో మరొక అంశం దూడల పెంపకం వివరాలు వింటారు.
1: పాడి పశువుల పెంపకం నందు అంతర్లీనంగా ఇమిడి ఉండే అంశం దూడల పెంపకం. అయినప్పటికీ దూడల పెంపకం తగు ప్రాధాన్యతను మరియు ప్రత్యేకతను కలిగి ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేసినట్లయితే అత్యంత తక్కువ పెట్టుబడితో పాడి పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు మరియు దూడలను పొందవచ్చు. నేటి దూడే రేపటి పాడి పశువు. దూడల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేసినట్లయితే పాడి పరిశ్రమ పెట్టుబడి మొత్తాన్ని దూడలను పాడి పశువులుగా మార్చడం వల్ల తిరిగి పొందవచ్చు. పశువు సరైన సమయంలో సరైన వయసులో ఎదగు రావాలన్నా, మంచి దిగుబడినిచ్చే పాడి పశువుగా ఎదగాలన్నా దూడగా ఉన్నప్పుడే పాటించే యాజమాన్య పద్ధతులే పునాది. దూడల పోషణలో పెంపకంలో నిర్లక్ష్యం వలన దూడల్లో మరణాలు సంభవిస్తుంటాయి. దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలు తుడిచి శుభ్రపరచాలి. శ్వాస సక్రమంగా జరగడం కొరకు రొమ్ము భాగంపై కొద్దిసేపు మెల్లగా మర్దన చేయాలి. దూడ పుట్టిన వెంటనే తల్లి పశువు దూడను నాకేలా చూడాలి. దీని ద్వారా దూడ శరీరంపై తడి ఆరడమే కాక తల్లి పశువుకు దూడకు మధ్య అనుబంధం పెరిగి దూడను తల్లి పశువు స్వీకరిస్తుంది. పుట్టిన అరగంట నుండి 3 గంటల్లోపే దూడకు జున్నుపాలు తాగించాలి. పాలు త్రాగలేక బలహీనంగా ఉన్న దూడలను లేపి నిలబెట్టి పాలు త్రాగేలా చూడాలి. దూడ పుట్టిన తర్వాత గిట్టలు తీసివేయాలి. దూడ బొడ్డును శుభ్రమైన కత్తితో కోసి అయోడిన్ రాసి దారంతో కట్టాలి. దూడ మొదటిసారిగా తల్లిపాలు త్రాగిన 2-3 గంటల లోపల మొదటి విరేచనం అవుతుంది. విరేచనం కాని పక్షంలో ఎనీమా ఇవ్వాలి. పాడి పశువు ఈనిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు జున్నుపాలు ఇస్తుంది. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తప్పనిసరిగా తాగించాలి. దీనివలన దూడలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజులో 3-4 విడతలుగా జున్నుపాలు అందేలా చూసుకోవాలి. జున్నుపాలలో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు, విటమిన్ ఏ, కెరోటిన్ ఎక్కువ శాతం ఉంటాయి. జున్నుపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మలబద్ధకం రాకుండా ఉంటుంది. దూడ శరీర బరువులో 10% జున్నుపాలను తాగించాలి. దూడ పుట్టిన తర్వాత తల్లి పశువు దూడను దగ్గరికి రానివ్వకపోయినా లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దూడ పుట్టిన తర్వాత వేరుపరచవలసి వస్తే తల్లి ఆవు పుట్టిన దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. జున్నుపాలను సేకరించి దూడకు చేతితో త్రాగించాలి లేదా పాలపీక ద్వారా కూడా తాగించవచ్చు. పోతపాలు గోరువెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ తల్లిపాలు మాన్పించడం వలన లాభాలు. ఆవు పాల ఉత్పత్తిని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. పాలు త్వరగా తీయవచ్చు. దూడకు అవసరమైన పాలు త్రాగించవచ్చు. ఒకవేళ దూడ చనిపోయినా పాల ఉత్పత్తిలో తగ్గుదల రాదు. దూడకు దాని శరీర పరువులో 10వ వంతు తాగించాలి. దూడ వయసు 1వ వారంలో ఉన్నప్పుడు రోజుకు కనీసం 2 విడతలుగా పాలు త్రాగించాలి. 3 నెలల వయసు వరకు శరీర బరువులో 10వ వంతు తాగించాలి. పుష్టికరమైన దానాను దూడకు 7వ రోజు నుండి అలవాటు చేయాలి. మొదట కొంత దానా తీసుకొని దూడ నాలుకపైన రాయటం ద్వారా దూడ దానా తినడానికి అలవాటు పడుతుంది. దూడలకై తయారు చేసే దానా బలవర్ధకంగా, తేలికగా జీర్ణమవుతూ త్వరగా ఎదగడానికి తోడ్పడేదిగా ఉండాలి. దానాలో మాంసకృతులు 20 నుంచి 22%, జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 70% ఉండాలి. ఈ దానాను స్థానికంగా సులభంగా అందుబాటులో ఉండే వరితవుడు, ఉలవలు, మొక్కజొన్నలు, జొన్నలు, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్క, బెల్లం మడ్డి, ఉప్పు మరియు ఖనిజ లవణ మిశ్రమం వంటి పదార్థాలను తగు పాళ్లలో కలిపి దూడల దానాను తయారు చేసుకోవాలి. 3 మాసాల వయసు వరకు దూడలకు పీచు పదార్థం తక్కువగా ఉండాలి. ఈ 3 మాసాల వరకు మనం పెట్టవలసిన దానాను తౌడు 10 పాళ్ళు, మొక్కజొన్నలు 40 పాళ్ళు, గానుగ చెక్క లేదా వేరుశనగ చెక్క 37 పాళ్ళు, బెల్లం మడ్డి 10 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 3 పాళ్ళు కలిపి తయారు చేసుకోవాలి. 3 నెలలు దాటిన తర్వాత దానాతో పాటు పచ్చిగడ్డి తినడం అలవాటు చేయాలి. పచ్చిమేత 5 భాగాలు, ఎండుమేత 2 భాగాలు మేపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. దూడలకి సాధారణంగా వచ్చే వ్యాధులు తెల్లని విరోచనాలు, న్యూమోనియా, మలబద్ధకం.

0: నత్తలు, కాక్సిడియోసిస్, బాహ్యపరాన్న జీవులు. ఈ తెల్లని విరేచనాలు సూక్ష్మజీవుల వలన కానీ అంతరపరాన్న జీవుల వలన కానీ కలుగుతుంది. న్యూమోనియా దూడల సంరక్షణ సరైన పద్ధతిలో చేయని పక్షంలో, దూడలు చలి ఈదురుగాలకు గురైనప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సంక్రమిస్తుంది. న్యూమోనియా వచ్చిన దూడల్లో జ్వరము, శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఉంటాయి. వ్యాధి ముదిరితే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయక వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. మలబద్ధకం దూడల్లో ఎక్కువగా కనిపించే సమస్య. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దూడ పుట్టినప్పటి నుంచి సరైన మోతాదులో జున్నుపాలను త్రాగించడం వలన ఈ సమస్యను నివారించవచ్చు. ఈ సమస్య రాకుండా దూడకు పట్టే పాలలో కోడిగుడ్డు సొన, ఇంగువ, బెల్లం కలిపి 2 రోజుల పాటు త్రాగించి ప్రథమ చికిత్స చేయించాలి లేదా ఎనీమా ఇప్పించాలి. దూడలలో నటల సమస్య కూడా చాలా ఎక్కువ. గేదె దూడల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల నట్టలు దూడ పుట్టక మునిపే తల్లి గర్భంలో సోకుతాయి. ఈ సమస్య వలన దూడల పెరుగుదల సక్రమంగా ఉండదు. దూడలు బలహీనంగా విరోచనాలతో బాధపడుతుంటాయి. వెంట్రుకలు బిరుసుగా ఉండి కడుపు కిందకు జారి కొన్ని సందర్భాల్లో దవడల మధ్య భాగంలో నీరు చేరుతుంది. ఈ సమస్య నివారణకు నటల నివారణ మందులు తాగించాలి. పుట్టిన 8 నుండి 10 రోజుల వయసులో మొదటిసారి మరియు తర్వాత నెలకు ఒకసారి 4 నెలల వయసు వరకు క్రమం తప్పక తాగించాలి. అలాగే కాక్సిడియోసిస్, ఈ వ్యాధి అంతరపరాన్న జీవుల వలన కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన దూడలు రక్త విరోచనాలతో బాధపడతాయి. దీన్ని నివారించడానికి పశువులలో 15 రోజులకొకసారి సున్నం చల్లి నివారించవచ్చు. అలాగే బాహ్యపరాన్న జీవులు సమస్య కూడా పశువులలో ఎక్కువ. సహజంగా బాహ్యపరాన్న జీవుల వలన రక్తహీనత, చర్మ వ్యాధులు కలుగుతాయి. పేలు, గోమార్లు, పిడుదులు బాహ్యపరాన్న జీవులలో ముఖ్యమైనవి. దూడల వయస్సు 3 మాసాలు దాటిన తరువాత నెలవారీగా 1 సంవత్సరం వయసు వరకు శరీరం పైన వెంట్రుకలు కత్తిరించి బాహ్యపరాన్న జీవుల నివారణ మందులను పిచికారీ చేయాలి. అలాగే యాజమాన్య పద్ధతులు పాటింపులో నిర్లక్ష్యం వహిస్తే దూడల మరణాలు సంభవిస్తాయి. ఈ దూడల సంరక్షణలో 1 మాసాల వయస్సు చాలా కీలకమైనది. ఈ దూడల మరణాలు ఎక్కువగా దూడ పుట్టిన తర్వాత వెంటనే 3 రోజుల వరకు జున్నుపాలు తాగించకపోవడం వలన, అలాగే దూడల్లో విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఏర్పడినప్పుడు లేదా తీవ్ర వాతావరణ మార్పులకు దూడలు గురైనప్పుడు సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల వలన, అంతర మరియు బాహ్యపరాన్న జీవుల వలన, పుట్టిన తర్వాత బొడ్డు కత్తిరింపు సరిగ్గా లేకపోవడం వలన ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దూడల మరణాలను నివారించడానికి శరీరం పైన 2 అంగుళాలు వదిలి బొడ్డును దారంతో బిగించి శుభ్రమైన కత్తెరతో లేదా బ్లేడుతో కత్తిరించాలి. తరువాత యాంటీసెప్టిక్ ద్రావణం అద్దాలి. దూడలు పుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజుల్లో మొదటిసారి, తర్వాత 3 నుంచి 4 వారాలకు ఒక పర్యాయం, అలా 4 నెలలు వచ్చే వరకు తప్పకుండా నెలకు ఒకసారి నట్ల మందు తాగించాలి. 4 నుంచి 6 మాసాల వయసులో గొంతువాపు, జబ్బవాపు నివారణ టీకాలు వేయించాలి. అలాగే దూడల్లో వచ్చే అంటువ్యాధులు, దూడ పుట్టగానే ధనుర్వాతం రాకుండా ధనుర్వాత నివారణ టీకా ఇప్పించాలి, టీటీ ఇంజెక్షన్ ఇప్పించాలి. దూడ పుట్టిన 1 గంట లోపలే జున్నుపాలు తాగించాలి. దీని ద్వారా దూడల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పించాలి. దీని ద్వారా కూడా రోగ నిరోధక శక్తి చేతనమవుతుంది. యాంటీబయాటిక్ పొడి 3 రోజుల పాటు తాగించినతో తెల్లని విరోచనాలు వ్యాధిని అరికట్టించవచ్చు. అలాగే 7 నుంచి 10 రోజుల మధ్య ఏలికపాముల నివారణ మందు మొదటి డోసు, 15 రోజులకు 2వ డోసు తాగించాలి. 4 నెలల వయసులో గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. మొదటి ఇంజెక్షన్ తర్వాత తిరిగి 35 రోజులకు బూస్టర్ డోసు ఇప్పించాలి. 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
1: మీరింతవరకు దూడల పెంపకం వివరాలు విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ప్రసారంలో రాత్రి 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు వింటారు. 8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాల కార్యక్రమాలు వినవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్ లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్ ప్రతి సంవత్సరం?
2: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
2: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుందా. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా

0: చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఫన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటినా ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ ఆర్ టు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మేడం. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అను పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్ ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: అంటే 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం?
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది PPF.
0: PPF అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధి ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మ్యారేజ్ కార్డు

0: ప్రొడ్యూస్ అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలో ఫర్ విడ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉండి ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విడ్రాల్ అలో చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విడ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విడ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విడ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుందేమో. ఇందులో గర్ల్ జైల్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నౌ.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015 లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్ లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేస్తున్న వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతమిన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు.

మీకు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. కార్యక్రమంలో ముందుగా మారబోయిన శ్రీనివాసరావు పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, నవత, రమా, భారతి, పెద్దిపోయిన సుధాకర్, లలిత, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అక్కుల్, అర్జున్, బాదావత్, లింగయ్య వీరంతా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ కాలనీ నుంచి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ పాట జానకి రాముడి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత పసివాడి ప్రాణం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం జిల్లా అన్నపేటపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరస రేఖ, దేవరాజు, ఓకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరందరి కోసం ఈ పాట.

ఇల్లందు కళాశిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడ, ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజ్ బలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, మురళీధర్ భూతాడ, కవిత వీరంతా కోరుతున్న పాట ఆరాధన. ఈ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వర సంగీతం అందించిన ఈ పాట మీకోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కిన్నర్ లహరి వింటున్నారు. 12 కాపురం చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం, ఎస్పీ కోదండపాండి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. ఎనగంటి నాగేశ్వరరావు, సరోజిని సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితనందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక వారి కుటుంబ సభ్యులు, వీరంతా కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తు నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముత్యాలపల్లకి చిత్రం నుంచి ఈ పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్సు నుంచి భరతలాల్ పరదేశి, భారతిభాయ్, జ్యోతిభాయ్, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ముత్యాల పల్లకి చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు కిన్నెరలహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మంచి కుటుంబం చిత్రంలో సుశీల పాడిన పాట ఆరుద్ర సాహిత్యానికి ఎస్పి కోదండపాడి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమం తర్వాత సిరిసిరి మూవ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు బాటన్పిట్టి బస్సు నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపల్ చైతు, భానురాజ్, అక్షయ్, అమృత, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాజాది, ప్రవీణ్, రాంఫల్ పాసి, జగన్మాత, వీరందరి కోసం సిరిసిరి మూవా చిత్రం నుంచి ఈ పాట.

జయం మనదేరా ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ్ జస్విందర్ నిరూలా పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. శ్రీ నారాయణరెడ్డి సాహిత్యం సత్యం సంగీతం. ఈ పాటను వినిపించాలని కోరుతున్నారు. సుయాతనగర్ మండలం గరిపేట గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాలు విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం రవీందర్ దార్ల. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8 వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10:01. ఇప్పుడు వినండి మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు. ముందుగా హీరో ఈ చిత్రంలో లతా మంగేష్కర్ మనోహర్ పాడిన పాట.

귀여워.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారాలను వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లం వార్తలు, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, 6:30 సుభాషితం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:15 స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్ కొన్ని వివరాలు, ఇంకా సర్వెంట్స్ ఆఫ్ ది సొసైటీ సృష్టికర్త గోపాలకృష్ణ గోఖలే గారితో ప్రసంగం, 7:45 జిల్లాల గత వారం సమీక్ష, సమీక్షకులు డి రవీందర్, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్ చెప్పే కార్యక్రమం, అనంతరం పాటల పల్లకిలో శ్రోతలు ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ఇది. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 90 వసంతాల ప్రజా ప్రసారాల సౌరభవం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, అనంతరం చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపాయర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు. హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు, సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:35 చిత్రగీతాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రాత్రి 7:15 కిసానువాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర రూపకం. నిర్వహణ శ్రీ కులిపాక్ శంకర్రావు.